ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 25వ తారీఖు, గురువారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05. మీరు వింటున్నారు అర్చన. అర్చన కార్యక్రమంలో భాగంగా క్షేత్ర దర్శిని వింటారు.

ఆయన జన్మస్థలం ఒక రహస్యం, ఆయన మతం ఒక ప్రశ్న, కానీ ఆయన చూపిన మార్గం మాత్రం మానవత్వం. ఆయన హిందువులకు రాముడు, ముస్లింలకు అల్లా, క్రైస్తవులకు ప్రేమస్వరూపుడు. పాడుబడిన మసీదులో నివసిస్తూ రాజుల నుంచి పేదల వరకు అందరినీ సమానంగా చూసిన మహానుభావుడు. సబ్కా మాలిక్ ఏక్ అంటూ మతాల మధ్య ఉన్న గోడలను కూల్చి ప్రేమతో మనుషులను కలిపిన యోగి. శ్రద్ధ, సబూరి అనే రెండు పదాలతో కోట్లాది మంది జీవితాలకు వెలుగునిచ్చిన దివ్యపురుషుడు శిరిడీ సాయిబాబా. ఈరోజు తమిళనాడులోని చెన్నై నగరంలో ఉన్న ఒక విశిష్టమైన సాయిక్షేత్రాన్ని దర్శించుకుందాం.

చెన్నైలోని మైలాపూర్ పురాతన దేవాలయాలకు ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. అక్కడే వెంకటేశ అగ్రహారం వీధిలో ఉన్న సాయిబాబా ఆలయం లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలిచింది. ఈ ఆలయం ఒక దేవాలయం మాత్రమే కాదు, దక్షిణ భారతదేశంలో సాయి ఉద్యమానికి మూలస్థానం. దీనినే దక్షిణ సిరిడి అని కూడా అంటారు.

మైలాపూర్లోని సాయిబాబా ఆలయ చరిత్ర, వైభవం, విశేషాలు తెలుసుకునే ముందు ఒక మహనీయుని గురించి తెలుసుకోవాలి. ఆయన పేరు బివి నరసింహస్వామి. ఒకప్పుడు ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న దేశభక్తుడు. కానీ తన జీవితంలో జరిగిన కొన్ని విషాద సంఘటనల తరువాత ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. సిరిడీ సాయిబాబా జీవిత చరిత్ర చదివాక ఆయన పూర్తిగా సాయిభక్తుడిగా మారిపోయారు.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. 1940 ఆ కాలంలో సాయిబాబా గురించి పెద్దగా సమాచారం అందుబాటులో ఉండేది కాదు. నరసింహస్వామిగారు దేశమంతా పర్యటించి బాబాను ప్రత్యక్షంగా చూసిన భక్తులను కలిశారు. వారి అనుభవాలను నమోదు చేశారు, పుస్తకాలు ప్రచురించారు, సాయి మహిమలను ప్రజలకు తెలియజేశారు. ఈరోజు మనం చదివే అనేక సాయి గ్రంథాల వెనుక ఆయన కృషి ఎంతో ఉంది.

1941లో చెన్నైలో అఖిల భారత సాయి సమాజ్ స్థాపించారు. మొదట్లో ఒక చిన్న గదిలో సాయిబాబా ఫోటోను ఉంచి భజనలు నిర్వహించేవారు. కొద్దిమంది భక్తులతో ప్రారంభమైన ఆ ఉద్యమం నెమ్మదిగా వేలాది మంది భక్తుల ఉద్యమంగా మారింది. తరువాత భక్తుల సహకారంతో భూమిని కొనుగోలు చేసి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. 1952లో గురు పౌర్ణమి రోజున ఈ ఆలయంలో మొదటి పూజలు జరిగాయి. అప్పటి నుండి నేటి వరకు భక్తుల రాక ఎప్పుడూ తగ్గలేదు.

చెన్నైలోని మైలాపూర్ ఆలయంలోని సాయిబాబా పాలరాతి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. తెల్లని వస్త్రాలు, ప్రశాంతమైన ముఖం, అభయహస్తం. బాబాను దర్శించిన వెంటనే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుంది. చాలామంది భక్తులు ఈ విగ్రహాన్ని చూసినప్పుడు సిరిడీలో ఉన్న అనుభూతి కలుగుతుందని చెబుతారు. అందుకే దీనిని దక్షిణ సిరిడి అని కూడా అంటారు. ఈ ఆలయంలో అత్యంత విశిష్టమైన అంశం ఏమిటి అంటే సర్వమత సమభావం. ఇక్కడికి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు వస్తారు. అందరూ బాబా ముందు ప్రార్థిస్తారు. బాబా చెప్పిన సబ్కా మాలిక్ ఏక్ అనే సందేశం వల్ల ఈ సర్వమత సమభావం ఏర్పడింది.

దక్షిణ శిరిడి ఆలయంలో ప్రతి గురువారం పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు, సాయి అష్టోత్తరాలు, భజనలు, హారతులు నిర్వహిస్తారు. సాయిబాబా తన జీవితంలో అన్నదానానికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆలయంలో నిరంతర అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం దేవుడికి చేసిన సేవతో సమానం అనే భావనను ఇక్కడ బాగా ఆచరిస్తారు.

చెన్నైలోని సాయిబాబా ఆలయం కేవలం పూజలకే పరిమితి కాలేదు. విద్యాసేవలు, వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. సమాజ సేవలో ఈ ఆలయం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. గురుపౌర్ణమి రోజు ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ప్రత్యేక అలంకరణలు, భజనలు, పాలకీ ఉత్సవాలు, సాయినామస్మరణలో ఆలయ ప్రాంగణం మార్మోగిపోతుంది. 1918లో విజయదశమి రోజునే సాయిబాబా మహాసమాధి పొందారు. అందుకే ఆ రోజు సాయి భక్తులకు అత్యంత పవిత్ర.

అందరికీ ఉత్సవాలు, సాయి నామస్మరణలో ఆలయ ప్రాంగణం మార్మోగిపోతుంది. 1918లో విజయదశమి రోజునే సాయిబాబా మహాసమాధి పొందారు. అందుకే ఆ రోజు సాయి భక్తులకు అత్యంత పవిత్రమైన రోజు కనుక ఆ వేడుకలను కూడా మైలాపూర్లో ఘనంగా నిర్వహిస్తారు.

భక్తులు మైలాపూర్లోని సాయిబాబా ఆలయాన్ని చేరుకోవాలి అంటే హైదరాబాద్ నుండి విమానం, రైలు, బస్సు మార్గాల గుండా వెళ్ళవచ్చు. విమాన ప్రయాణం గంట 15 నిమిషాలు అయితే రైలు లేదా బస్సు ప్రయాణానికి 12 నుండి 14 గంటల సమయం పడుతుంది. చెన్నై విమానాశ్రయం నుండి ఆలయం 15 నుండి 18 కిలోమీటర్లు ఉంటుంది. అదే రైల్లో వెళ్తే 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నై సెంట్రల్లో దిగాక మెట్రో లేదా ఆటోలో 10 నిమిషాల్లో ఆలయానికి చేరుకోవచ్చు.

మైలాపూర్ సాయిబాబా ఆలయం భక్తికి నిలయం, సేవకు చిహ్నం, సమానత్వానికి ప్రతీక, మతాలకు అతీతంగా మానవత్వాన్ని ఆరాధించే ఒక ఆధ్యాత్మిక కేంద్రం. కాబట్టి మీరు చెన్నై వెళ్లే అవకాశం వస్తే భక్తి, సేవ, సమానత్వానికి ప్రతీకగా నిలిచిన మైలాపూర్ సాయిబాబా ఆలయాన్ని తప్పక దర్శించండి. ఓం సాయిరాం. శ్రద్ధ సభూరి. ఇది ఈనాటి క్షేత్రదర్శిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7 గంటలు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

マヌジェネレンジェル。శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే జూన్ నెల ఇరవై ఐదవ తేదీన సంతానలేమి సమస్యలు కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324085 2, 0402324085 3, మరొక నెంబర్ 0402955092 3. గమనిక విన్నారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఈరోజు 7:15 ఆరోగ్య జీవనం. ఫంగల్ ఇన్ఫెక్షన్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఎం షహానా ఖాన్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా మయోమిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 52వ ప్రగతి సమావేశంలో మోదీ మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని సంస్థలు సమన్వయంతో సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాన్ని అమలు చేసే సంస్థలు, బ్యాంకులు, డిజిటల్ ప్లాట్ఫామ్ల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ప్రజా అవగాహన ప్రచారాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసాల ఫిర్యాదులపై త్వరితగతిన నమోదు, స్పందన కోసం E0 FIR విధానాలు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్రాలు కృషి చేయాలని మోదీ కోరారు. ఈ సమావేశంలో 4 రాష్ట్రాల్లో సుమారుగా 30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కూడిన రోడ్లు, విద్యుత్, ఇండస్ట్రియల్ కారిడార్, మెట్రో రైల్ రంగానికి చెందిన 4 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు

0: ప్రాజెక్టులను సమీక్షించారు. ప్రాజెక్టుల ఆలస్యం వల్ల వ్యయం పెరగడంతో పాటుగా ప్రజలు పరిశ్రమలు సకాలంలో ప్రయోజనాలు కోల్పోతారని మోదీ చెప్పారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు పనులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమర్థవంతమైన ప్రణాళిక సకాలంలో అమలు కోసం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఉపయోగించాలని సూచించారు. అలాగే టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి సమీక్షించారు. క్షయవ్యాధి నిర్మూలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఉపయోగించాలని, అవగాహన కార్యక్రమాల కోసం ఎన్సీసీ క్యాడెట్లు, మైభారత్ వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అర్మేనియాలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను ఆ దేశ ప్రధాని నికోల్ పపిన్యాన్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంలో సహాయం చేసినందుకు మోదీ నికోల్కు ధన్యవాదాలు తెలిపారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో భారత్ అర్మేనియా మధ్య ఉన్న భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యుకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా హెచ్ఎస్బీసీ, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ యుఎస్ డాలర్లకు చేర్చాలనే ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఢిల్లీలో 82 దేశాల దౌత్యవేత్తలకు ఒక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం కింద ఎంపిక చేసిన నాణ్యమైన భారతీయ మామిడి పండ్ల బాక్సులు పంపారు. ఈ ప్యాకెట్లలో గుజరాత్కు చెందిన గిర్ కేసర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగినపల్లి, ఉత్తరప్రదేశ్కు చెందిన దశేరి, బెనారసి లంగ్రా వంటి మన దేశపు అత్యంత ప్రసిద్ది చెందిన 4 రకాల మామిడి పండ్లు చేర్చారు. మామిడి పండ్లతో పాటుగా నబీన్ ఒక లేఖను కూడా పంపారు. మామిడి పండును ఆతిథ్యం, స్నేహం, భారతదేశ వ్యవసాయ వారసత్వానికి చిహ్నంగా అభివర్ణిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశంలో వివిధ రకాల మామిడి పండు గురించి ప్రస్తావిస్తూ ప్రతి ప్రాంతానికి దాని సొంత రుచి కలిగిన మామిడి పండు ఉంటుందని పేర్కొన్నారు. సవాల్తో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత్ దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైందని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ చెప్పారు. పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సియోల్లో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్తో జరిగిన సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
1: It is really our responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction. In coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
0: Akashavani, Vartalu Vintunnaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్ ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించడంతో పాటుగా సహ అధ్యక్ష పదవికి తగినట్టుగా నిష్పక్షపాతం వ్యవహరించకుండా తన స్థానం దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టింది. న్యూయార్క్లో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్, పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహ అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
2: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is

0: and will remain so.
1: కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ఇవాన్ సెపెడా ఓటింగ్ జరిగిన 3 రోజుల తర్వాత తన ఓటమి అంగీకరించారు. సెపెడా తన ప్రత్యర్థి వ్యాపారవేత్త అబేలార్డో డి లా ఎస్పెరిలా చేతిలో కేవలం 1% కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తుది లెక్కింపు కోసం వేచి చూస్తానని మొదట చెప్పిన సెపెడా నిన్న ఫలితం అంగీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఎస్పెరిలాకు మద్దతు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా విమర్శించారు. కొలంబియా అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని సెపెడా ఆరోపించారు. కాగా కొలంబియా చరిత్రలో 0.96% ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఎస్పెరిలా విజయం సాధించారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్లో ఈదురుగాలితో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని, రాగల 2 రోజుల పాటు బీహార్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాలకు, మహారాష్టలో మిగిలిన ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ సంస్థ తెలిపింది. ఐసీఎస్ మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రెఫర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగుల భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం నమోదు చేసుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పురుషుల క్రికెట్లో భాగంగా ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగే 2 మ్యాచ్ల సిరీస్ ఈరోజు ఉదయం శ్రీలంకలో గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్లో 515 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చూపించిన ధ్రువ్ జురేల్ ఇండియా ఏ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా అట్లాంటాలో జరిగిన గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో 4-2 తేడాతో హైతీని ఓడించి నాకౌట్ రౌండ్కు దూసుకెళ్లింది. మొరాకో ఆటగాడు అష్రఫ్ హకీమి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి ఎంపికయ్యాడు. అంతకుముందు మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్ను 3-0 తేడాతో ఓడించింది. ఈ విజయంతో బ్రెజిల్ గ్రూప్ సి విజేతగా నాకౌట్ దశకు చేరుకుంది. బ్రెజిల్ వరుసగా 15వ సారి ప్రపంచకప్లో నాకౌట్ రౌండ్కు చేరుకుంది. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఆరోగ్య జీవనం, ఫంగల్ ఇన్ఫెక్షన్ అనే అంశం గురించి డర్మటాలజిస్ట్ డాక్టర్ ఎం షహానా ఖాన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శంకుసారి.

ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఉస్మానియా హాస్పిటల్ అసోసియేట్ ప్రొఫెసర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఎం షహనా ఖాన్ గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. ఈరోజు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి మనకు చాలా మంచి విషయాలు తెలియజేస్తారు డాక్టర్.

0: నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: సాధారణంగా చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్లలో కానీ సరైన హైజీన్ పాటించకపోతే, అంటే పరిశుభ్రత పాటించినప్పుడు కొన్ని చోట్లలో ఇన్ఫెక్షన్స్ రావడం గమనిస్తాం. అయితే ప్రస్తుత కాలంలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ర్యాంపెంట్ గా, అంటే విపరీతంగా కనబడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటారు?
1: మెయిన్ ఏంటంటే చాలా మంది అది వచ్చిన తర్వాత చిన్న మచ్చలాగా వస్తుంది, దురద ఉండి మచ్చ వస్తుంది. అది వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే వీళ్ళు స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళట్లేదు. ఎక్కడంటే ఏదో డాక్టర్ దగ్గర వెళ్తున్నారు, లేదా డైరెక్ట్ మెడికల్ షాప్ కి వెళ్లి వాళ్ళు మందులు వాడుతున్నారు. దాంతో ఏమైతుందంటే తగినట్టు తగ్గుతుంది, తర్వాత ఇన్ఫెక్షన్ కదండి స్కిన్ లో. సో ఆ దురద వాళ్ళు అక్కడ దురద ఉంటుంది. సో ఆ దురదన తర్వాత వాళ్ళు అక్కడ గోకి ఇంకెక్కడ దురద ఉన్నప్పుడు గోకితే స్ప్రెడ్ అయిపోతుంది, చాలా స్ప్రెడ్ అయిపోతుంది. అది చిన్న కొన్ని ఒక వారం 10 రోజుల్లో తగ్గేది. వీళ్ళు ఒళ్ళంతా వచ్చేసరికి విల్ టేక్ మంత్స్, నెలల కొద్దీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది.
0: అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా?
1: అంతేనండి, అంతే అంతే. చిన్న ఇన్ఫెక్షన్ యాక్చువల్లీ. అది కరెక్ట్ గా ట్రీట్మెంట్ వాడితే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, తగ్గిపోతుంది.
0: ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని ఏ రకంగా డయాగ్నైజ్ చేస్తారు డాక్టర్ గారు? అంటే ఇది ఫంగల్ ఇన్ఫెక్షనా కాదా అని?
1: ఏం లేదండి, చిన్న నల్ల కొంచెం మచ్చలాగా ఉంటుంది, కొంచెం దురద ఉంటుంది. తర్వాత కొంచెం గోకినప్పుడు ఏమవుతుంది, కొంచెం పౌడర్ పౌడర్ లాగా వస్తుంది, చిన్నగా ఉండి పెద్దగా అయితే ఉంటుంది. అది ఇన్ఫెక్షన్. ఇంకోటి అంటే మామూలుగా చిన్నపిల్లలు అసలు ఉండదు, అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎత్తుకున్నప్పుడు లేదా దగ్గర తీసుకున్నప్పుడే వస్తుంది. సో చిన్నపిల్లలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా
0: దీనికి కారణము పరిశుభ్రత అంటారా?
1: ఒకటి మెయిన్ అవునండి, ఒకటేమో మెయిన్ రోజు స్నానం చేసుకోవాలి, అదొకటి. తర్వాతనేమో ఎక్కువ చెమట వచ్చిన వాళ్ళకు కూడా కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఏమంటే కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లో కొన్ని మన పైనే ఉంటాయి. మనం ఒకవేళ సరిగ్గా స్నానం చేయకుండా ఉండడం గానీ, లేకపోతే ఎక్కువ స్వెట్టింగ్ వచ్చినప్పుడు గానీ అవి బయటకు వస్తాయి అన్నమాట.
0: తడి వాతావరణంలో అది పెరగడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి చెమట వచ్చే పని చేసినప్పుడు తర్వాత స్నానం చేయడం గానీ
1: కట్టుకోవడం,
0: ఆ మాయిశ్చర్ అలా మిగిలిపోకుండా మిగిలినట్టయితే అక్కడ
1: అంటే మనం స్నానం చేసినప్పుడు అది ఇంకా వాష్ అయిపోతుంది, కడిగినట్టే వెళ్ళిపోతుంది ఇన్ఫెక్షన్.
0: సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు?
1: అది ఏంటి? ఏం లేదండి, చిన్న అది ఒకవేళ చిన్న మచ్చలాగా ఉందనుకోండి, ఫంగల్ ఇన్ఫెక్షన్ కంపల్సరీ మనం టాబ్లెట్స్ ఉన్నాయి, దాని ఉంటుంది ట్రీట్మెంట్, వారం 10 రోజుల నుంచి ఉంటుంది. ఒకవేళ చిన్నగా ఉంది మీకు అపాయింట్మెంట్స్ ఉన్నాయి, తర్వాత 2 వారాలు 3 వారాలు టాబ్లెట్స్ వాడాలి, అంతే. దురద ఉంటే దురద గోళీ వేసుకోవాలి. ఒకవేళ అట్లా కాదు, చాలా మచ్చలు ఉన్నాయి, ఒళ్ళంతా ఎక్కువైపోయింది, కొంతమందికి ఇన్ఫెక్షన్ ఇంత ఎక్కువైతుంది తలలో కూడా వచ్చేస్తుంది. సో అట్లాంటప్పుడు మనం ఇంకా ఒక 2 మంత్స్ 3 మంత్స్ అన్నా తీసుకోవాల్సి వస్తుంది, ట్రీట్మెంట్ కోర్స్ తీసుకోవాల్సి వస్తుంది.
0: ఈ మామూలుగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ శరీరంలో ఏ భాగాల్లో ఎక్కువగా చూస్తుంటారు?
1: మోస్ట్లీ మేము చూసేదంటే ఇప్పుడు మన అంటే ఇప్పుడు చెప్పినట్టు చెమట ఎక్కువ వస్తుంది అట్లా అన్నప్పుడు మనకి ఏంటంటే కాళ్ల దగ్గర చూస్తాము, లేకపోతే సంకల్లో గానీ అట్లా చూస్తాము. మోస్ట్లీ డ్రైవర్స్ కూడా అండి, లేకపోతే చాలా సేపు కూర్చొని పాపం వాళ్ళు డ్రైవ్ చేస్తారు కాబట్టి చెమట ఎక్కువ వస్తుంది ఆ సైట్ లో, ఆ ఏరియాలో ఎక్కువ చూస్తాం. గ్రాయిన్ ఏరియాస్ తొడల దగ్గర అక్కడ ఎక్కువ చూస్తాం.
0: చాలా మంది గమనిస్తుంటారు డాక్టర్ గారు, కార్ డ్రైవ్ చేసేటప్పుడు, లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు, అలాగే రెగ్జిన్ మీద చాలా సేపు కూర్చొని ఉంటారు, అది చెమటతో పాటు ఒక రకమైన మంట కూడా వచ్చేస్తుంది.
1: అది రెగ్జిన్ ఆ సీట్ కవర్ మనకు అబ్జార్బ్ చేయదు, అంటే చెమటను పీల్చుకోదు కదా. సో దాంతో ఏమైతుందంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది వెనకాల, కాబట్టి వాళ్ళు చూసుకో, చిన్నగా ఉంటుంది, అది పెద్దగా అయిపోతుంది, అక్కడి నుంచి మళ్ళీ ఒళ్ళంతా పాకే ఛాన్సెస్ ఉంటాయి.
0: దానికి ఏ రకమైన
1: ఏం లేదు, అంతే. అదే 2 సార్లు స్నానం చేసుకోవాలి, తర్వాతనేమో వీలైనంత వరకు మీరు కాటన్ బనీన్ గానీ కాటన్ బట్టలే వేసుకోవాలి. వేసుకున్న బట్టలు మంచి హాట్ వాటర్ లో వాష్ చేసుకుంటే ఏమైతుందంటే మనకు మన శరీరం నుంచి పోయినా గానీ ఆ బట్టల్లో ఉండిపోతుంది. సో వాడిన బట్టలు మళ్ళీ వాడితే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చాలా మంది అదే అంటారు, డాక్టర్ గారు వాడిన తర్వాత మళ్ళీ వస్తుంది అని. మెయిన్ ఏంటంటే బట్టలు హాట్ వాటర్ లో వేడి నీళ్ళలో కొంచెం వాష్ చేసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అందులో ఉన్నది కూడా పోతుంది.
0: మామూలుగా గమనిస్తుంటాం చిన్నప్పుడు పిల్లల్ని శుభ్రం చేసిన తర్వాత వాళ్ళు వాడిన బట్టలన్నీ వేడి నీళ్ళలో
1: ఉడకబెట్టి
0: ఇన్ఫెక్షన్స్
1: రావునండి. అది కలిసి లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా దూరం కార్ నడిపించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు కాటన్ వేసుకోవాలి, సీట్ మీద కాటన్ ది, తర్వాత కాటన్ బట్టలు వేసుకోండి. ఎందుకంటే అంత దూరం నడిపించిన తర్వాత మీకు చెమట వస్తుంది. సో చెమట మీరు రెగ్జిన్ సీట్ ఉందనుకోండి, చెమట మీకు అది పీల్చుకోదు, దాంతో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మీరు కాటన్ ది సీట్ కవర్ అవి వేసుకుంటే మంచిది.
0: ఈ కోవిడ్ టైంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇంటర్నల్ ఆర్గన్స్ అలాగే కళ్ళల్లో కూడా కనబడ్డట్టుగా అది ఎంతవరకు
1: దాన్ని కోవిడ్ అప్పుడు అది కంప్లీట్ డిఫరెంట్ అండి. అది ఏంటంటే ఆ టైంలో కోవిడ్ వచ్చిన వాళ్ళకి మనం స్టీరాయిడ్స్ ఇచ్చాము, స్టీరాయిడ్స్ అనే ఒక మెడిసిన్స్ ఉంటాయి. సో స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చాము. స్టీరాయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఏమైందంటే లోపల ఉన్న మన రెసిస్టెన్స్ గానీ ఆ ఇమ్యూనిటీ అంటాం కదా, ఒక జబ్బుని రోగ అది తగ్గిపోతుంది. తగ్గిపోయి ఏమైందంటే అప్పుడు ఇన్ఫెక్షన్స్ అన్ని వచ్చాయి. ఇప్పుడు మనకు చాలా ఇన్ఫెక్షన్స్ నోట్లో అంతా వచ్చేసింది, కళ్ళల్లో వచ్చే దానికి ఇంజెక్షన్స్ ఇచ్చామండి మేము. ఇంజెక్షన్స్ ఉన్నాయి అప్పుడు గాంధీలో ఉండే ఇంజెక్షన్స్, ఐవీ ఇంజెక్షన్స్ ఇచ్చాం, రక్తం లెక్కించాం అనమాట. 3 వీక్స్ 4 వీక్స్ అట్లా ఇచ్చి చేసి
0: కొందరికి నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది.
1: అవునండి.

0: దాన్ని ఎలా గమనించాలి, ఎలా ట్రీట్ చేయాలి?
1: అది నోట్లో కొంచెం తెల్ల తెల్లగా అట్లా వస్తుందండి. అది అదేంటంటే చాలా మంది ఇప్పుడు షుగర్ పేషెంట్ లో గానీ అయితే క్రానిక్ ఇల్నెస్ అంటే జబ్బు పడిన వాళ్ళలో వస్తుంది. ఎందుకంటే వాళ్ళు తినరు, తర్వాత ఏమో ఓరల్ హైజీన్ నోరు కాడ సరిగ్గా చేసుకోరు కాబట్టి అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానికి ఏం లేదండి, మంచి క్లీన్ చేసుకోవాలి. కొంచెం అది ఇట్లా వేల్తో గానీ దేంతో అట్లా స్క్రబ్ చేసుకోవాలి. అది చేసుకుంటే వచ్చేస్తుంది. తర్వాత మనకి దానికి పెట్టుకునే ట్యూబ్ ఒకటి ఉంటుంది, డైలీ పెట్టుకోవచ్చు ఆ ట్యూబ్. ఆ ట్యూబ్ తో తగ్గిపోతుంది.
0: అంటే ముఖ్యంగా పరిశుభ్రతని జీవితంలో ఒక భాగం చేసుకుంటే సాధ్యమైన వరకు చర్మ రోగాల నుంచి దూరంగా
1: ఉంటుంది. అవునండి, సగం రోగాలు తగ్గిపోతాయి.
0: ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వెళ్లి మలాములని ట్యూబ్లని
1: వాడతారు,
0: అది ఎంతవరకు సబబు అంటారు?
1: అది చెప్తున్నా కదా, చిన్న ఇన్ఫెక్షన్. చాలా మంది మెడికల్ షాప్ లోకి వెళ్లి అడుగుతారు, వాళ్ళు అన్ని అందులో స్టీరాయిడ్ అన్ని కలిపి ఉంటాయి. అట్లా వాడి వాడు ఏం చేస్తారంటే అది తగ్గదు, తర్వాత మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది, ఒళ్ళంతా పాకిపోతుంది, తర్వాత ఏమో చర్మం కూడా దెబ్బతింటుంది, అక్కడంతా ఇట్లా మరకల్లాగా వచ్చేస్తుంది. సో అప్పుడు చాలా కష్టం ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడం.
0: డాక్టర్ గారు, మానసిక స్థితి కూడా చర్మ రోగాలు అంటే ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గానీ వీటిపైన ప్రభావం చూపిస్తుంది అంటారు, అది ఎంతవరకు నిజమంటారు?
1: మానసికంగా ఎవరైనా బాగాలేరు అన్నప్పుడు డెఫినెట్లీ ఆయన తన ఏమంటారు చర్మం గురించి అంత పట్టించుకోరు. సో కొంచెం ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా వాడరు అది, దాంతో ఎక్కువైపోతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు స్నానం చేయరు, బట్టలు సరిగ్గా వేసుకోరు, ఆ ఎఫెక్ట్ అంతా దీని మీద ఉంటుంది. దాని వలన ఏమైతుందంటే ఇన్ఫెక్షన్ కొంచెం ఉన్నా గానీ ఇంకా ఎక్కువైపోతుంది, వేరే వాళ్ళకి కూడా వచ్చేస్తుంది.
0: మామూలుగా టెన్షన్స్ కి రెస్ట్లెస్నెస్ కూడా స్కిన్ కండిషన్స్ అగ్రివేట్ అవుతాయి అంటారు, ఎంతవరకు నిజం?
1: అవి దురదల్లాగా వచ్చేస్తాయి. వాళ్ళు దురద ఊరికే గోకుతుంటారు, అక్కడ చర్మం పాడైపోతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు వాళ్ళ మీద ఏదో పాకినట్టు అట్లా అనిపిస్తుంది, అదొకటి కండిషన్. తర్వాత ఏమో ఇంకా కొంతమంది అయితే వాళ్ళు మానసికంగా బాగాలేనప్పుడు ఒక డబ్బా తీసుకొస్తారు, అందులో పురుగులు ఉన్నాయి డాక్టర్ గారు చూడండి అని. సో ఆ ఎక్స్టెంట్ వరకు కూడా ఉంటారండి. సో మనం వాళ్ళకి ట్రీట్మెంట్ కన్నా కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఆయన ఉన్న జబ్బు గానీ ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్ ఇన్ఫెక్షన్ ఆయనకి మనం చెప్తే, అక్కడే ఆయనకు అవగాహన కల్పిస్తే అక్కడే సగం ట్రీట్మెంట్ అయిపోతుంది. దాని తర్వాత మనం చెప్పింది కరెక్ట్ గా తప్పకుండా విని ఫాలో చేస్తారు.
0: డాక్టర్ గారు, ఈ మధ్యలో కొన్ని వెనరల్ డిసీజెస్ లో కూడా స్కిన్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. అది వెనరల్ డిసీజా కాదా అని తెలియకుండానే కొంతమంది వైద్యం చేయడం మొదలు పెడతారు, దాని పట్ల మనం ఏ శ్రద్ధలు తీసుకోవాలంటారు?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనీరియల్ డిజీజ్ అనేది చాలా మంది తెలుసుంటుంది. అది మామూలుగా దాన్ని వెనీరియల్ డిజీజ్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. సో మీరు అవన్నీ అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే చాలా మంది చెప్పారు కూడా. దాంతో ఏమైతుందంటే వాళ్లకున్న డిజీజ్ వేరే వాళ్లకు కూడా వచ్చేస్తుంది, వెనీరియల్ డిజీజ్ కాబట్టి. అది వాళ్ళు కాండమ్స్ వాడటం అట్లా చేయాలి. తర్వాత ఏమో డైరెక్ట్ కంపల్సరీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే టెస్టులు ఉంటాయండి, అందులో మనకి ఆ వెనీరియల్ డిజీజా కాదా అని మనకు చెప్పేయచ్చు. దాంతో ఆయన ప్రికాషన్స్ తీసుకోవచ్చు, ఆయన వేరే వాళ్ళకి రాకుండా తనకు కూడా తన ఉన్న జబ్బు కూడా తగ్గడానికి చూసుకుంటారు.
0: సో మొత్తం మీద ప్రస్తుతం ఉండే వైద్య విధానంలో, అలోపతి వైద్య విధానంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి మంచి ట్రీట్మెంట్
1: ఉందండి? ఉంది ఉంది.
0: ఎంత సమయం పడుతుంది అంటారు?
1: అదే ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటే మీకు ఒక 10 రోజుల్లోనే తేడా తెలుస్తుంది. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, సో ఎంత ఇన్ఫెక్షన్ ఉన్న దాన్ని బట్టి తెలుస్తుంది. మచ్చలు తగ్గడానికి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ మచ్చల్లాగా వస్తుంది కాబట్టి ఆ మచ్చలు పోతుంది, కానీ ఇన్ఫెక్షన్ మొత్తం పోతుంది.
0: ఏ ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలంటారు ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్?
1: ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఫుడ్ తో పెద్ద ఏముండదండి, ఫుడ్ తో వలన వచ్చేది అని కాదు. మెయిన్ అంటే పర్సనల్ హైజీన్ ఉండాలి,
0: వ్యక్తిగత పరిశుభ్రత
1: ఉండాలి.
0: అంటే ఒకవేళ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షియస్ అంటారా?
1: ఇన్ఫెక్షన్ దాని పేరు ఫంగల్ ఇన్ఫెక్షన్, అది అదే చెప్పా కదా. ఒకళ్ళ దగ్గర ఎవరికైనా ఉందంటే ఇంట్లో వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా వస్తుంది, చిన్నపిల్లలకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ ఏం చేస్తాడో సేమ్ టవల్ వాడడం గానీ బెడ్ కూడా ఎప్పుడైనా కలిసి పడుకోవడం గానీ పిల్లలతో అట్లా వస్తే వచ్చిన వాళ్ళకి కూడా వచ్చేస్తుంది.
0: అందుకే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళని అది ట్రీట్మెంట్ అయినంత వరకు సెపరేట్ గా పెట్టుకోవాలి. కరెక్ట్, మనం ఈ విషయంలో గమనిస్తాం డాక్టర్ గారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు మొహం అన్ని
1: కడుక్కోరమ్మంటారు, దీనికోసమే.
0: ఎందుకంటే వాళ్ళు క్యారీ చేసే ఇన్ఫెక్షన్
1: వచ్చేస్తుంది చిన్నపిల్లలు వస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్ అండి, కొంచెం జాగ్రత్తగా వాడాలి. వచ్చిన వెంటనే మీరు మెడికల్ షాప్కి వెళ్లి ఏదో ఏదో ట్యూబ్స్ అవి వాడతారండి, అట్లా వాడద్దు. మీరు కరెక్ట్ గా స్కిన్ స్పెషలిస్ట్కి వెళ్ళండి. తర్వాత ఏమో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తే అది ఏంటి అసలు ఇన్ఫెక్షనా కాదా, మీరు వాడకపోతే ఏమైందని ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది, అప్పుడు అందరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకుని ట్రీట్మెంట్ తీసుకోండి. అది ఎన్నో నెలలు వాడాలని కూడా ఏముండదండి, మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఒక 2 వారాల్లో కంపల్సరీ తగ్గిపోతుంది.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం ఫంగల్ ఇన్ఫెక్షన్ అనే అంశం గురించి డర్మటాలజిస్ట్ డాక్టర్ ఎం షహానా ఖాన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే ఈరోజు సంతాన లేని సమస్యలు కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324052, 0402324052, మరొక నెంబర్ 0402955592, గమనిక విన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు మీకెంతో ఇష్టమైన జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు.

జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 0402324 0852 నెంబర్కి మీకు నచ్చిన పాట మీ పేరు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీకు నచ్చిన పాటని మేము వినిపించడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ జనరంజని, డబ్బుకు లోకం దాసోహం ఈ మూవీ నుండి నువ్వు నేను నడిచేది ఒకే మాట అనే పాటని ప్రసారం చేయండి అని కోరుతున్నారు మేడ్చల్ జిల్లా అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాగ్ విభాస్, విభు. జనరంజనిలో మాకు ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న

తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్. పుట్టపాక నుండి మిరియాల, తిరుమలయ్య ఆండాలు, మాకు కూడా ఏదో ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఘంటసాల సుశీల పాడిన ఈ పాటకి సి నారాయణ రెడ్డి సాహిత్యం అందించారు, కెవి మహాదేవన్ సంగీతం అందించారు. ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో తర్వాత చిత్రం సప్తస్వరాలు నుంచి మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు ఎద్దుమైలారం నుండి దేవనూరి వీరయ్య యాదమ్మ. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటని ప్రసారం చేయండి అంటున్నారు జయశ్రీ నగర్ లక్ష్మీ నిలయం నుండి రామయ్య రాజ్యలక్ష్మి.

0: సప్తస్వరాలు చిత్రం నుంచి ఘంటసాల సుశీల పాడిన పాట విన్నారు. సి నారాయణ రెడ్డి సాహిత్యానికి టీవీ రాజు సంగీతం అందించారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. మీకు నచ్చిన పాటని మీరు వినాలి అనుకుంటే 0402324 నెంబర్కి సినిమా పేరు, పాట పేరు తెలియజేస్తూ, మీ పేరు తెలియజేస్తూ ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. శారదా మూవీ నుండి రేపల్లె వేచను అనే పాటని అడుగుతున్నారు. ఈరోజు శారదా బర్త్డే సందర్భంగా గోకిర్ ఫ్యామిలీ అనమాట. ప్రేమ్ కుమార్, శ్రీలత, ప్రణీత్, భవ్యశ్రీ, మాన్విత్, లక్కీ, వరుణ్, రాహుల్, తేజశ్రీ, శ్యామ్, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రవీణ్, దుర్గానగర్, జియాగూడ, హైదరాబాద్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన

మాటలు వింటున్నారు. గుడ్ మార్నింగ్, శుభోదయం. చిత్రం పెద్దన్నయ్య. పాట ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది. ఈ పాటను కోరుతున్న వారు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్న తుమ్మలగూడ గ్రామం నుండి శివకోటి కోటిశేఖర్, వరలక్ష్మి, వైష్ణవి సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య. నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీరామ్, హనుమాన్ కుటుంబ సభ్యులు తప్పకుండా ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కలిత్కర్ ఆనందరావు, చాగపుర ప్రదీప్ కుమార్, నల్లబోతుల జ్ఞానేశ్వర్, రూప, రీతు మరియు సుజిత. అలాగే ఇదే పాటను వినిపించడం జరుగుతుంది గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ కోసం. పెద్దనయ్య చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన పాట. గోపి సాహిత్యానికి సత్యం సంగీతం అందించారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ రోజీ. మీరు జనరంజన్లో మీకు నచ్చిన పాటలు వింటున్నారు. మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా. 0402324082 నెంబర్కి మీకు నచ్చిన పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును కూడా జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. అయితే పేర్లు రాసేటప్పుడు కాస్త నీట్గా రాయండి. అంటే పేరు అయిపోయిన వెంటనే కామా పెట్టండి. అంటే ఏ పేరు ఎక్కడ ఎండ్ అవుతుంది ఏంటి అనేది తెలియట్లేదు, అన్నీ కలిపి రాసేస్తున్నారు కాబట్టి చదవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి చక్కగా నీట్గా మీకు ఏ పాట కావాలి, మీ పేర్లు ఏంటి చక్కగా తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని తొందరగా పంపించండి. శుభోదయం వివిధ భారతి. మా గురించి ఇద్దరు మిత్రులు సినిమా నుండి ఘంటసాల గారి ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు. ఖైరతాబాద్ నుండి నరసింహరావు, సంహిత, హర్షిణి, దీక్షిత, వర్ధిని. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు రవికుమార్ వడ్లమాని, అల్మాస్గూడ నుంచి. అలాగే ఇదే పాటని వినిపిస్తున్నాం భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్, ఎలుగందుల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, జోగులు, ప్రవీణ్, సంధ్య, అక్షయ్, గుణా కోసం. ఇద్దరు మిత్రులు చిత్రం నుంచి సుశీల ఘంటసాల పాడిన పాట.

ఎస్, ఖుషీ ఖుషీగా నవ్వుతూ సరదాగా ఉండండి. తర్వాత దేవుడు చేసిన పెళ్ళి చిత్రం నుండి ఈ వేళలో నాలో ఎన్నెన్ని రాగాలో అనే పాటను వినిపించమంటున్నారు నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. ఇదే పాటను వినిపిస్తున్నాం ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత కోసం. దేవుడు చేసిన పెళ్లి చిత్రం నుంచి సుశీల ఆలపించిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యానికి టి చలపతిరావు సంగీతం అందించారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే జూన్ 25 సంతానలేమి సమస్యలు కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324085252, 0402324085853. మరొక నెంబర్ 0402955059923. గమనిక విన్నారు. ఇప్పుడు జనరంజని శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు.

శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకి

0: దగ్గరైన స్వరాలు, తీయని మాటలు, ఇదే మన జనరంజని.
1: శుభోదయం అండి, జనరంజని కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎవరు మాట్లాడుతున్నారు?
2: మారేడుపల్లికి కృష్ణ మాట్లాడు.
1: మారేడుపల్లి నుంచి కృష్ణ గారు. కృష్ణ గారు బాగున్నారా?
2: బాగున్నాం సార్. మీరు బాగున్నారా?
1: నేను చాలా బాగున్నానండి.
2: షిరిడి సాయిబాబాలోకి వెళ్ళి ఒక పాట ఇవ్వండి ఏదన్నా.
1: తప్పకుండా మీకోసం షిరిడి సాయిబాబా మహత్యం సినిమాలో వచ్చి ఒక మంచి పాట వస్తుంది, వినండి.

0: హలో శుభోదయమండి, జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: శుభోదయం, నమస్కారం, గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం, నమస్కారం, గుడ్ మార్నింగ్.
1: నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్.
0: జైనుద్దీన్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్?
0: నేను చాలా బాగున్నాను. వింటున్నారా వివిధ భారతి?
1: వింటున్నా సార్, రెగ్యులర్ కార్యక్రమాలు వింటున్నా సార్.
0: ఓకే, ఏ కార్యక్రమం మీకు బాగా ఇష్టమైన కార్యక్రమం వివిధ భారతిలో?
1: మన ఆరోగ్యం మన సత్యం కార్యక్రమం ప్రతినిత్యం వింటుంటాం సార్.
0: వెరీ గుడ్. ఈ రోజు ఏం పాట వింటారు మరి జనరంజన్ లో?
1: సార్ ఈ రోజు చిరంజీవి నటించిన రాక్షసుడు మూవీలో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.
0: తప్పకుండా, మీరు చాలా మంచి పాట రిక్వెస్ట్ చేశారు. రాక్షసుడు సినిమాలోంచి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే పాట మీకోసం వచ్చేస్తోంది, వినండి.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి. జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: భాస్కర్ రావు అండి, శ్రీకాకుళం అండి.
0: భాస్కర్ రావు గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు సార్?
0: నేను చాలా బాగున్నానండి. ఏం చేస్తుంటారు భాస్కర్ రావు గారు మీరు?
1: ఆటో మెకానిక్.
0: ఆటో మెకానిక్, ఓకే. చాలా కష్టపడే వృత్తిలోనే ఉన్నారు.
1: జార్జ్ రెడ్డి సినిమాలో వాడు నడిపే బండి సాంగ్,
0: బుల్లెట్ పాట. తప్పకుండా మీకోసం జార్జ్ రెడ్డి సినిమాలోంచి వాడు నడిపే బండి అంటూ బుల్లెట్ దూసుకొచ్చేస్తోంది మీకోసం.
1: థాంక్యూ సార్,
0: వినండి ఆ పాట.

0: హలో, గుడ్ మార్నింగ్ అండి. శుభోదయం జనరంజన కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చందనపేట మండలం చీచురాల గ్రామం దమ్మోజి వెంకటాచారి మాట్లాడుతున్నా సార్.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్?
0: నేను చాలా చాలా బాగున్నాను. చెప్పండి, ఇవాళ జనరంజన్ లో ఏం పాట వింటారు?
1: మట్టిలో మాణిక్యంలో జిమ్ జిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్.
0: ఓకే, తప్పకుండా అండి. మీకోసం మట్టిలో మాణిక్యం సినిమా నుంచి సి నారాయణ రెడ్డి గారు రాసిన పాట ఇది, మీకోసం వచ్చేస్తుంది, వినయండి.

0: la la la la la la la la la la la.
1: హలో గుడ్ మార్నింగ్ అండి, జనరంజని కార్యక్రమానికి స్వాగతం. గుడ్ మార్నింగ్ అండి, మీరు ఎవరు మాట్లాడుతున్నారు సార్?
2: చెవుగాని సోమయ్య, కందగట్ల గ్రామం, ఆత్మకురేస్ మండల్, సూర్యాపేట జిల్లా నుంచి అండి.
1: సోమయ్య గారు ఎలా ఉన్నారు?
2: మంచిగా ఉన్నాం సార్, మీరు ఎలా ఉన్నారు సార్?
1: నేను బాగున్నానండి. ఏం పాట వింటారు మరి ఇవాళ జనరంజని?
2: మాపల్లె గోపాల నుంచి రాణి రానమ్మ అనేది వినిపిస్తారండి.
1: తప్పకుండా, మీరు అడిగిన పాట వచ్చేస్తోంది, మీకోసం వినండి.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది, మనందరి జనరంజని, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో చిత్రం మనసు మాంగళ్యం నుంచి నేను చూస్తున్నాను అనే పాటను వినిపించమని కోరుతున్నారు కీసరమండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భావని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నమంతుల వీరి కోసం ఈ పాట. అలాగే ఇదే పాటను ప్రసారం చేస్తున్నాం కర్రా సరస్వతి, ఈశ్వర్, భానుమూర్తి, రమాశంకర్ నగర్ నుండి. వీరు కూడా కోరుతున్నారు ఏదైనా మంచి పాట వినిపించమని. మనసు మాంగళ్యం నుండి ఘంటసాల సుశీల పాడిన పాట, ఆత్రేయ సాహిత్యానికి పెండ్యాల సంగీతం.
2: సన్నని వెన్నెల జలతారువలే కన్నుల కమ్మెను కన్నీటి తెర, ఆ తెరలో ఈ రాత్రిలో

0: నిన్ను నేను చూస్తున్నా, నీలో నన్ను నేను చూస్తున్నా.
1: ఏదైనా ఐటీఐ కోర్స్ లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీ లోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు, ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.
2: ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు జనరంజని. చిత్రం మేఘ సందేశం, పాట ఆకులో ఆకునై. ఈ పాటని కోరుతున్న వారు అలగపుర గ్రామం హానూరు తాలూకా చామరాజనగర్ జిల్లా నుంచి సి పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ అరుణకుమార్, హెచ్బి ఉచ్చేగౌడ కెంపం నుంచి. ఈ పాట వీరి కోసం. మేఘ సందేశం చిత్రం నుంచి సుశీల ఆలపించిన పాట. దేవులపల్లి సాహిత్యానికి రమేష్ నాయుడు సంగీతం అందించారు.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూమ్బర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
3: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 8:50. మీరు వింటున్నారు జనరంజని, నేను మీ రోజు. కళ్యాణ వీణ సినిమాలో వేగుచుక్క మొలిచింది అనే పాటని వినిపించమని కోరుతున్నారు గంగాధర్, శిరీష, స్నేహిత, జాహ్నవి. అలాగే ఇదే పాటను వినిపిస్తున్నాం భూదాన్ పోచంపల్లి నుండి కోరుతున్న శ్రోతల కోసం, ఎలగందుల మార్కండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను కోసం. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. రోజీ మ్యామ్, మీ వాయిస్ బాగుంటుంది మ్యామ్ అంటున్నారు రమాదేవి ఫ్రమ్ మల్కాజిగిరి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు మీకోసం కళ్యాణ వీణ చిత్రం నుంచి కేజే యేసుదాస్ అండ్ కోరస్ పాడిన పాట మల్లెమాల. సాహిత్యానికి సత్యం సంగీతం అందించారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: జనరేషనీలో చివరిగా వినబోతున్నారు. నమస్తే, శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి. జూన్ 25 తటవర్తి సరస్వతీదేవి అనగా అద్భుతమైన నటీమణియగు ఊర్వశీ శారద గారి పుట్టినరోజు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముద్దాయి చిత్రంలో అల్లారు ముద్దుగా బంగారు తల్లిగా అనే పాట వినిపించగలరు అంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, రిశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరి కోసం ఈ పాట. ముద్దాయి చిత్రం నుంచి రాజ్ సీతారాం, పి సుశీల పాడిన పాట. వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాదాపు నెల రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుంది. బూత్ లెవెల్ అధికారులు నేరుగా ఇళ్లకొచ్చి ఓటర్ వివరాలు సేకరిస్తారు. సర్వేలో భాగంగా అధికారులు ఓటర్లకు కొత్త ఫారాలు అందిస్తారు. పాత ఓటర్ జాబితాతో పాటుగా 2002 ఓటర్ జాబితా ప్రాతిపదికగా తీసుకుని మ్యాపింగ్ నిర్వహిస్తారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో రవీంద్ర భారతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సమక్షంలో రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు భీమా రక్షణ కల్పించడంలో భాగంగా రాష్ట ఆర్థిక శాఖ, బ్యాంకుల మధ్య అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. ఎరువుల ఉత్పత్తి సరఫరా బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని, రాష్ట్రానికి సరిపడా యూరియా కేటాయించాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రామగుండంలో ఉత్పత్తి అయిన ఎరువులు పూర్తిగా తెలంగాణకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జమ్మూకాశ్మీర్లో ఈ తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. పుల్వామా, పహల్గాం పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అధికారిక భూకంప మ్యాపింగ్ డేటా ప్రకారం ఈ భూకంపం రిక్టర్ స్కేల్పై 3.5 తీవ్రతతో నమోదైంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బకాయిలు కోట్ల రూపాయలు ఉంటే కాలేజీల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యుకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశం లేవనెత్తడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్ ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించడంతో పాటు సహ అధ్యక్ష పదవికి తగ్గట్టుగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా తన స్థానం దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్ రోడ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే జూన్ 25 సంతానలేమి సమస్యలు కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085252, 0402324085253, 0402955092 గమనిక విన్నారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 10:05. ఇప్పుడు మీరు వినబోతున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్లో 2015 నుండి 2020 వరకు విడుదలైనటువంటి చిత్రాల్లోని మంచి మంచి పాటలు వినబోతున్నారు. అయితే ఏం చేయాలో తెలుసు కదా. మీకు నచ్చిన పాటని మీరు కోరాలి అనుకుంటే 0402324085252 నెంబర్కి ఒక చిన్న వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ముందుగా జై లవకుశ చిత్రం నుంచి నేహా బేసిన్ అండ్ డిఎస్పి పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటని ఎవరికోసం వినిపిస్తున్నాము అంటే, చౌటుప్పల్లో ఉంటున్న కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు ఆర్మూర్ చేనేత కాలనీ నుండి, రంగాచారి నగర్ నుండి జిందం నరహరి లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల జిందం ఉదయ్ కిరణ్, అంగూర్ ఉదయరేఖ, అంగూర్ భాను, రియాన్ష్, హన్మహిత్ కుటుంబ సభ్యులు. ఎనీ సాంగ్ ప్లీజ్ అంటున్నారు భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్, ఎలుగందుల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ్, వీరి కోసం ఈ పాట.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజనిలో ఆపాత మధుర గీతాలు విన్నారు. మరిప్పుడు కొన్ని లేటెస్ట్ సాంగ్స్ విందామా? అయితే వినాలి అంటే ఏం చేయాలి? 0402324052 నెంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించాలి. 2015 నుంచి 2020 వరకు, అంటే ఆ మధ్యకాలంలో రిలీజ్ అయిన మూవీస్ నుండి ఏదైనా ఒక మంచి సాంగ్ వినాలి అనుకుంటే 0402324052 నెంబర్కి పాట పేరు, చిత్రం పేరు, అలాగే మీ పేరు తెలియజేస్తూ ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. తర్వాత పాటని ఎవరు కోరుతున్నారు అంటే మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి, బాహుబలి చిత్రం నుంచి అంటున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి ఎలుగందుల మార్కండయ్య, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుండి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చంద్, ఫారూక్, ఫూల్వాలే, సయ్యద్ ఖలీల్, ముబీన్ భాయ్, మొహమ్మద్ యాసీన్, మూసా కరీం, షేక్ సలీం. వీరి కోసం బాహుబలి మూవీ నుంచి కార్తీక్ దామిని పాడిన పాట, అనంత శ్రీరామ్ సాహిత్యానికి, ఎంఎం కీరవాణి సంగీతం.

0: పదవ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్స్ లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీ కండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు, ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయిష. గుడ్ మార్నింగ్ మేడం, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు మోతి శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఓదిల అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి, ఓల్డ్ బజార్ కరీంనగర్ నుంచి. వీరి కోసం నేను శైలజ చిత్రం నుంచి సాగర్ పాడిన పాట. భాస్కర్ భట్ల సాహిత్యానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీకెంతో ఇష్టమైన మీ అభిమాన ఛానల్లో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ వినాలి అంటే ఏం చేయాలి? 0402-324-0852 నెంబర్కి మీకు ఇష్టమైన పాట వివరాలు తెలియజేస్తూ, అలాగే మీ పేరు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించాలి. తర్వాత పాటని కోరుతున్న వారు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయమని కోరుతున్నారు. అలాగే ఎం వెంకటేష్ నందిపేట నుంచి మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి మేడం అంటున్నారు. అలాగే గుడ్ మార్నింగ్ టు ఆల్ అని అంటున్నారు ఆంథోనీ ఫ్రమ్ బేగంపేట్, ప్లీజ్ ప్లే ఎనీ సాంగ్ అంటున్నారు. వీరి కోసం వచ్చేస్తుంది ఊపిరి చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి గోపీసుందర్ సంగీతం అందించారు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 హలో డాక్టర్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అందులో ఎంతో ఉపయోగకరమైన విషయాలు డాక్టర్లు మీకు అందిస్తున్నారు. మరి ఈరోజు అంశం ఏమిటి అంటే సంతానలేమి సమస్యలు కారణాలు. ప్రముఖ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు ఈరోజు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852, 0402324 0853, మరొక నెంబర్ 0402955 0923. తప్పక ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. ఇలాంటి విజ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించే విషయాలు తెలుసుకోవాలి అంటే

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఆకాశవాణి వివిధ భారతిలో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అయితే ఏ ఇయర్వి వింటున్నారు అంటే 2015 నుండి 2020 మధ్యకాలంలో వచ్చిన సినిమాల నుంచి మంచి మంచి పాటలు వింటున్నారు. ఆ మధ్యకాలంలో వచ్చిన మంచి పాటలు మీరు కూడా ఏమైనా వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. హాయ్ మేడం, మాది వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామం. నా పేరు శ్రీశైలం. మాకు సరైనడు సినిమాలో తెలుసా తెలుసా అనే పాటని ప్లే చేయండి అంటున్నారు అనిత, కళ్యాణి, శ్రీశైలం, రాజు, సుధా, సమన్విత, లవన్ కుమార్, మల్లయ్య, సుఖమ్మ. అలాగే ఇదే పాటను ప్లే చేస్తున్నాం నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి కోరుతున్న శ్రోతల కోసం. దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ కోసం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి దివాకర్, విమల, యష్నా కోసం కూడా ఈ సాంగ్ ప్లే చేయడం జరుగుతుంది. సరైనోడు చిత్రం నుంచి జుబీన్, సమీరా పాడిన పాట శ్రీమణి సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. తర్వాతి పాటని కోరుతున్న వారు జరిపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు. వీరు హనుమకొండ జిల్లా నుంచి కోరుతున్నారు ఏదైనా ఒక మంచి పాటని వినిపించమని. వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి వద్ద నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ కూడా మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. నమస్తే వివిధ భారతి, మాకోసం ఏదైనా మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు స్వర్ణలత, శ్రీనివాస్, పార్సిగుట్ట, సికింద్రాబాద్ నుంచి. అలాగే పటాన్చెరు నుంచి నవ్య, స్వరాగిని, రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లత, నిహాల్, నిగమశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్వక్రెడ్డి, చార్విక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖర, కిట్టు, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. వీరి కోసం వచ్చేస్తుంది గీతా గోవిందం సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి, గోపి సుందర్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే జూన్ 25 సంతానలేమి సమస్యలు కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085252, 0402324085853, మరొక నెంబర్ 0402595052323. గమనిక విన్నారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 2015 నుండి 2020 మధ్యకాలంలో విడుదలైన సినిమాల నుండి పాటలు వింటున్నాం. తర్వాతి పాటని కోరుతున్న వారు గుడ్ మార్నింగ్ రోజీ గారు, ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటను వినిపించండి అంటున్నారు. యాదాద్రి వలిగొండ మండలం గొర్నేలపల్లి గ్రామం నుంచి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, హరి దీక్షిత్, అలాగే నిజామాబాద్ నుంచి ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమా కూడా మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. ఆర్జే రోజీ గారికి నమస్కారం, ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్చరణ్, మేడం మాకోసం ఏదైనా ఒక మంచి పాటను ప్లే చేయండి అంటున్నారు. నిజామాబాద్ నుండి అఖిల, అరుణ, రాజేందర్, అపర్ణ, అపూర్వ, అలేఖ్య, రాజేశ్వర్, రాజేష్, వీరి కోసం మహర్షి చిత్రం నుంచి శంకర్ మహదేవన్ పాడిన పాట

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా

0: 2324-0852 మరొక నంబర్ 2324-0856
1: వెన్నెలవే దాటి వస్తావా
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మనోజనరంజని. ఎవర్ గ్రీన్ హిట్స్లో వింటున్నారు మీరు లేటెస్ట్ హిట్స్. మరి తర్వాత పాటని కోరుతున్నది ఎవరు అంటే, నమస్తే వివిధ భారతి, మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు ముకుందరావు, వెంకటలక్ష్మి, జ్యోతి, స్వరూప్, అమ్ము, శ్రీనివాస్, పద్మ, ధర్మరాజు, సూరి, అచ్చన్న, లేఖశ్రీ, బాలశ్రీ. వీరు శ్రీకాకుళం జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకోసం ఒక మంచి పాటను వినిపించండి గురు చిత్రం నుంచి అంటున్నారు నార్కెట్పల్లి మండలం నెమోని గ్రామం నుండి పున్నా వెంకటేశం. బోడిపల్లి నుండి కృష్ణగీత కూడా మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటుంది. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి ప్లీజ్ అంటున్నారు పీర్సాతిగూడ నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్, నిఖిల్. వీరి కోసం గురు చిత్రం నుంచి డి పాడిన పాట రామజోగయ్య శాస్త్రి, సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ కార్యక్రమం ప్రసారమవుతుంది కదా. మరి ఈరోజు సంతానలేమి సమస్యలు, కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085252, 0402324085253, 0402955923. గమనిక విన్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో చివరిగా గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్ పాట మనసా వాచ సినిమా గోదావరి కోరుతున్న శ్రోతలు మలక్పేట్ మున్సిపల్ కాలనీ నుండి వనం దుష్యంతల విశ్వనాథ థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు. ఓకే మేడం, మేము మీకోసం ఈ పాటని ప్లే చేస్తాము. అలాగే హేమలత విశ్వనాథ్ చౌటుపల్లి నుంచి మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించమంటున్నారు. అలాగే హనుమకొండ జిల్లా నుంచి పరమేశ్వర్, సంధ్య, హర్షిణి కుమార్, వరుణ్, వర్మిక, వర్ణమాల, వర్షిణి, నాగ్ చరణ్ మాకోసం ఏదైనా మంచి సాంగ్ని ప్లే చేయమని అడుగుతున్నారు. అలాగే జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి కూడా మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించమని కోరుతున్నారు. కాబట్టి వీరి కోసం గోదావరి చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభించారు. ఆరేళ్ల విరామం తర్వాత సరిహద్దు వాణిజ్యం పునఃప్రారంభమవుతుండగా 26 మంది భారతీయ వ్యాపారుల మొదటి బృందం రేపు ఉత్తరాఖండ్లో పిథోర్గఢ్ జిల్లాలో ఉన్న లిఫూ లేక్ కనుమ ద్వారా చైనా భూభాగమైన టిబెట్లోకి ప్రవేశించనుంది. 17 మంది వ్యాపారులు, 9 మంది సహాయకులతో సహా మొత్తం 26 వాణిజ్య పాసులు జారీ చేసినట్టుగా వాణిజ్య అధికారి దార్చుల సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆశిష్ జోషి తెలిపారు. రాష్టంలో అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం అందించాల్సిందేని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పష్టం చేశారు. ప్రజావైద్యంలో అడవులు, కొండలు, దూర ప్రాంతాలు అడ్డంకులు కాకూడదన్నారు. తెలంగాణలో లంబాడా, ఎరుకుల, యానాది తెగలకు రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ వర్గాలకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ రోజు నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ యాత్ర ఉద్దేశాన్ని వివరించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో యాష్ హ్యాండ్లింగ్, కోల్ హ్యాండ్లింగ్ విభాగాల పనులు ప్రైవేటీకరిస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని జెన్కో స్పష్టం చేసింది. క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా జరిగే ఆర్థిక మోసాల బారిన పడే ఖాతాదారులకు ఉపశమనం కలిగేలా రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డు మోసాలపై ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా సదరు వివాదాస్పద మొత్తాన్ని బ్యాంకులు తప్పనిసరిగా షాడో రివర్సల్ లేదా ప్రొవిజనల్ క్రెడిట్ రూపంలో ఖాతాదారుడి ఖాతాకు జమ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించే కార్యక్రమం ఈ నెల 30 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి నిన్న రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు వారి ఆధార్ కార్డుల ఆధారంగా ఉచితంగా ఎయిర్ కండిషన్లు అందిస్తారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ప్రభుత్వం ఖండించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి సమయం 11:03 గుర్తుకొస్తున్నాయి. తెలుగువారి గుండెల్లో అనుభూతులు జయగంట బ్రోగించిన కవి రత్నాలలో దాశరథి కృష్ణమాచార్యులొకరు. కవిగా దాశరథిలో 2 కోణాలు కనిపిస్తాయి. ఆనాటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిడికిలి బిగించి పద్యాన్ని ఆయుధంగా ప్రయోగించిన, పడుచదనంలోకి అడుగుపెట్టిన పాటకు ఊహల రెక్కలు తగిలించిన వారాయన. ఒకవైపున విప్లవ కవిత్వం, మరోవైపున విరహంతో కూడిన పాటలను పలికించిన ప్రత్యేకత దాశరథి సొంతం. మరి ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయిలో ఆయన రాసిన పాటల పూతోటలో విహరిద్దాం. నేను మీ ఆజీ ప్రసన్నా.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్న ఇలో మనం మాట్లాడుకుంటున్నాం గీత రచయిత దాశరథి గురించి. తన కళాన్ని ఖడ్గంలా ఉపయోగించిన ఆయన వరలో గర్జించే కవిత్వం, గర్వించే పాటలిమిడిపోయాయి. ఆత్రేయ వాగ్దానం సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఆ సినిమా కోసం దాశరథితో పాట రాయించారు. నాకంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాలు గెలవనీరా అంటూ దాశరథి రాసిన పాట అప్పటికీ ఇప్పటికీ మధురమైంది, మరువలేంది కూడా. అదే సమయంలో ఇద్దరు మిత్రులు సినిమా కోసం ఆయన రాసిన ఖుషీ ఖుషీగా నవ్వుతూ అనే హుషారైన పాట కూడా జనంలోకి దూసుకుపోయింది. ఇక అప్పటి నుంచి పాటల పడవలో ఆయన ప్రయాణం మొదలైంది.

మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్స్ లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీ కండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు, ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: దాసరిది అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఆయన రాసిన వీణపాటలు. అప్పట్లో వీణపాట రాయాలంటే దాసరిది వారే అన్నట్టుగా ఆయన ముందు వాలిపోయేవారట. ఆయన రాసిన ప్రతి వీణపాట హిట్టే. మనసు కొమ్మను హత్తుకుపోయినే తేనపట్టే.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. నేను మీ ఆర్జే ప్రసన్న. దాశరథి మెలోడీ గీతాలను రాయడంలోనూ తనకి తిరుగులేదనిపించుకున్నారు. అలాగే గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది అంటూ సినీ ప్రపంచంలో ఆయన చేసిన సందడి ఇంతవరకు తగ్గలేదు.

గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం గీత రచయిత దాశరథి గురించి. కన్నెవయసు సినిమా కోసం ఆయన రాసిన ఏ దివిలో విరిసిన పారిజాతము అనే పాట ఇప్పటికీ శ్రోతల హృదయాలను కొలగొడుతూనే ఉంది. ప్రేమ ఆరాధన భావాలను కలగలిపి కమనీయంగా ఆవిష్కరించిన ఈ పాటను ఇంతవరకు మరో పాట దాటలేకపోయింది. ఎన్నో వేల పాటలు పాడిన బాలుగారికి తనకి చాలా ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి అని చెప్పడాన్ని బట్టి ఈ పాట ప్రత్యేకత ఏంటిదో అర్థం చేసుకోవచ్చు.

గుర్తుకొస్తున్నాయిలో మనం గీత రచయిత దాశరథి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ప్రేమ విరహం ఒంటరితనంతో వేదన చెందే మనసుకు ఓదార్పునిచ్చే పాటలతో పాటు పరవళ్లు తొక్కి హుషారైన పాటలు కూడా రాశారు. అలాగే ఇక తేలికైన పదాలతోనే భక్తి పాటలను కూడా రాయడం ఆయనలోని మరో ప్రత్యేకత.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వివిధ భారతి సమయం 12:05 శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ కార్యక్రమం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతోంది. ఈ గురువారం అంటే ఈ రోజు

సంతానలేమి సమస్యలు కారణాలు ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402240852 2324085 3, మరో నెంబర్ 2955092 3. ఈ నెంబర్లకి ఫోన్ చేసి మీ సందేహాలను అడగవచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఒక్కొక్కసారి మనం కొన్ని పరిస్థితుల్లో సైలెంట్గా ఉండిపోతాం, ఏం మాట్లాడలేకపోతాం కదా. అలాంటి ప్రతి సిచ్యుయేషన్లోనూ సైలెంట్గా ఉండటం కరెక్ట్ కాదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కొన్ని పరిస్థితుల్లో మౌనంగా ఉండటం వల్ల పర్సనల్గా ప్రొఫెషనల్గా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. మరి ఏం చేయాలి దానికి, మాట్లాడుకుందాం చైతన్య స్ఫూర్తిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే ప్రసన్న.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. మనం సైలెంట్ గా ఉండి మన ఇష్టాయిష్టాలను చెప్పకపోతే వేరే వాళ్ళు మనకు బదులుగా నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేసేస్తారు. మనం ఏం కోరుకుంటున్నామో వారికి తెలియకపోవడం వల్ల మన అభిప్రాయానికి ఇంపార్టెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. చాలా మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ని, ఫీలింగ్స్ ని ఇతరులతో పంచుకోరు. దీంతో వాళ్ళ మనసులో ఏముందో ఇతరులు అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో నమ్మకమైన వ్యక్తులతో అవసరమైన విషయాలను పంచుకోవడం సంబంధాలను బలపరుస్తుందిట.

మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. మనం కష్టపడి పనిచేసినా గుర్తింపు మరొకరికి దక్కుతుంటే మన విజయాలను ఎప్పుడు చెప్పకపోవడమే కారణం కావచ్చు. మనం గురించి గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ అవసరమైన సమయంలో మన కృషిని తెలియజేయడం కూడా ముఖ్యమే. అవసరమైనప్పుడు మాట్లాడడం, మన భావాలను వ్యక్తపరచడం, అన్యాయాన్ని ప్రశ్నించడం కూడా జీవితంలో ఎంతో ముఖ్యం. సమయానికి మాట్లాడడం మన వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని మరింత పెంచుతుంది. సో అన్ని వేళలా సైలెంట్గా ఉండటం మంచిది కాదు. మీరేమంటారు?

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య

0: వీరుల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులు అర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్ తెలిపారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యుల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు నివాళులర్పించారు. దేశ చరిత్రలోనే ఎమర్జెన్సీ కాలం అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా అభివర్ణించిన మోదీ, ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆ కాలంలో పౌర స్వేచ్ఛను తాత్కాలికంగా రద్దు చేయటం, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించటం, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయడం వంటివి జరిగాయని చెప్పారు. రాజ్యాంగం అనేది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, హక్కులు, విధులు ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలు పరిరక్షించేందుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యుల పరిరక్షణ కోసం ఎదురొడ్డి నిలిచిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. దేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయంలో ఒకటైన ఆ సమయంలో వారి ధైర్య సాహసాలు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాయని కొనియాడారు. ఆ కాలంలో పౌర హక్కులు రద్దు చేశారని, భావ ప్రకటన స్వేచ్ఛ హరించుకుపోయిందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన సమస్యలు బలహీనపడ్డాయని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యులను రక్షించడం కోసం అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాస్వామ్య యోధులందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. 1975 జూన్ 25 అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని అమిత్ షా పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై మళ్లీ ఎప్పుడూ అలాంటి దాడి చేయకుండా చూసేందుకే మోదీ ప్రభుత్వం జూన్ 25 సంవిధాన్ హత్యా దివాస్గా పాటిస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. బాబా బందా సింగ్ బహదూర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. బాబా బంద్ సింగ్ బహదూర్ గొప్ప యోధులని, ఖల్సా సైన్యానికి మొదటి జనరల్ అని, అసమాన పరాక్రమానికి చిహ్నమని కొనియాడారు. మాతృభూమి, ఆత్మగౌరవ రక్షణకు అంకితమైన బాబా బందా సింగ్ బహదూర్ తన అసమాన ధైర్యం, నైపుణ్యం కలిగిన నాయకత్వంతో మొఘల్ సైన్యాన్ని అనేక సందర్భాల్లో ఓడించి వారి అణచివేత నుంచి విముక్తి చేశారని, రైతులకు వారి హక్కులు ప్రతిఫలం దక్కేలా చూసేందుకు ఒక న్యాయబద్ద వ్యవస్థను స్థాపించారని సామాజిక మాధ్యమం వేదికగా అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభించారు. వారణాసిని ఢిల్లీ మీదుగా ప్రపంచంతో అనుసంధానించే ఈ మొదటి హబ్ అండ్ స్పోక్ విమాన సర్వీస్ దేశ నలుమూలలను ప్రపంచంతో, ప్రపంచాన్ని భారత్తో సులభంగా అనుసంధానించే లక్ష్యంతో ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త హబ్ అండ్ స్పోక్ మోడల్ దేశ ప్రజల ప్రయాణ విధానంలో ఒక చరిత్రక మార్పు తీసుకొస్తుందని తెలిపారు. దేశంలో ఏ నగరంలో నివసిస్తున్నా ఎవరైనా సరే తమ సొంత నగరం నుంచే అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించవచ్చని, మన దేశ విమానాల్లో ప్రపంచవ్యాప్తంగా సులభంగా, నమ్మకంతో పయనించవచ్చని చెప్పారు. గడిచిన 12 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య 2 కంటే ఎక్కువైందని, 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య నేడు 160కి పైగా పెరిగిందని తెలిపారు. రాబోయే 6 వారాల్లో మరో 6 విమానాశ్రయాలను ఈ మోడల్తో అనుసంధానిస్తామని మంత్రి తెలిపారు.
1: This has been long pending reform that we wanted to bring in Indian civil aviation. India has become the third largest domestic aviation hub in the whole world. Now we want to take it to the next level. In the next 6 weeks, just like how we have started Varanasi here today, we are connecting it to Delhi airport as the hub, and from there they can connect to 17 cities across the world. And now taking the similar concept, in the next 6 weeks we want to start it in 6 new more airports.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యుకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు

ఇందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా హెచ్ఎస్బీసీ, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ యుఎస్ డాలర్లు చేర్చాలనే ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వచ్చిన విరాళాల నిర్వహణపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని దాఖలైన బిల్లుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారం నిర్ణీత సమయంలో విచారణకు స్వీకరిస్తామని పిటిషనర్కు కోర్టు హామీ ఇచ్చింది. కీలక ఆధారాలు సంరక్షించేందుకు వీలుగా అత్యవసర విచారణ జరపాలని న్యాయమూర్తులు బివి నాగరత్న, జాయ్ మాల్యా బాగ్జీలతో కూడిన ధర్మాసనానికి పిటిషనర్ న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, కానుకలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ చెల్లింపుల రికార్డ్స్ భద్రపరచాలని పిటిషన్ కోరింది. అలాగే ట్రస్ట్ నిధుల నిర్వహణలో పారదర్శకత, విరాళాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని పేర్కొంది. ఆర్థిక అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించిన ప్రత్యేక విచారణ సంఘం దర్యాప్తు పిటిషన్ ప్రస్తావించింది. ఈ కేసు కేవలం విరాళాల నిర్వహణకు సంబంధించిందేనని, మతపరమైన ఆచారాల్లో జోక్యం చేసుకోవడలేదని పిటిషనర్ స్పష్టం చేశారు. మరోవైపు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్పంత్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల సిట్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆలయ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ ఇంకా కొనసాగుతుంది. వెనిజులాలో ఈరోజు ఉదయం సంభవించిన వరుస భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సీ రోడ్రిక్ తెలిపారు. కార్కాస్ పరిసర ప్రాంతాల్లో పలు భవనాలు కూలిపోవడంతో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన రోడ్రిక్స్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విద్యార్థులకు క్లాసులను, అత్యవసరం కాని ఇతర కార్యకలాపాలు నిలిపేస్తున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వెనిజులాలో సంభవించిన తీవ్ర భూకంపాలతో జరిగిన నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు తన సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ విపత్తుతో ప్రభావితమైన వారందరికీ భారత్ అండగా ఉంటుందని, అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, లడఖ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, విదర్భ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈరోజు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హర్మిన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ తక్కువ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగులతో భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం అందుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈరోజు ఉదయం మాంటెరియోలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 1-0 తేడాతో సౌత్ కొరియాపై విజయం సాధించి ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా నాకౌట్ దశకు చేరుకుంది. అంతకుముందు మెక్సికోలో జరిగిన మ్యాచ్లో మెక్సికో 3-0 తేడాతో చెక్ రిపబ్లిక్ను ఓడించింది. ఇక గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో హైతీని ఓడించి నాకౌట్కు దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులు అర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మంది పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సీ రోడ్రిక్ తెలిపారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

శ్రోతలకి ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ కార్యక్రమంలో సంతానలేమి సమస్యలు, కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0403240853, 2324 0853, 2324 0853, మరో నెంబర్ 2955 0923. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8. ఇప్పుడు కొన్ని లేటెస్ట్ హిట్ సాంగ్స్ విందాం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు విన్నారు లేటెస్ట్ హిట్ సాంగ్స్. ఇప్పుడు విందాం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా నుంచి శరత్ సంతోష్ శిరీష పాడిన పాట. రామజోగేశ్ శాస్త్రి రచన, లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు కర్ణాటకలో సమావేశమై మూడు రాష్ట్రాల నీటి సమస్యలపై చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బీమాకు సంబంధించి ఈ సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందం చేసుకుంటారు. ఈరోజు రాష్ట్రంలోని 7 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ

0: కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే నెల 24వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగుతుంది. బూత్ లెవెల్ అధికారులు నేరుగా ఇళ్లకు వచ్చి ఓటర్ వివరాలను సేకరిస్తారు. సర్వేలో భాగంగా అధికారులు ఓటర్లకు కొత్త ఫారాలు అందజేస్తారు. పాత ఓటరు జాబితాతో పాటు 2002 ఓటరు జాబితాను ప్రాతిపదికగా తీసుకుని మ్యాపింగ్ నిర్వహిస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, జాబితాలోని తప్పులను లోపాలను సరిచేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ సర్వేలో భాగంగా అధికారులు అడిగిన వివరాలను స్పష్టంగా అందజేయడం, నిర్దేశిత పత్రాలను సమర్పించడం ద్వారా మీ ఓటు గల్లంతు కాకుండా జాగ్రత్త పడవచ్చని అధికారులు సూచించారు. కర్ణాటకలో కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, శివకుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 3 రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఇరిగేషన్ అధికారులు కూడా పాల్గొన్నారు. 3 రాష్ట్రాలకు సంబంధించిన నీటి సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించే లక్ష్యంతో ఈ సాయంత్రం హైదరాబాద్లో ముఖ్యమైన ఒప్పందం కుదరనుంది. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో రాష్ట ప్రభుత్వోద్యోగులకు బీమా సదుపాయం కల్పించే విషయంలో పాల్గొనే బ్యాంకులతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా పలువురు రాష్ట మంత్రుల సమక్షంలో ఈ ఎంఓయు కార్యక్రమం జరగనుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం గోదావరి కరకట్ట పనులను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏపీఓ లెనిన్ వత్సల్ టెప్పోలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గోదావరి వరదల కారణంగా పరీవాహక ప్రాంత ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నారని, దానిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
1: 16 కోట్లు మన ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది. ఏ డిజైన్ సూటేబుల్ అవుతుంది, ఏది స్ట్రాంగ్ ఉంటుంది అని సర్వేలు చేయడము, టెస్టింగ్ చేయడము, ట్రాయలు, దీంతో కొంత లేట్ అయింది తప్ప ఎక్కడ కూడా నిధులు ఇవ్వడం కూడా లేట్ కాలేదు.
0: మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించనున్న నషాముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్వహించిన నషాముక్త్ భారత్ కార్యక్రమాలపై వార్షిక నివేదిక అందించారు. అనంతరం గవర్నర్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ముందస్తు షెడ్యూల్ కారణంగా 26న నషాముక్త్ భారత్ కార్యక్రమానికి హాజరు కాలేనని, జూలై 2న వరంగల్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి వస్తానని గవర్నర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఆషాఢమాస ఓనాల ఉత్సవాలను ఈ ఏడాది 3 కార్పొరేషన్ల పరిధిలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశం నిన్న ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగింది. లండన్ పర్యటనలో ఉన్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జూమ్ వేదికగా ఈ సమావేశంలో పాల్గొని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, డీజీపీ సివి ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో సహా అన్ని శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయంలో జూలై 16న ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు అర్హులైన ప్రతి ఒక్కరికి సహకారం అందించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్తానా గ్రామంలో అవగాహన సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: ఒక సామాజిక బాధ్యతగా మనమంతా కూడా ఈ ఓటర్ లిస్టు సవరణలో పాల్గొనాలి. ఎవరి పేర్లైతే తొలగింపబడ్డాయో టెక్నికల్ అంశములు ఆయా గ్రామాల్లో పక్కకు పెట్టినటువంటి వారి పేర్లను మళ్ళీ యథావిధిగా చేర్చడానికి కోసం దరఖాస్తు ఫారం నింపి బీఎల్ఓలకు ఇవ్వాలి, ఎంఆర్ఓలకు కలెక్టర్ ఇచ్చి వారి పేర్లు యథావిధిగా చేర్చే ప్రయత్నం చేయాలి.
0: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ లో నిర్వహించిన ర్యాలీని పోలీస్ కమిషనర్ గౌసాలం, సుడా చైర్మన్ కోమట్రెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ

0: చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ,
1: డ్రగ్స్ రహిత తెలంగాణగా, డ్రగ్స్ రహిత దేశంగా, డ్రగ్స్ రహిత జిల్లాగా ఉండాలంటే ప్రతి పౌరుడు దీనిలో బాధ్యత తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ఆ క్రమంలో ముందుకెళ్తారని ఆశిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలు ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఇటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అరికట్టాలని సందర్భంగా పిలుపునిస్తూ,
0: ఈరోజు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. వారం రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. వాతావరణ శాఖ సూచన ప్రకారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం తక్కువగా ఉన్నందున రైతులు ఆరుతడి పంటలైన పెసర, మినుము వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి అంజీ ప్రసాద్ ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
2: రైతులందరూ కూడా పెద్ద మొత్తంలో నీరు అవసరం ఉన్నటువంటి పంటలు కాకుండా స్వల్పకాలిక రకాలైనటువంటి పంటలైనటువంటి మినుము, పెసర ఇట్లాంటి పంటల మీద శ్రద్ధ చూపిస్తూ అతి తక్కువగా వరి పంట వైపు వెళ్లాలని వ్యవసాయ శాఖ ద్వారా రైతులందరికీ సూచిస్తున్నాము.
0: అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించేందుకే ఎస్ఐఆర్ కార్యక్రమం చేపట్టామని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ పలు ప్రాంతాల్లో జరుగుతున్న సర్ ప్రక్రియను పర్యవేక్షించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ అదాలత్ సర్కిల్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ జెండా ఊపి ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. జనకాపూర్లో సర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హరిత పర్యవేక్షించారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ సంస్థ 12 ఏళ్ల పరిపాలనపై విచారణకు రాష్ట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం 12 ఏళ్లలో సెస్ పాలక వర్గాలు తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపడతారు. హైదరాబాద్ జిల్లాలో రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ కదిరివన్ పలని నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ అదనపు జ్యుడీషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి బి పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జిల్లాలోని విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కేర్ టేకర్లు, సిఆర్పీలు, ఐజీఆర్పీ, ఏఎన్ఎంలు, హాస్టల్ సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కొంతమంది సిబ్బంది పనితీరు ఆశించిన స్థాయిలో లేదన్న కలెక్టర్ విద్యార్థులతో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు కర్ణాటకలో సమావేశమై 3 రాష్ట్రాల నీటి సమస్యలపై చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బీమాకు సంబంధించి ఈ సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహనా ఒప్పందం చేసుకుంటారు. ఈరోజు రాష్ట్రంలోని 7 జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 సమయం 1:20. వెల్కమ్ టు షో టైం.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24-speed పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని

మీరు వింటున్నారు షో టైం. షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, మనుషులంతా ఒకటే సినిమాలో ఇందుమతి పాత్రలో నటించిన నటి ఎవరు? క్వశ్చన్ మరోసారి, మనుషులంతా ఒకటే సినిమాలో ఇందుమతి పాత్రలో నటించిన నటి ఎవరు? ఆన్సర్ చేయండి 0402324085 2 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి.

0: మనుషులంతా ఒకటే సినిమాలో ఇందుమతి పాత్రలో నటించిన నటి ఎవరు అని నేను అడిగాను కదా, దానికి ఆన్సర్ వచ్చి రాజశ్రీ. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు హన్మకొండ నుంచి బిక్షపతి, ఇంకా శివమణి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి పద్మావతి, చింతల్ నుంచి శ్రవంతి, గజ్వేల్ నుంచి సుయర్ల వెంకటేష్, కడప దశగిరి, పెడన నుంచి అప్పలరాజు, మూసాపేట నుంచి నరేష్, బుధన్, పోచంపల్లి నుంచి భోగ మార్కండయ్య, ఇంకా ఎలగందుల మార్కండయ్య, నర్సంపేట నుంచి బాలకృష్ణ, నంద్యాల నుంచి పోలయ్య, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, హొన్నజీపేట నుంచి సుస్మిత, వనశిలిపురం నుంచి దోన్నాల బాలరాజు, ఇంకా నిజాంపేట నుంచి గణేష్, వేదవతి, కామారెడ్డి నుంచి సంతోష్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మీ అందరికీ.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: మీరు వింటున్నారు FM 102.8. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. సంతానలేమి సమస్యలు, కారణాలు, ఈ అంశం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వై శ్రీనివాస వరలక్ష్మి గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402204085, 2324085, మరో నెంబర్ 2952523.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు షో టైం. షో టైమ్ లో సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. మలయాళంలో తీకనల్ సినిమాని తెలుగులో రీమేక్ చేసిన సినిమా పేరేంటి? క్వశ్చన్ మరోసారి, మలయాళంలో తీకనల్ సినిమాని తెలుగులో రీమేక్ చేసిన సినిమా పేరేంటి? ఆన్సర్ చేయండి 0402324 0852.

షో టైంలో నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మలయాళంలో తీక్కనల్ సినిమాని తెలుగులో రీమేక్ చేసిన సినిమా పేరేంటి అని చెప్పి అడిగాను కదా. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి అమరదీపం. ఆన్సర్ చేసిన వాళ్ళు నాగర్ కర్నూలు నుంచి, కల్వకుర్తి నుంచి కళ్యాణ్ చారి, మల్లాపూర్ నుంచి పద్మజ, నిమ్మ నుంచి పున్న వెంకటేశం, నిజామాబాద్ నుంచి మురిహరి, ఇంకా పెడనా నుంచి అప్పలరాజు, మనస్లీపురం నుంచి దోనాలరాజు, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండయ్య, పెడన నుంచి అప్పలరాజు, వీళ్ళందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాను.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: షో టైంలో లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, జనరల్ నాలెడ్జ్ కి సంబంధించింది. ఆకాశాన్ని చూడలేని ఏకైక జంతువు ఏంటో మీకు తెలుసా? క్వశ్చన్ మరోసారి, ఆకాశాన్ని చూడలేని ఏకైక జంతువు ఏంటో మీకు తెలుసా? ఆన్సర్ చేయండి 0402324 0852.

షో టైంలో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆకాశాన్ని చూడలేని ఏకైక జంతువు ఏంటో అని అడిగాను కదా, కరెక్ట్ ఆన్సర్ వచ్చి పంది అన్నమాట. ఆన్సర్ చేసిన వాళ్ళు ఉమ్మడి నుంచి దివాకర్, ఖైరతాబాద్ నుంచి కేవీ రావు, సంతోష కామారెడ్డి నుంచి, పిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, పాపిరెడ్డి కాలనీ నుంచి విజయ్ కుమార్, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, ఉప్పల్ నుంచి శ్రీకాంత్, బోయినపల్లి నుంచి హరీష్ కుమార్, ఇంకా బలరాం, అలాగే ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, ఆర్మూర్ నుంచి కళావతి, ఇంకా పెడనా నుంచి అప్పలరాజు, మూసాపేట నుంచి నరేష్, బుధన్, పోచంపల్లి నుంచి భోగ మార్కండయ్య, నర్సంపేట నుంచి బాలకృష్ణ, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, అందరికీ థ్యాంక్ యూ అండి. షో టైంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.

0: respect, defeated the Mughal army on several occasions through his unparalleled courage and skillful leadership, and liberated a vast region from Mughal oppression. Air Chief Marshal Amarpreet Singh today released the memoir of Group Captain Shubhanshu Shukla, The Second Orbit, Belief of a Man, Dreams of 1.4 Billion Hearts, in New Delhi. The book chronicles Group Captain Shukla's journey from fighter pilot to an astronaut and his historic mission to the International Space Station as part of Axiom 4. The event also commemorated the first anniversary of Group Captain Shukla's landmark Axiom 4 mission, which was launched on the 25th of June last year. Addressing the media, Chief Marshal Amarpreet Singh emphasized that the book will be a great motivator for the coming generation.
1: It is not important as to what you achieve, where you land up. It is the journey. The journey that is important. You enjoy the journey. You know, you have aims. You must be ambitious. But don't wait for that final destination to enjoy your life. Enjoy the process. Don't get locked down to only one thing in life. Ki agar wo nahi hua, to everything is over. No, it is not that.
0: In football, South Africa advanced to the knockout phase of the FIFA World Cup for the first time with a 1-0 victory over South Korea in Monterrey this morning. In men's cricket, India A were 173-2 in the opening session of day one of the first multi-day test match against Sri Lanka A at the Galle International Stadium in Sri Lanka when reports last came in. In the ICC Women's T20 World Cup, India will take on Bangladesh in the Group A clash at the Emirates Old Trafford in Manchester today. The match is scheduled to begin at 7 p.m. Indian time. Harmanpreet Kaur led women in blue are currently placed second in Group A, having won 2 out of 3 matches. Benchmark domestic equity indices were trading around 0.7% higher in the afternoon session today. The Sensex climbed 575 points to 77,566, while the Nifty jumped 173 points to 24,195 when reports last came in. And now, before we end the bulletin, the headlines once again. Samvidhan Hatya Divas being observed today. Prime Minister Narendra Modi pays homage to those who defended democratic values during the emergency. External Affairs Minister Dr. S. Jayashankar calls for stronger collaboration amid global challenges, invokes Vasudhaiva Kutumbakam at Jeju Forum in South Korea. BRICS Energy Ministers meeting begins in Gurugram under India's BRICS 2026 chairship. Powerful earthquakes strike Venezuela back-to-back, causing multiple building collapses. State of emergency declared. South Africa advanced to knockout stage of FIFA World Cup for first time, defeating South Korea 1-0 in Monterrey. And with that, we end the midday news.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15. యశోద హాస్పిటల్స్ ఫర్ సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష కార్యక్రమం వింటారు.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్ కాల్ 0404567 4567.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
5: శ్రోతలకు నమస్కారం. ఈ నేటి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి మీకు అందరికీ కూడా స్వాగతం. ఈ జూన్ మాసం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్ మంత్గా జరుపుకుంటూ ఉన్నాం. ఈ జూన్ మాసంలో ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్ కల్పించడానికి, అంటే సంతానలేమికి సంబంధించి మరి ఎలాంటి అవగాహన ప్రజల్లో తీసుకురావాలి అనేటువంటి అంశాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా కూడా కలగచేయడానికే ఈ జూన్ మాసం అనేది పాటిస్తూ ఉంటారు. మరి ఈ సందర్భంగా ఈరోజు మనము సంతాన లేమి సమస్యలు అనేవి ఎలా ఉంటాయి, దానికి కారణాలు ఏమిటి, మరి ఆ కారణాలను బట్టి చికిత్సా విధానాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. అయితే ప్రధానంగా మనము సంతాన లేమి సమస్యలు కారణాలు అనే అంశం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. కాబట్టి దీనికి సంబంధించిన సమాచారం మరి మీరు కనుక ఫోన్ చేసి మరి మీ సమస్యలు లేదా

0: సందేహాలు లేదా ఏమైనా అనుమానాలున్నా కూడా తెలియచేసినట్లయితే మీకు మాకు సమాధానం ఇవ్వడానికి గాను మనతో పాటుగా స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ వరలక్ష్మి గారు. వీరు హైదరాబాద్లో ప్రముఖ గైనకాలజిస్టుగా ఉన్నారు, అలాగే దానితో పాటు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా కూడా ఉన్నారు. మరి మేడంతో మాట్లాడదాం, డాక్టర్ వరలక్ష్మి గారిని అడిగి మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. మరండి, మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలు కూడా తెలియచేయవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ మీకు తెలిసినటువంటివే కదా, 0402324052, అలాగే 2324085. ఇంకొక నెంబరు 2955092. ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా మీరు మరి డాక్టర్ వరలక్ష్మి గారు గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా ఉన్నటువంటి మేడంతో మీరు మాట్లాడవచ్చు. డాక్టర్ వరలక్ష్మి గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: మేడం, సాధారణంగా ఈ సంతానలేమి అనేటువంటి మాట వింటూ ఉంటాం, అంటే ఈ మాట వింటున్నప్పుడే కొంచెం ఒక రకమైనటువంటి నెగిటివిటీ మనకి కనిపిస్తూ ఉంటుంది. అసలు సంతానలేమి అనే దానిని మరి మెడికల్ పరంగా వైద్యపరంగా ఎలా నిర్ధారిస్తారు?
1: ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏంటి అని అంటే, ఎప్పుడైనా ఒక వైఫ్ హస్బెండ్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ 1 ఇయర్ కలిసి ఉండి ఆ అమ్మాయికి రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చి తను చిన్న వయసులో ఉండి అంటే మరీ 40 దాకా కాకుండా బిలో 30-35 బిలో అనొచ్చు ఉండి అతనికి వీళ్ళిద్దరు కనుక కలిసి ఉండి 1 ఇయర్ కూడా సంతానం కలగకపోతే మేబీ అప్పుడు అనుకోవాలి ఏమన్నా మనకి ప్రాబ్లం ఉందా అని, ఏమన్నా టెస్ట్లకు వెళ్ళడానికి ఆలోచించాలి. యూజువల్గా 2 ఇయర్స్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు ఇఫ్ దే ఆర్ చిన్న ఏజ్ అయ్యి ఉండి రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చి మిగతా ఏమి మెడికల్ ఇష్యూస్ లేకుండా ఉంటే కనుక 2 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తే మోర్ దెన్ 90% ఆఫ్ ద కపుల్ కన్సీవ్ అవుతారు. కానీ ఇది ఎవరికైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయో వాళ్ళకి వర్తించవు. ఎవరికైతే కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయో వాళ్ళు కొంచెం ముందుగానే డాక్టర్ని అప్రోచ్ అయ్యి మెలకువలు తెలుసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను.
0: ఓకే, అంటే సాధారణమైనటువంటి జీవితంతో ఉన్నప్పుడు 1 సంవత్సరం తర్వాత మనం డాక్టర్ని సంప్రదించే అవకాశం ఉంది, లేదు ఆ యొక్క దంపతుల వయసు కనుక చిన్నది ఉంటే 2 సంవత్సరాల వరకు కూడా వెయిట్ చేయొచ్చు, ఆ తర్వాత వారి యొక్క అవసరాన్ని బట్టి డాక్టర్ని సంప్రదించవచ్చు.
1: కరెక్ట్.
0: అయితే మేడం, సాధారణంగా ఏంటంటే మనకు ఈ సంతానలేమి సమస్య అనేది ప్రత్యేకించి దంపతులలో మరి ఆ యొక్క కారణాలు తెలుసుకోవడానికి ఎటువంటి అవకాశం ఉంటుంది, అంటే వారంతట వారుగా ఏమన్నా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందా, లేదా మెడికల్ పరంగానే దాన్ని నిర్ధారించగలుగుతాం?
1: సో ఒకటి ఏంటి అని అంటే, ముందుగా మనకే కొన్నిసార్లు మనకి డౌట్స్ వస్తాయి. ఎప్పుడు అని అంటే పీరియడ్స్ రెగ్యులర్గా లేవు. సో రెగ్యులర్గా లేవు, టైం టు టైం పీరియడ్స్ నెల నెల రావట్లేదు అని అంటే అండం ఏమన్నా విడుదల అవుతుందా లేదా అనేది ఫస్ట్ డౌట్ వస్తుంది.
0: ఓకే.
1: తర్వాత భార్యాభర్తలు కలిసి ఉండడంలో కూడా కొంతమందికి ఈ మధ్య కష్టం అవుతుంది, ఎందుకంటే అందరూ చాలా సెన్సిటివ్ అయిపోయారు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోయినాయి. సో మా దగ్గరికి కొంతమంది పేషెంట్స్ ఈవెన్ కలవడం కూడా కష్టమే మా ఇద్దరికి అని కూడా సమస్యతో వస్తున్నారు. సో అలాంటి సమస్యలు ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి తప్ప 1 సంవత్సరం వెయిట్ చేయకూడదు. ఆల్రెడీ ఇంకెప్పుడైనా వాళ్ళకి ఏదన్నా పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు దాన్ని పిఎంఓఎస్ అంటున్నాము. సో అలాంటిది ఏమన్నా ఉన్నా ముందే తెలిసినా కొంచెం జాగ్రత్త పడి డాక్టర్ని చూడడం తెలియాలి. తర్వాత జెంట్స్లో ఏదన్నా వాళ్ళకి ముందుగానే ఏమన్నా సమస్యలు, కొంతమందికి కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి, వాళ్ళకి ఏంటంటే వీర్యం బయటికి రాకపోవడము అంటే కలిసి ఉండడంలో ప్రాబ్లం, అలా ఉంటే కూడా ముందుగానే డాక్టర్ని కలవాలి, 1 సంవత్సరం దాకా వెయిట్ చేయకూడదు.
0: అంటే ఇది ఎక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇది ఒక సాంఘిక సమస్యలాగా చూస్తున్నారు కానీ మెడికల్ సమస్యలాగా చూడట్లేదు.
1: కరెక్ట్.
0: అంటే ఇతర జబ్బుల్లాగా.
1: కరెక్ట్.
0: మనకు ఏదైతే శారీరకంగా ఏ వీక్నెస్ వచ్చినా బలహీనత వచ్చినా మనం ఎలా దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తామో, ఇది కూడా ఒక రకమైన వైద్యపరమైనటువంటి బలహీనతే అంతే కదా. అంటే దీనికి కూడా వైద్యం చాలా అవసరం.
1: కరెక్ట్. కానీ చాలా మంది దానికి సందేహపడి ఇదొక అవమానం కింద భావించి కొంచెం ఇదేదో నాలో చాలా పెద్ద లోపం ఇది అనుకుంటారు తప్ప డాక్టర్ సలహాతో డాక్టర్ సహాయంతో నాకు అయిపోతుంది ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఉండదు వాళ్ళకి. సోషల్ టాబూ లాగా అయిపోతుంది. అండ్ కొంతమంది ట్రీట్మెంట్స్

0: మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పరు, పక్క వాళ్ళకి చెప్పరు,
1: ఓ
0: ఫ్రెండ్స్ కూడా చెప్పరు. అది ఇదేదో పెద్ద లోటు మాలో ఉంది అన్న ఫీలింగ్ ఉంటుంది.
1: అంటే ఇది ఒక రకమైన అంటే సాంఘికమైనటువంటి ఒక ముద్ర ఏర్పడడం జరుగుతుంది
0: అండి.
1: కానీ ఇది ప్రస్తుతం చూసుకుంటే మనకి మెడికల్ పరమైనటువంటి టెక్నాలజీ తోటి మనం చికిత్స చేయగలిగినటువంటి ఒక రకమైన శారీరకమైనటువంటి అనారోగ్యమే అనుకోవాలి.
0: కరెక్ట్ అండి,
1: అంతే కదా మేడం?
0: అవును. కొంత కొంతమందికి మేజర్ ట్రీట్మెంట్స్ కూడా అవసరం ఉండదు. చిన్న చిన్న మార్పులు జీవితంలో, దైనిక జీవితంలో మార్పులు, చిన్న చిన్న తేడాలు మనం గనక అడ్వైస్ చేయగలిగితే, ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే కౌన్సిలింగ్ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి అవి సాల్వ్ అయిపోయే విషయాలు కూడా
1: ఉంటాయి.
0: కొన్ని వాళ్ళకి తెలియక నాలెడ్జ్ లేక కూడా కొన్ని ఒక్కొక్కసారి ఇన్ఫర్టిలిటీ అని మనం అనుకుంటాం, కానీ చిన్న మార్పులు జీవితంలో చేయడం వల్ల కూడా సాల్వ్ అయిపోతుంది. అలా కాని వాళ్ళకి ఇంకా ఫర్దర్ గా టెస్ట్లు చేసుకొని అన్ని చూసుకొని అకార్డింగ్లీ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి.
1: శ్రోత లైన్ లో ఉన్నారు, మాట్లాడండి.
0: ఓకే,
1: హలో హలో
2: హలో,
1: నమస్కారం అండి. హలో సార్, నమస్కారం అండి. మాకు వినిపిస్తోంది, మీకు వినిపిస్తుందా? మాట్లాడండి, డాక్టర్ వరలక్ష్మి గారు ఉన్నారు.
2: మేడం గారు నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: మేడం గారు, ఇప్పుడు సంతానం లేని సమస్యకు ముఖ్యంగా స్త్రీలలో యూట్రస్ ప్రాబ్లం, హార్మోన్స్ కావచ్చు, పురుషులలో స్పెర్మ్ కౌంట్ తక్కువ కావచ్చు, దానికి ఈనాడు ఆధునిక కాలంలో IUIF ఇలాంటివి ఉన్నాయి కదా.
0: కరెక్ట్.
2: యూట్రస్ ప్రాబ్లం ఉన్న వారికి పూర్తిగా ఈ మనం ఏంది గర్భస్థ శిశువు నుంచి 9 మంత్స్ ఇట్లా బయట పెంచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా పూర్తిగా యూట్రస్ ప్రాబ్లం ఉన్నవారికి?
0: ముందుగా మనం ఏం చేయాలి అంటే ఆ యూట్రస్ ప్రాబ్లం ఏంటి అనేది మనం పరీక్ష చేయాలి. నాన్న, అన్ని యూట్రస్ ప్రాబ్లమ్స్ కి వేరే యూట్రస్ మనకు అవసరం ఉండదు. చాలా వరకు మనకి ఇప్పుడున్న ఆధునిక పద్ధతుల వల్ల ఏంటి ఆ యూట్రస్ సమస్య కనుక్కునే పరికరాలు ఉన్నాయి. సో ఆ టెస్ట్లు చేసుకొని ఆ యూట్రస్ నిజంగా మనకి పనికిరాదు అని నిర్ధారణ చేసుకుంటేనే మనం అంత దూరం వెళ్ళాలి తప్ప. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ మీరు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ఆర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా యూట్రస్ అదేనన్న అదే. సో ఏంటంటే కొన్ని చిన్న చిన్న తేడాలు ఉన్నా కూడా మనము సర్జరీస్ ద్వారా దాన్ని కరెక్ట్ చేసుకొని మన యూట్రస్ మనమే వాడుకోవచ్చు. సో అది మరీ మేజర్గా అస్సలు గర్భసంచి లేదు అన్న వాళ్ళకి తప్ప, ఉన్న వాళ్ళకి చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న సర్జరీస్ తోటి మనము వీలైనంత వరకు వాళ్ళ గర్భసంచి వాళ్లే వాడచ్చు, దాంట్లోనే ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంది.
1: శ్రోతలు, మరి ఈ హలో డాక్టర్ కార్యక్రమంలో ఈరోజు సంతాన లేమి సమస్యలు కారణాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ జూన్ మాసం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్ మంత్గా జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అదే విధంగా మీకు కూడా ఇలాంటి సమస్యలు లేదా సందేహాలు, ఇప్పుడు శ్రోతలు అడిగినట్లుగా అలాంటి అనుమానాలు కానీ లేదా ఇంకా విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కానీ ఉన్నవారు ఎవరైనా ఫోన్ చేయొచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0403240852, అలాగే 2324085353, ఇంకొక నెంబరు 2955092. ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా డాక్టర్ వరలక్ష్మి గారు, వీరు ప్రముఖ గైనకాలజిస్టు అలాగే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా ఉన్నారు. కాబట్టి మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. డాక్టర్ వరలక్ష్మి గారు, సాధారణంగా ఇప్పుడు అనుకున్నట్లుగా ఇది ఒక సాంఘికపరమైనటువంటి అవగాహన లేని విషయమే అని అనుకోవాలి. ఎందుకంటే సంఘంలో ఎలా ఉందంటే సామాజికంగా ప్రతి ఒక్కరూ దీన్ని ఒక లోపంగా చూడడము. ఇప్పుడు మనకి సాధారణంగా లోపాలు అనేవి ప్రతి చోట ఉంటుంటాయి శరీరంలో. ఏదో ఒక హార్మోన్ లోపం ఉందనుకోండి, దానికి ఏదో వాడుతుంటారు, లేదా విటమిన్ లోపం ఉందనుకోండి, దానికి ట్రీట్మెంట్ ఉంది. మరి దీన్నే ఎందుకు ఇంత పర్టికులర్గా చూస్తున్నారు సమాజం అనేది మనం మార్చాల్సిన విషయం. ఇప్పుడు మనం అవేర్నెస్ కల్పించాల్సింది కూడా దానికే. అయితే ఏంటంటే దీనికి కారణాలు ఏమై ఉంటాయి అంటారు సాధారణంగా, మరి ఎప్పుడు డాక్టర్ని కలవాలి అనే దానికి మీరు ముందు చెప్పారు. ఆరోగ్యవంతులైనటువంటి దంపతులు ఎవరైనా కూడా ఒక 1 ఇయర్ వరకు వెయిట్ చేసిన తర్వాత కలవచ్చు, లేదా 2 ఇయర్స్ తర్వాత అయినా కూడా ఏజ్ని బట్టి అన్నారు. కానీ కారణాలు ఎలా, ఏమై ఉంటాయి అంటారు? ఇందాక మీరు పీసీఓఎస్,

0: దాన్ని ఇప్పుడు పిఎంఓఎస్ అంటున్నాం అని కూడా అన్నారు.
1: అవునండి.
0: ఏంటది అసలు అవన్నీ కూడా?
1: సో అంతకుముందు పీసీఓఎస్ అంటే ఓన్లీ ఓవరీకి రిలేటెడ్, పీరియడ్స్ ఇవే అనుకునే వాళ్ళు ఇర్రెగ్యులర్గా ఉండడం. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే పీసీఓఎస్ అంటే ఒక ఓవరీనే కాదు, కొన్ని హార్మోన్స్, చాలా వరకు హార్మోన్స్ అంటే పాలీ ఎండోక్రైనోపతి అంటున్నాము. సో రకరకాల హార్మోన్స్లో కూడా తేడా ఉండడం వల్ల మనకి ఈ పీసీఓఎస్లో అదొక భాగము అని అంటున్నారు. తర్వాత అందులో ఎండోక్రైన్ హార్మోన్స్లో ముఖ్యమైనది మనకి థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇలాంటివి కూడా తేడా ఉంటాయి వాళ్ళల్లో యూజువల్గా వేరే వాళ్ళతో పోల్చుకుంటే. ఇంకొకటి మీరు వినే ఉంటారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని బాగా ఇప్పుడు ప్రచారంలోకి వస్తుంది. వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ఉంటుంది కానీ అది పనిచేసే పద్ధతి, ఆ బాడీ దానికి రెస్పాండ్ అయ్యే పద్ధతి వేరుగా ఉంటుంది. సో అదొకటి. ఇంకొకటి ఓవరీలో మనకి ప్రతి నెల ఓవ్యులేషన్ అనేది ఈ అన్ని కారణాల వల్ల అవ్వకపోవడము, వీటన్నిటినీ కలిపి ఇప్పుడు పిఎంఓఎస్ అంటున్నారు. సో మనం నిజంగా ఆలోచిస్తే కొన్నిటి ఈ ప్రాబ్లంకి చిన్న చిన్న మార్పులు కూడా ఒక్కొక్కసారి మనకి చేంజెస్ తీసుకురావచ్చు, రిజల్ట్స్ ఇస్తాయి. సో ఇప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటున్నాయి, ఒక్కొక్కసారి కొంతమంది ఈ పిఎంఓఎస్ అంటే మెటబాలిక్ రీజన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మన డే టు డే లైఫ్లో కొంచెం వాకింగ్, ఊబకాయం రాకుండా చూసుకోవడం, మనం తినే తిండిలో ఏమి కరెక్ట్గా తింటున్నాము ఇవి చూసుకోవడము, ఇట్లా చిన్న చిన్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని ఇవన్నీ చేస్తే కూడా కొంచెం వరకు మనకి పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చి సంతాన సాఫల్యం అవ్వడానికి కారణం అవ్వచ్చు. ఇంకా మేజర్గా ఉంది అని అంటే అప్పుడు హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకొని అవి ఏమన్నా కొంచెం ఎక్కువ హెచ్చు తగ్గులు ఉంటే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాటిని కంట్రోల్లోకి తెచ్చుకుంటే కూడా మనకి సంత సాఫల్యం అనేది ఈజీ అవుతుంది. ఇంకా అవసరం అనుకుంటే ఈ ఎండోక్రైనాలజిస్ట్ మనకి కొన్ని టాబ్లెట్స్ కూడా ఇస్తారు ఆ హార్మోన్స్ అన్ని కంట్రోల్ అవ్వడానికి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరీ ఎక్కువ ఉంటే దాన్ని లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు మెడిసిన్స్ కూడా వాడాల్సి వస్తే వాడడము, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఓవ్యులేషన్ అనేది ఇవన్నీ మార్పులు చేశాక కూడా అవ్వట్లేదు అని అంటే అప్పుడు గైనకాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వస్తే వాళ్ళు మనకి టాబ్లెట్స్ ఇచ్చి ఎలా ఎవ్రీ మంత్ ఓవ్యులేషన్ అవ్వాలి ఇవన్నీ చెక్ చేసి అయ్యేలాగా చేస్తారు. సో మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ వస్తాయి.
0: అయితే మేడం ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటండి, సంతాన లేమిలో మరి దంపతులు ఇరువురిది సమానమైన భాగమేనా?
1: అవునండి, మంచి క్వశ్చన్. ఇంతకుముందు ఎలా ఉండేది అని అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు పాతకాలంలో ఓన్లీ ఫీమేల్దే ప్రాబ్లము, అందుకని ఎక్కువ తనే వచ్చి డాక్టర్ని కలవడం, స్కాన్స్ చేయించుకోవడం ఇలా ఉండేది. హస్బెండ్ది వెరీ కొంచెమే మినిమల్ ఇంటర్వెన్షన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్, మన ఎన్విరాన్మెంట్కి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరిది ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉంది ఇన్ఫర్టిలిటీలో. సో అప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే ఏ స్త్రీ అయినా వచ్చినప్పుడు ఇద్దరికీ పరీక్షలు చేస్తున్నాం, ఓన్లీ మేల్ ఓన్లీ ఫీమేల్ కాకుండా. సో ఇద్దరికీ పరీక్షలు చేసి ఏ కారణం వల్ల వీళ్ళకి ఈ సంతానం అనేది కలగట్లేదో చూసి అకార్డింగ్లీ మనము ట్రీట్మెంట్ ఇస్తున్నాం.
0: కాబట్టి ఇద్దరిది సమాన భాగం,
1: ఆల్మోస్ట్ ఈక్వల్.
0: అయితే మనము స్త్రీనే ఎందుకు కారణంగా చూసుకోవడం అవుతుందంటారు, అంటే కొన్ని అంటే మెడికల్ పరమైనటువంటి ఏమన్నా ఉన్నాయా?
1: లేదు, యాక్చువల్గా ఇప్పుడు మేల్ కూడా ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఇన్ఫర్టిలిటీకి. సో ఇప్పుడైతే కాన్సెప్ట్ మారింది, ఎవ్రీ డాక్టర్ ఇద్దరిని పరీక్ష చేస్తున్నారు. అండ్ ఈ ట్రీట్మెంట్స్కి ప్రత్యేకంగా మేము ఇద్దరిని కలిసి రమ్మంటాము, సో దట్ ఇద్దరితో మాట్లాడితేనే ఈ ట్రీట్మెంట్స్ అనేవి క్లియర్గా అర్థమై వాళ్ళు ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓన్లీ స్త్రీ వస్తే మనకు అంత ఉపయోగంగా
0: ఉండదు.
1: కపుల్గా వస్తే మనం వాళ్ళకి కరెక్ట్గా అన్ని చూసి ట్రీట్మెంట్ ప్లాన్స్ చెప్పి చేయించవచ్చు, లేదా చిన్న చిన్న మార్పులతో అయిపోతుందంటే అది చెప్పి పంపిస్తుంటాం.
0: అయితే మ్యామ్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అంటే మనకు స్త్రీలలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆడపిల్లల యొక్క గ్రోత్ అనేది మనకి ఇలాంటి వాటికి ఏమన్నా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా, అంటే మన మెచ్యూరిటీ వచ్చిన దగ్గర నుండి కూడా?
1: అంటే కొంచెం కొంతమంది అమ్మాయిల్లో మెచ్యూరిటీ డిలే అవ్వడము, ఒక్కొక్కసారి అసలు మెచ్యూర్ అవ్వకపోవడం అలా ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి.
0: ఓకే,
1: సో మెచ్యూరిటీనే రాలేదు అని అంటే రీజన్ ఏంటి అని వెతకాల్సి వస్తుంది. వెతికి అకార్డింగ్లీ వాళ్ళకి అన్నీ అంటే యూట్రస్, ఓవరీస్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా, హార్మోన్స్ ప్రాపర్గా ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసుకుని అకార్డింగ్

0: అకార్డింగ్లీ వాళ్ళకి పీరియడ్స్ రావడానికి ఎట్లా చేయాలి, ఇదేమన్నా జన్యుపర లోపమా లేకపోతే ఓన్లీ హార్మోనల్ ఇష్యూనా, ఇవన్నీ కూడా చెక్ చేయాల్సి వస్తుంది. కానీ ఒక్కసారి పీరియడ్స్ వచ్చాక గ్రోత్ అనేది నార్మల్గానే ఉంటుంది. ఎవరికైతే పీరియడ్స్ అసలు రావాలో కొంతమందికి గ్రోత్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి.
1: అంటే కొంతమందికి ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
0: అది ఆలస్యం అనేది ప్రతి ఒక్కరికి అది జబ్బు కింద కాదు. కొంతమంది వాళ్ళ ఇంట్లో పేరెంట్స్, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు కూడా కొంచెం లేట్గా పీరియడ్స్ వస్తుంటాయి.
1: సో జెనెటిక్ పరంగా,
0: జెనెటిక్ పరంగా అది ఓకే. తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొంచెం తొందరగా అవుతుంటారు, ఆ ఏరియాని బట్టి కూడా మనం ఓకే అనుకోవచ్చు. కానీ మరీ కొంత ఏజ్ ఉంటుంది, 14 దాటాక 15 దాటాక కూడా అవ్వకుండా. తర్వాత డెవలప్మెంట్లో కూడా తేడాలు. సో కొన్ని అమ్మాయిలు 12-13 నుంచి కొన్ని మార్పులు వస్తాయి బాడీలో, అవి కూడా రాకుండా పీరియడ్స్ కూడా రాకుండా ఉంటే అప్పుడు మనం చాలా డీటెయిల్గా పరీక్షలు చేయాల్సి వస్తుంది.
1: అంటే డాక్టర్ని
0: సంప్రదించాలి తప్పకుండా.
1: మరి ఇదే మగపిల్లల విషయంలో అయితే
0: వాళ్ళల్లో పెద్దగా మనకి వాళ్ళకి గ్రోత్ పరంగా మనము చూసుకున్నట్టయితే వాళ్ళకి ఏజ్కి ఏ మార్పులు రావాలో అవి కరెక్ట్గా వస్తుంటే సమస్య లేదు, కానీ కరెక్ట్గా రాకపోతే దెన్ వాళ్ళు కూడా చూసుకోవాల్సి వస్తుంది.
1: వాటి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సి
0: వస్తుంది.
1: సాధారణంగా ఈ ఒక సంతానానికి అనుకూలమైనటువంటి వయస్సు, అంటే ఇప్పుడు మ్యారేజెస్ మీరు చూస్తే ప్రజెంట్ డేస్లో చాలా ఆలస్యం అవుతున్నాయి. అంటే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, లేదా సెటిల్మెంట్, ఉద్యోగాలు, వీటన్నిటి కారణాలు అయినప్పటికీ మరి అటు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆలస్యం అవుతూ ఉన్నాయి.
0: కరెక్ట్.
1: అయితే సరైనటువంటి జీవనాన్ని సాగించడానికి కరెక్ట్ వయసు లేదా శారీరక పరమైనటువంటి డెవలప్మెంటు ఉన్నటువంటి వయసు ఏదైతే కరెక్ట్గా బాగుంటుందంటారు?
0: సో ఐడియల్గా అబౌట్ 20-25 నుంచి 35 మధ్యలో అండి. 35 దాటినాక మనకు సమస్యలు ఎక్కువ. మరీ టీనేజ్ అంటే 20s early 20s కూడా అంత మంచిది కాదు. సో ఐడియల్ ఏజ్ అంటే అరౌండ్ 25 అని అనుకుంటాము. ఎందుకంటే మరీ చిన్నగా ఉన్నా కూడా ఓవ్యులేషన్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరీ ఎల్డర్లీ ఏజ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఎగ్ రిజర్వ్ ఇవన్నీ ఇష్యూస్ అవుతూ ఉంటాయి. సో ఎగ్ నంబర్ తగ్గిపోవడం ఇవన్నీ ఉంటాయి. సో 35 దాకా ఎవరిని వెయిట్ చేయమనము, బిలో 35 కన్సీవ్ అయితే బెటర్ అని చెప్తాము ప్రెగ్నెన్సీ వస్తే. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్లానింగ్, సో లైఫ్లో సెటిల్మెంట్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనం ఈ మధ్య ఏం చెప్తున్నాము అంటే ఎగ్స్ అనేవి తీసి మీరు ప్రిజర్వ్ చేసుకోండి అని చెప్తున్నాం. సో అదొక పద్ధతి వచ్చింది కాబట్టి సోషల్ ఫ్రీజింగ్ అంటాం దాన్ని. సో మీ ఎగ్స్ని మీరు భద్రపరుచుకొని మీరు ఎప్పుడైతే సంతానం కావాలనుకుంటారో అప్పుడు ఆ ఎగ్స్ తీసి వాడుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ ఎగ్స్ ఉంటే అవే వాడుకోవచ్చు, లేవు తగ్గిపోయినాయి అంటే ఈ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ని తీసుకొని వాడుకోవచ్చు. సో ఇది ఒక లేటెస్ట్ డెవలప్మెంట్,
1: మెడికల్ పరంగా
0: వచ్చింది. సో అది వాడుకోవచ్చు మనం.
1: అయితే మ్యామ్, ఇప్పుడు 25 సంవత్సరాలు అటు మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా అంటే ఒక కరెక్ట్ ఏజ్,
0: కరెక్ట్ ఏజ్
1: అన్నిటికీ సంబంధించి, అలాంటప్పుడు ఇప్పుడు ఇలాంటి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఇందాక మనం కొంచెం మధ్యలో ఫోన్ కాల్ రావడం వల్ల ఆపేశాం. ఆ కారణాలు ఏవై ఉంటాయి అంటారు?
0: సో ఒకటి హార్మోన్స్, ఇంకొకటి ఒక్కొక్కసారి కొంతమందికి అనేక సమస్యలు ఉంటాయి. యా, కొన్ని సమస్యలు ఉంటాయి. గర్భసంచిలో గడ్డలు అంటారు, ఎండోమెట్రియోసిస్ అంటారు, పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు, ఇట్లాంటి అనేక సమస్యలు కూడా ఉంటాయి. సో అవన్నీ మనము టెస్టులు చేసుకొని దానికి ఏంటి ట్రీట్మెంట్స్ చూసుకుంటే ప్లానింగ్ ఈజీ అవుతుంది.
1: శ్రోత లైన్లో ఉన్నారు, మనం మాట్లాడదాం.
0: హలో,
2: హలో మేడం.
0: నమస్తే అండి. హలో
1: డాక్టర్ గారు,
0: నేను డాక్టర్ గారిని మాట్లాడుతున్నానండి.
2: నమస్తే డాక్టర్.
0: చెప్పండి
2: డాక్టర్. ఇప్పుడు నపుంసకత్వానికి చికిత్స ఉంటుందా మేడం?
0: అంటే నాన్న, మీరు కరెక్ట్గా అంటే మీరు ఏమైనా టెస్ట్లు చేయించుకున్నారా?
2: టెస్ట్ చేయించుకోలేదు, అనగా విన్నాను, బయట విన్నాను.
0: ఓకే,
2: సో
0: అంటే యూజువల్గా మేల్స్లో మనకి మగవారిలో ఉండే సమస్యలు ఏంటి అని అంటే స్పర్మ్ కౌంట్, అదే కణాల లెక్క ఎంత ఉంది అనేది చూస్తాము. అయితే కొంతమందికి అది నార్మల్గానే ఉండొచ్చు, 16 మిలియన్లు ఉండాలి మనకి పర్ ఎంఎల్లో. సో అలా ఉంటే నార్మలే ఉన్నట్టు. మళ్ళీ అందులో కూడా కదలిక అనేది

0: కూడా చెక్ చేస్తాము. తర్వాత ఆ కణాల షేప్ ఎలా ఉంది, నార్మల్గా ఉందా లేదా, ఇవన్నీ మనం చెక్ చేస్తాం. సో కౌంట్ బాగానే ఉన్న వాళ్ళకి సమస్య ఏమి లేనట్టే, కొంతమందికి కణాల సంఖ్య తక్కువ ఉంటుంది. సో వాళ్ళు డాక్టర్ని సంప్రదించి ఏంటి అనేది చూసుకొని ఏదైనా కారణాలు ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక్కొక్కసారి నార్మల్కి రావచ్చు. అంటే హార్మోన్సా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఏంటి దేనివల్ల అది తగ్గింది, లేకపోతే అసలు తయారవడమే తక్కువ అవుతుందా, ఇవన్నీ చూసుకోవాలి. కొంతమందికి అసలు స్పర్మ్ అనేది కనిపించదు, కౌంటే ఉండదు. సో వాళ్ళల్లో రెండు రకాలు ఉంటారు. ఒకటి ఏంటంటే లోపల తయారవుతుంది టెస్టిస్లో, కానీ అది బయటకు రావడానికి దారి లేక లోపలే ఉండిపోవడం, దానివల్ల కూడా మనకు కణాల్లో కౌంట్ తక్కువ అసలు కనిపించదు. లేదా ఒక్కొక్కసారి అసలే తయారవ్వదు. సో అలాంటి కారణం ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అన్నమాట. సో ఇవన్నీ ఏంటి కారణాలు అనే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్స్ ఉంటాయి.
1: హలో మేడం.
0: చెప్పండి.
1: గర్భసంచి మార్పిడి చేయవచ్చా మేడం?
0: ఏమ్మా?
1: గర్భసంచి మార్పిడి చేయవచ్చా, చేయడానికి వీలవుతుందా?
0: అంటే చెయ్యొచ్చు, కానీ ఇప్పుడు ఇంకా అంత మనం అడ్వాన్స్గా వెళ్ళలేదు. ఇప్పుడిప్పుడే అవి ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లో ఉన్నాయి, చేస్తున్నారు. కానీ ఇంకా అంటే మనము మామూలు ట్రీట్మెంట్స్ అంత ఫాస్ట్గా ఎక్కువ చేయట్లేదు. కొన్ని కొన్ని దగ్గర లిమిటెడ్గానే అవుతున్నాయి, అండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చెయ్యొచ్చు, కానీ చాలా తక్కువ చేస్తున్నారు. నన్ను అందరూ చేయట్లేదు. ఇప్పుడిప్పుడే అది స్టార్ట్ అయింది, ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లోనే ఉంది. ఇప్పుడిప్పుడే చేస్తున్నారు అది. ఓకే అమ్మా.
2: అంటే మగవారిలో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అంటే వారికి ఉండే సమస్యలు వారికి ఉన్నాయి.
0: అవునండి.
2: అందుకే మీరు అన్నారు దంపతులు ఇరువురు కలిసి మరి ఈ యొక్క సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి డాక్టర్ని సంప్రదించాలి.
0: కరెక్ట్ అండి.
2: శ్రోత లైన్లో ఉన్నారు మేడం, మాట్లాడండి.
0: హలో అండి. హలో
3: మేడం, నమస్కారం.
0: నమస్తే అండి.
3: మేడం, ఇప్పుడు ఆడవాళ్లకు సాధారణంగా గర్భసంచి చిన్నగా ఉంటుంది అంటారు, నిజమేనా అనే క్వశ్చన్. పిల్లలు కావడం లేదు.
0: ఓకే. సో ఒక అపోహ అందరికీ ఏంటంటే గర్భసంచి చిన్నగా ఉంది అనేది ఒక అపోహ.
3: మేడం మేడం ఒక క్వశ్చన్, ఇంకో క్వశ్చన్. అయితే అవుతుంది కానీ ఇట్లా కుట్లేస్తారంటారు కదా, మళ్ళీ పడిపోతుంది పిండం.
0: ఓకే. సో గర్భసంచి చిన్నగా
3: మేడం, మేము మగవారం కదా, ఏం చెప్పలేకపోతున్నాం, కొద్దిగా క్లారిటీగా వివరణ ఇవ్వండి.
0: అది చెప్తానమ్మా. సో గర్భసంచి చిన్నగా ఉండడం అనేది హార్మోన్స్ లేనప్పుడు ఉంటుంది. సో మనం హార్మోన్స్ ఇస్తే కనుక యూట్రస్ అనేది మజిల్ అదంతా బిల్డ్ అయ్యి మనకి ప్రెగ్నెన్సీ క్యారీ చేసే కెపాసిటీ వస్తుంది. ఎందుకంటే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళల్లో కూడా గర్భసంచి చిన్నగా అయినప్పుడు మనం హార్మోన్స్ ఇస్తే అది మళ్ళీ నార్మల్ సైజ్కి వస్తుంది. సో ఇదంతా హార్మోన్ మీదే ఆధారపడి ఉంటుంది. కొన్ని బై బర్త్ వచ్చే అంటే పుట్టుక పరంగా వచ్చే వాటిని కొన్ని ఉంటాయి, బట్ అది చాలా తక్కువ శాతంలో ఉంటాయి అలా చిన్న గర్భసంచులు అనేవి. దానికైతే ఏం చేయలేము, కానీ కొంచెం అటు ఇటుగా ఉన్న గర్భసంచికి కొంచెం చిన్నగా ఉన్నా మనం మందులు ఇస్తే అది పెరుగుతుంది. ఇంకో సమస్య మీరు అడిగింది కుట్టు వేయడం గురించి. ఇది కుట్టు అనేది మనం కనుక కింద నుంచి వేసినప్పుడు మళ్ళీ అది ఆగకుండా మీకు మళ్ళీ గర్భస్రావం అవుతూ ఉంటే కనుక వేరే పద్ధతి ఉంది. అది మనం లాప్రోస్కోపిక్ ద్వారా అబ్డామినల్గా కూడా వేస్తాం, కింద నుంచి కాకుండా పైనుంచి. కింద నుంచి వేసినప్పుడు ఆగనప్పుడు పైనుంచి వేసే అవకాశం ఉంది. దీన్ని అబ్డామినల్ సర్క్లాజ్ అంటాము. సో ఆ పద్ధతికి కూడా వెళ్ళచ్చు. సో మనము డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి మీకు ఏ పద్ధతి సమంగా సరిపోతుంది, మీకు ఏమేమి ట్రీట్ అంతకుముందు ఏమేమి గర్భస్రావం అయిందో, ఏ స్టేజ్లో అయిందో, ఎలా అయింది, స్టిచ్ చేశారా లేదా, వీటిని బట్టి వాళ్ళు నిర్ధారిస్తారు కింద నుంచి వేయాలా పైనుంచి వేయాలా. ఎగ్జామినేషన్ చేసి స్కాన్ చూసుకొని చెప్తారండి.
2: అంటే ఎన్నిసార్లు అయిందనేది కూడా
0: ఉంటుందండి. కింద వేసినాక కూడా అయిందంటే మళ్ళీ ఏంటి, వేయకుండానే అయిందా, ఈసారి వేస్తే ఆగుతుందా, ఇవన్నీ మనం చూడాల్సి.
2: కారణాలన్నీ మీరు
0: చూసి నిర్ధారిస్తాము ఏ పద్ధతిలో వేయాలని.
2: శ్రోతలు మరి వింటున్నారు కదా, సంతానలేమి సమస్యలు కారణాలు, ఈ విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాము. మనకి ఈ విషయాల గురించి అవగాహన కల్పిస్తున్నారు డాక్టర్ వరలక్ష్మి గారు. వీరు హైదరాబాద్లో ప్రముఖ గైనకాలజిస్టు, అలాగే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా ఉన్నారు. కాబట్టి మీరు ఫోన్ చేసి మీ సమస్యలు తెలియచేయవచ్చు, లేదా ఏదన్నా విషయాలు తెలుసుకోవాలన్నా, లేదా మీకు సందేహాలున్నా, లేదా మీకు అనుమానాలు లేదా

0: అపోహలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ఈ విషయాల్లో ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402-234-0852, అలాగే 2-3-204-0853, అలాగే 2-9-55-09-23. ఈ మూడు నెంబర్లో దేనికి చేసినా మీరు డాక్టర్ వరలక్ష్మి గారితో మీరు మాట్లాడవచ్చు. అయితే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరలా కలుసుకుందాం.
1: ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్ కాల్ 0404567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్ కాల్ 0404567-4567.
0: హలో డాక్టర్, కార్యక్రమానికి మరలా తిరిగి స్వాగతం. మరి మాట్లాడుకుంటున్నాం సంతానం లేమి సమస్యలు కారణాల గురించి. మేడం, ఇంతకుముందే ఒక శ్రోత అడిగారు, అంటే గర్భసంచి చిన్నగా ఉండడం లేదా కుట్లు వేయడం గురించి మీరు, అంటే గర్భసంచి చిన్నగా ఉండడం అనేది అంటే అది జన్యుపరంగా అలా జరుగుతుందా, లేకుంటే దానికి కూడా ఏమైనా కారణాలు ఉంటాయా?
3: సో యూట్రస్, అది గర్భసంచి అనేది మనకి పిండం దశలో నుంచే అది గ్రో అవ్వడం మొదలవుతుంది. సో దాంట్లో గ్రో అయ్యేటప్పుడు రెండు భాగాలుగా మస్ట్ మొదలయ్యి రెండు కలిసి ఒకటవుతుంది. సో కొంతమందికి ఈ కలయిక, ఈ గ్రోత్లో కొన్ని తేడాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు వాళ్ళకి రెండుగా ఉండే పార్ట్స్ ఒకటవ్వకుండా ఆగిపోవడము, సో రెండు విడివిడిగా అయినప్పుడు చిన్నగా ఉండడము, ఒక్కొక్కసారి సగం కలిసి సగం కలవకపోవడము, ఒక్కొక్కసారి మధ్యలో గోడలాగా ఉండిపోవడం, కలిసేటప్పుడు ఆ గోడ కూడా పోవాలి, అది మిగిలిపోవడం. దీన్ని కంజనైటల్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ ది యూట్రస్ అంటాము. అట్లా చాలా రకాలు ఉన్నాయి. మనకు అన్ని రకాలు ఇబ్బందికరం కాదు, కొన్ని రకాలు ఇబ్బందికరం. సో అలాంటి వాళ్ళలో ఒక్కొక్కసారి ఒకటి పెరిగి ఇంకొకటి పెరగనప్పుడు ఆ పెరిగింది కొంచెం రెండు పార్ట్స్ కలిస్తే పెద్దగా అవుతుంది, ఒకటే పార్ట్ ఉండడం వల్ల కొంచెం చిన్నగా ఉంటుంది, అది బై బర్త్ వస్తుంది. కొంతమందికి పీరియడ్స్ రాకపోతే, హార్మోన్స్ బాడీలో లేనప్పుడు మామూలుగా ఉన్న యూట్రస్ కూడా చిన్నగా అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి పీరియడ్స్ అయిపోయి మినోపాజ్లోకి వెళ్ళినప్పుడు, సో అది హార్మోన్స్ లేక ష్రింక్ అవుతుంది. సో మనం ఒక్కసారి కనుక బయట హార్మోన్స్ ఇచ్చేస్తే మళ్ళీ అది పెరుగుతుంది. సో అందుకని 40+ పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి కూడా మనము యూట్రస్కి హార్మోన్స్ ఇచ్చి దాన్ని రెడీ చేసినాకే ఎంబ్రియో అనేది అందులో పెడుతుంటాం. సో ఐవీఎఫ్స్ లో సో ఇలా ఉంటాయి. సో హార్మోన్స్ తో కొన్ని నార్మల్ సైజ్కి వచ్చే ఉంటాయి, కొన్ని కంజనైటల్గా అంటే బై బర్త్ కొన్ని డిఫెక్ట్స్ వస్తే కొన్ని మార్చలేము, కొన్ని వరకు ట్రీట్మెంట్ ఇచ్చి కొంచెం మనం ఆ యూట్రస్ను యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: అంటే ఆ స్త్రీకి అది ఉపయోగపడుతుంది.
3: ఉపయోగపడుతుంది
0: అంటే ఇప్పుడు ఆడపిల్లల్లో ఈ యుటెరస్ డెవలప్మెంట్ లేదా సైజ్ అనేది పిండం నుంచే
3: ప్రారంభమవుతుంది.
0: మీరు అన్నట్లుగా రెండు భాగాలుగా మొదట ప్రారంభమై ఆ రెండు భాగాలు ఒకటిగా తయారవుతాయి. ఆ తయారవడంలో వచ్చినటువంటి డిఫరెన్సెస్ వల్లే గర్భసంచి చిన్నదా పెద్దదా అనేది నిర్ధారిస్తారు జరుగుతుంది. ఓకే మ్యామ్, శ్రోతలు లైన్ లో ఉన్నారు, మాట్లాడు.
3: హలో.
4: హలో,
3: చెప్పండి.
4: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
3: గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
4: మేడం, యాక్చువల్లీ మాది మ్యారేజ్ 3 ఇయర్స్ అయిపోయింది.
3: ఓకే.
4: ఒక 10 మంత్స్ దాకా మిస్సెస్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే 3 మంత్స్ లో స్కిప్ అయింది. దాని తర్వాత మళ్ళీ 10 మంత్స్ తర్వాత మళ్ళీ మేము ఇంకా మేము కలరు. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ మొన్న మిస్సెస్ ఎవ్రీ టైం ఎవ్రీ మంత్ కూడా నార్మల్ గా పీరియడ్స్ అయితే ఉంటాయి, బట్ మొన్న స్కిప్ అయింది. స్కిప్ అయితే ఫస్ట్ వీక్ లో మేము దాన్ని టెస్ట్ చేస్తే అది పాజిటివ్ రాలేదు, నెగిటివ్ వచ్చింది. అంటే మళ్ళీ డాక్టర్ కన్సల్ట్ అయ్యాక అది బ్లడ్ టెస్ట్ చేసింది, ప్రెగ్నెన్సీ అయితే లేదు కానీ 3 డేస్ మాత్రం ప్రెసెంట్ ఆమెకి 2 డేస్ వస్తేనే బెస్ట్, ఇంకా రాలేదు. బట్ ఏమైనా ప్లానింగ్ ఏమైనా దీన్ని ఏమైనా ఆపడానికి ఏమైనా ఉంటుందా, ఇలా చెక్ చేసుకోవడానికి?
3: సో మీరు ఏమడుగుతున్నారంటే పీరియడ్స్ టైంకి రాకుండా డిలే అయితే మీకు అది ప్రెగ్నెన్సీయా కాదా అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఓకే, సో ఏంటి అని అంటే యూజువల్గా పీరియడ్స్ టైం టు టైం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది అని, అందరికీ 30 డేస్ అని ఉండదు, ఒక్కొక్కసారి కొంతమంది 30 డేస్, 40 డేస్, మాక్సిమం 45 డేస్ లోపల వచ్చేయాలి పీరియడ్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రెగ్యులర్గా 30 డేస్ వచ్చే వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి డిలేస్ అవుతుంటాయి.

0: ఎప్పుడన్నా ఒకటి రెండుసార్లు డిలే అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ రెగ్యులర్గా డిలే అవుతుంటే మేబీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు టైంకి వచ్చేవి, ఈ 45 రోజుల తర్వాత కూడా రాకపోతే ఏంటి రీజన్ అని. యూజువల్గా ఒక్కొక్కసారి కొంచెం ఏమన్నా ఒళ్ళు చేసినా, అంటే ఒబేసిటీలోకి వెళ్ళినా, నార్మల్గా అంతకుముందు తక్కువ వెయిట్ ఉండి తర్వాత ఈ మధ్య రీసెంట్గా అయినా వెయిట్ పెరిగినా కూడా ఈ పీరియడ్స్ కొంచెం డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి హార్మోనల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. మీరు ఆల్రెడీ ఒక మిస్క్యారేజ్ అయింది అంటున్నారు కాబట్టి ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా హార్మోనల్ తేడాలు ఉన్నాయా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండి మనకి ఇప్పుడు అది మిస్క్యారేజ్ అవ్వడము, మళ్ళీ ఇప్పుడు డిలే అవ్వడం ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చూపించుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను.
1: అంటే మేడం ఏమైనా ఛాన్సెస్ ఏమైనా ఉందా ఇప్పటి వరకు కూడా ఆమె ఏమైనా మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేయమంటారా అని?
0: చేయొచ్చు నాన్న, ఒక్కోసారి మీరు అంటున్నారు కదా పీరియడ్ కూడా లేట్ అవుతుందని, సో చూడొచ్చు. ఎలాగో మీరు ఏమి టాబ్లెట్ పీరియడ్కి రావడానికి తీసుకోరు కాబట్టి వెయిట్ చేయడంలో నష్టం లేదు, కానీ 45 రోజులు కూడా దాటాక కూడా రాకపోతే ఒకసారి డాక్టర్ని కలవడం బెటర్. 45 రోజులకి పీరియడ్ రాలేదు, మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా పాజిటివ్ కానీ రాలేదు అని అంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించడం బెటర్. మరి అయితే ఒక్కసారి కలవడం మంచిది. అది మార్నింగ్ ఫస్ట్ పాస్ చేసిన యూరిన్తోనే టెస్ట్ చేస్తే మనకి ఎక్కువ అవకాశం ఉంది, తెలిసే అవకాశం. సో అలా కూడా చేస్తున్నారా?
1: మార్నింగ్ ఒకసారి టెస్ట్ చేయడం జరిగితే 1 వీక్ తర్వాత చేశారు. దాని తర్వాత మళ్ళీ డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత టెస్ట్ చేశారు, బట్ ఏం లేదని చెప్పారు. బట్ ఇప్పుడు కూడా ఆమెకి ఇంకా అలానే ఉంటే ఈ రోజుకి 45 డేస్ అయితే మళ్ళీ ఇంకోసారి చెక్ చేయమంటారా అని?
0: అవునా, చెక్ చేసి ప్రెగ్నెన్సీ ఉందంటే దాని అకార్డింగ్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదు అని అంటే పీరియడ్ ఇంకా రావడానికి ఏం టాబ్లెట్స్ వాడాలి ఏంటి అని డాక్టర్ని సంప్రదించాలి.
1: ఫస్ట్ టైం మేడం మా మిస్సెస్ కి ఇలా జరగను, ఇప్పుడు కూడా లేదు, ఎవ్రీ మంత్ కరెక్ట్ టైం గా మేము ఫస్ట్.
0: సో ఓకే, ఒక్కొక్కసారి మిస్క్యారేజ్ అయినాక 2-3 మంత్స్ ఇట్లా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి సైకిల్స్, సో అది కూడా రీజన్ అవ్వచ్చు. సో మీరు ఏదేమైనా 45 రోజులు దాటింది అంటున్నారు కాబట్టి డాక్టర్ని సంప్రదించడం బెటర్.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే ఓకే. హలో హలో, చెప్పండి.
2: నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
2: మేడము ఇప్పుడు మగవాళ్ళ సమస్య గురించి అడుగుదామని ఫోన్ చేశాను.
0: చెప్పండి.
2: అంటే ఇప్పుడు టెస్టికల్స్ లో ఈ గ్రేడ్ 2 గ్రేడ్ 4 అనేది వేరికోసిల్స్ దాని గురించి ఏమన్నా ఉంటే
0: చెప్పండి.
2: గ్రేడ్ 2 గ్రేడ్ 4 వేరికోసిల్స్ అట్లా వస్తే ఏమైనా ప్రాబ్లమా, ఏమైనా అనాలిసిస్ చేసుకోమని చెప్పారు.
0: ఓకే,
2: దాని వల్ల ఏమైనా స్పెర్మ్ కౌంట్ ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా?
0: సో
2: ఎఫెక్ట్ ఉంటుందా?
0: నేను చెప్తాను. సో ఈ వారికోస్ వెయిన్స్ అని అంటారు, అది టెస్టిస్ చుట్టూ ఉన్న రక్త కణాలు ఉబ్బుతాయి అన్నమాట. సో ఆ ఉబ్బడం వల్ల ఏమవుతుందంటే యూజువల్గా మనకి టెస్టిస్ కింద.
3: సార్ మీరు కొంచెం రేడియో సౌండ్ తగ్గించండి, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు.
0: సో మనకి యూజువల్గా టెస్టిస్కి టెంపరేచర్ మన బాడీ కంటే 1 డిగ్రీ తక్కువ ఉండాలి. సో అలానే మనకి సృష్టి అనేది నిర్మాణం చేసింది. కానీ ఈ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి, ఆ వెయిన్స్ అంటే మనకు తెలుసు కదా బ్లడ్ ఉంటుంది, బ్లడ్ అనేది టెంపరేచర్ కొంచెం రేజ్ చేస్తుంది. సో రేజ్ చేయడం వల్ల ఆ టెస్టిస్కి టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల అక్కడ కణాలు తయారయ్యే దగ్గర కొన్ని మార్పులు వస్తుంటాయి. సో ఒక్కొక్కసారి కౌంట్స్ తగ్గచ్చు, తగ్గకపోవచ్చు, లేదా సేమ్ ఉండొచ్చు. కానీ కణాల్లో కూడా కొంచెం క్వాలిటీ కూడా మారచ్చు. ఈ వారికోస్ వెయిన్స్ చాలా కాలంగా ఉండి ఎక్కువ ఉంటే కూడా మనం అలా అశ్రద్ధ చేస్తే ఒక్కొక్కసారి ఆ టెస్టిస్ కూడా చిన్నగా ఫంక్షన్ తగ్గి కొంచెం ష్రింక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ అందరికీ ఆపరేషన్ అని నేను చెప్పను. సో డాక్టర్ని సంప్రదించాలి, వాళ్ళు స్కాన్ చేస్తారు, ఎగ్జామిన్ చేస్తారు, స్పర్మ్ కౌంట్ చూస్తారు, అండ్ కొన్ని స్పర్మ్ క్వాలిటీ టెస్టులు చేస్తారు, హార్మోన్స్ చేస్తారు. ఇవన్నీ చూసినాకే మనము ఏంటి ఇది ఓన్లీ మెడిసిన్స్ ట్రీట్మెంట్ సరిపోతుందా లేకపోతే ఆపరేషన్ నిజంగా చేయాలా అనేది ఆలోచిస్తారు. ఉంటాయి. అవసరం అనేది ఉందా లేదా ఫస్ట్ నిర్ధారించాలి. 80% ఆఫ్ ద పేషెంట్స్కి యూజువల్గా సర్జరీ ఏమి చెయ్యము, కొంతమందికి మట్టుకే చేస్తారు. అది దేనికి అనేది మీరు డాక్టర్ని సంప్రదించి చేయించుకోవడం బెటర్. హడావిడి పడి చేయించుకోవడం కరెక్ట్ కాదు.
2: అదే సెమీ అనాలసిస్ లో స్పెర్మ్ కౌంట్ ఎంత ఉంటే బాగుంటుంది?

0: సిక్స్టీన్ మిలియన్ అబోవ్ ఉండాలండి.
1: కదలిక
0: కదలిక మోర్ దెన్ 15 to 20% ఉంటే సరిపోతుంది.
1: అదే సేమ్ అని ఎలాసిస్ చేసుకోండి, ఆ తర్వాత ఏమైనా ట్రీట్మెంట్ చేయడానికి తెలుస్తుందని చెప్పారు.
0: కరెక్ట్ అండి.
1: గ్రేడ్ 2 వేరుకు వచ్చింది, గ్రేడ్ 4 ఒక దానికి వచ్చింది. అది ఎండాకాలం, మొన్న ఈ మధ్య మే నెలలో వెరీ హీట్ సీజన్, అది అప్పుడు చేయించుకుంటే అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకుంటే అలా ఏర్పడింది. ఇప్పుడు ఇప్పుడు తగ్గుతుంది కదా మేడం, వేడి అంత పెద్దగా ఏముంటది కదా ఇప్పుడు వర్షాకాలం.
0: కాదు, వారికోసిల్ వెయిన్స్ తగ్గడం అలా ఉండదండి. ఉన్న దాని ఎఫెక్ట్ మీకు మీ స్పర్మ్ మీద మీ టెస్టెస్ మీద పడుతుందా లేదా తెలుసుకుని దాని ప్రకారంగానే మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి.
1: ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమైనా పిల్లలు పుట్టడానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఈ వారికోసిల్ రావటం వల్ల?
0: అదే చెప్పాను కదా, కొంచెం దాని ఫంక్షన్ చే

0: మీ టెస్టెస్ మీద పడుతుందా లేదా తెలుసుకుని దాని ప్రకారంగానే మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి.
1: ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమైనా పిల్లలు పుట్టడానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఈ వేరుకోశాలు రావటం వల్ల?
0: అదే చెప్పాను కదా, కొంచెం దాని ఫంక్షన్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ మనకి వేడి అనేది ఎక్కువ అవుతుంది, టెంపరేచర్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని మార్పులు వస్తాయి అక్కడ కణాల తయారీలో, కణాల క్వాలిటీలో. సో అది మనం టెస్ట్ల ద్వారా నిర్ధారణ చేసుకుని అవసరమైతే మనం చూసుకోవాలి సర్జరీ
1: ఆహార
0: అవసరం.
1: పదార్థాలు ఏవి తీసుకుంటే బాగుంటాయి?
0: ఆహార పదార్థాలకి వారికోస్కి సంబంధం లేదు, కానీ ఎక్కువ శాతం నుంచోవడం అనేది కూడా ఒక ప్రొఫెషన్లో కొంతమందికి ఎక్కువ శాతం నుంచునే ఉంటారు, అలాంటి వాళ్ళల్లో కొంచెం ఇది ఎక్కువ, ఒక్కొక్క బాడీ తత్వం బట్టి కూడా ఉంటుంది. సో ఒకవేళ మీది ఆక్యుపేషన్లో ఎక్కువ నుంచోవాల్సి వస్తుంది అని అంటే కొంచెం మధ్య మధ్యలో ఒక 1 అవర్కి ఒకసారి అలా కూర్చోవడము, రెస్ట్ తీసుకోవడం అలా చేయొచ్చు. ఒక్కొక్కసారి అది బై డిఫాల్ట్ మనకి రీజన్స్ ఏమీ లేకుండా కూడా వస్తూ ఉంటాయి.
1: అండర్ వియర్స్ ఫిట్ గా ఉండేవి వేసుకుంటే కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా?
0: కొంచెం వరకు హెల్ప్ అవుతుంది. రైట్ మ్యామ్. అంటే
1: హలో,
0: వెరికోస్ వెయిన్స్ అనేవి ఒక సమస్యగా ఉన్నప్పుడు కూడా డాక్టర్ సంప్రదించాల్సి ఉంటుంది. కరెక్ట్. హలో,
2: హలో,
0: యా చెప్పండి
2: మేడం. నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
2: నా పేరు రాము మేడం, ఆదిలాబాద్ నుంచి.
0: చెప్పండి.
2: ఇప్పుడు నాకు 40 ఇయర్స్ మేడం.
0: చెప్పండి.
2: మా ఆవిడకు 38.
0: ఓకే.
2: మా పాప ఇప్పుడు 14 సంవత్సరాలు ఉంటుంది ఒక ఆమె.
0: ఓకే.
2: నెక్స్ట్ గర్భం కోసం చూస్తే ఒక్కోసారి ఏమవుతుంది అంటే 1 మంత్ లా 30 డేస్ ఒకసారి బయట అవుతుంది కదా మేడం.
0: అవును.
2: మళ్ళీ తర్వాత 15 నుంచి 21 రోజులకు మధ్యలో అవుతున్నది ఇట్లా.
0: మధ్యలో కూడా కనిపిస్తుందా?
2: అంటే 20 డేస్ 21 డేస్ అని అవుతుంది మళ్ళా.
0: అవునా? సో ఇది ఎందుకు అవుతుంది అనేది ఒకసారి మనం చూడాలి. అది హార్మోన్ లోపంతో అవుతుందా, అంటే హార్మోన్లో ఏమన్నా తేడాల వల్ల అవుతుందా, లేకపోతే గర్భసంచిలో ఏమన్నా చిన్న పాలిప్స్ అంటాం అట్లా ఏమన్నా వచ్చిందా, ఎక్కడుందా పాలిప్, ఇట్లా ఏమన్నా చిన్న చేంజెస్ వచ్చినా కూడా మనకి ఇట్లా మధ్య మధ్యలో కనిపించే అవకాశం ఉంటుంది. అది హార్మోనల్ అవ్వచ్చు, చిన్న పాలిపు లేదన్నా చిన్న కణితులు అవ్వచ్చు. ఇవన్నీ చూసుకుని మనం ఏ రీజన్తో వస్తుందో దాని ప్రకారంగా మనము చూసుకుంటే బెటర్ ట్రీట్మెంట్ అనేది. అదైతే కరెక్ట్ లేదు కాబట్టి మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించడం బెటర్.
2: అట్లా మేడం, అట్లా ఒకటి మళ్ళీ వీర్యంలో తేడా అవుతుంది మేడం.
0: ఏమా
2: అంటే ఇప్పుడు వీర్యం ఉంటాయి కదా.
0: ఓకే.
2: అంటే మేము అంటే అగ్రికల్చర్ పని చేస్తాము, వ్యవసాయం.
0: ఓకే.
2: అంటే మేము ఖచ్చితంగా నైట్ పూట డ్రింక్ చేస్తుంటాం కదా మేడం.
0: అవును.
2: అంటే బాగా నాకు శరీరంలో హీట్ ఉంటుంది మేడం నాకు ఎక్కువ.
0: ఓకే.
2: అప్పుడు అది ఎండాకాలం ఉందన్నారు, అది నీరు లాగా వస్తుంది అంతే.
0: ఓకే. సో ఏంటి అని అంటే
2: వర్షాకాలంలో మేడం, వర్షాకాలంలో ఏమవుతుంది గట్టిగా వస్తుంది.
0: ఓకే. సో అది ఒక్కొక్కసారి ఏంటి అని అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా వీర్యము పల్చగా రాకుండా గట్టిగా రావడము ఇలాంటివన్నీ ఉంటాయి, మార్పు ఉంటుంది. సో అది ఏంటి అనేది ఒకసారి సీమెన్ టెస్ట్లో మనం కనుక చూస్తే పస్ సెల్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఒక్కొక్కసారి కొన్ని సెక్రిషన్స్ ప్రాపర్గా రానప్పుడు కూడా ఇట్లా థిక్గా వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఒక్కసారి ఎవరైనా ఆండ్రాలజిస్ట్ని కలిస్తే మేబీ టెస్ట్ అని చూస్తారు, చూసి మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాగా అట్లాంటివి ఏమైనా ఉంటే చూస్తారు. ఒక్కొక్కసారి ఏమీ కూడా రీజన్ ఉండకపోవచ్చు, అది ఒక్కొక్కసారి పెద్ద సమస్య కూడా కాకపోవచ్చు. అవునండి, ఆండ్రాలజిస్ట్ అని ఉంటారు, సో వాళ్ళని కలవచ్చు.
3: అంటే ఆండ్రాలజిస్ట్ అంటే ఎవరు మ్యామ్?
0: ఆయన ప్రత్యేకంగా జెంట్స్కి ఫర్టిలిటీ యాంగిల్లో చూస్తారు.
3: ఓహో, ఆండ్రాలజిస్ట్ అంటే జెంట్స్కి సంబంధించినటువంటి
0: స్పెషలిస్ట్
3: ఉంటారు. వారిని కలిస్తే సరిపోతుంది.
0: కరెక్ట్ అండి. ఓకే అండి. హలో.
4: హలో మేడం.
0: చెప్పమ్మా.
4: ఇప్పుడు మా అబ్బాయికి ఇంకో పిల్లలు కాలేదండి.
0: ఓకే.
4: అయితే మొన్న దారి గుంటూ పోతుంటే సైడ్ చాలా దారి పడతాం కదా.
0: అవును.
4: పడ్డప్పుడు ఒక బీజం చిచ్చి చిన్నగా.
0: ఓకే.
4: అయితే ఇప్పుడు దానికి ఏమైనా ట్రబుల్ అవుతుందా అని అడుగుతున్నా.
0: అవునమ్మా, మీరు అడిగింది కరెక్టే. ఒక్కటైతే ఏం కాదు, ఇంకొకటి ఉంది కాబట్టి మనకి అది ఒక్కటైనా సరిపోతుంది. కాకపోతే రెండోది పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవాలి అని అంటే ఒకసారి వీర్యం పరీక్ష, ఒకసారి డాక్టర్

0: దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని అవసరమైతే స్కాన్ చేయించుకొని మనం నిర్ధారించుకోవచ్చు అవతల బీజం పనిచేస్తుందా లేదా అనేది.
1: అయితే ఒకటి మేడం, ఆ బీజం చిన్నగా అయింది కదా.
0: అవును,
1: నరం ఉంటుంది కదా మనం చేసేటప్పుడు, నరం గుంసా.
0: అయితే తప్పకుండా డాక్టర్ని కలవాలమ్మా. అక్కడ ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు ఇన్ఫెక్షన్ అయిందా, అక్కడ ఏదన్నా ప్రాబ్లం ఉందా, రక్తం గడ్డ గట్టిందా ఏంటి, అవన్నీ కూడా చూడాలి. దెబ్బ తగిలింది అంటున్నారు కాబట్టి ఒకసారి వెళ్ళి లోకల్గా ఎగ్జామినేషన్ చేయించుకోండి, అవసరమైతే స్కాన్ కూడా చేయించుకోవాలి.
1: ఇప్పుడు యశోద హాస్పిటల్ అని చెప్పింది, అక్కడ పోతే చెప్తారా మనకు?
0: మీరు మీ దగ్గరలో ఏ డాక్టర్ ఉన్నా చూపించుకోవచ్చు. హలో
2: హలో,
0: యా చెప్పండి.
2: మేడం నమస్తే. మేడం
0: చెప్పండి.
2: మేడం నా ఏజ్ వచ్చేసి 28.
0: చెప్పండి.
2: అది నాకు ఏమైంది అంటే ఇంట్లో పెళ్లి చేసుకో అంటున్నారు మేడం.
0: ఓకే.
2: నార్మల్ టెస్టిస్ అనేది బానే ఉంది, అంటే వర్క్ అయితే బానే అవుతుంది మేడం, కాకపోతే సైజ్ చిన్న అంటారా మేడం. దాని దగ్గర డిసడ్వాంటేజ్ అయ్యి నాకు నేనే కొంచెం కుంగిపోతున్నట్టు కొంచెం బాధపడాల్సి వస్తుంది మేడం.
0: అదే నన్ను అదే అన్న అపోహలు వద్దు. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నార్మల్గానే సైజ్ చూస్తారు, కరెక్ట్ ఉంది లేని చెప్తారు. అది కూడా కాదు అని అంటే ఇంకా వాళ్ళు అవసరమైతే స్కాన్ కూడా చేయిస్తారు, కానీ పరీక్షలోనే తేలిపోతుంది మనకి అది నిజంగా మీరు అనుకుంటున్నట్టు చిన్నగా ఉందా నార్మల్గా ఉందని.
2: సో అసలు చెప్పుకోలేక ఎక్కడ హాస్పిటల్ పోయినా కూడా మళ్ళీ మెడిసిన్ ఏమని ఇస్తే మళ్ళీ ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు కదా మేడం.
0: అవును. సో ఏం మెడిసిన్స్ ఇవ్వరు, అసలు నార్మల్ ఉందా లేదా అని పరీక్షలోనే మనకు తేలుతుంది. సో ఒక్కసారి
2: ఇంట్లో వాళ్ళు ఏంటంటే మళ్ళీ మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే మళ్ళీ అది ఒక బాధ అవుతుంది అని.
0: అవును,
2: ఏం చెప్పుకోలేక చేయలేక.
0: అవును, అర్థమైంది.
2: బాధపడాల్సి వస్తుంది అందుకనే కొంచెం న్యూస్ బాగా వింటున్నా. అది అంటే డ్రైవింగ్ చేస్తా అట్లా వింటున్నా.
0: ఏమి ప్రాబ్లం లేదన్న, మీరు సందేహం లేకుండా దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గర అయినా మీ అనుమానం చెప్తే వాళ్ళు చూసి మీకు చెప్తారు. టెస్ట్ చేస్తే మామూలుగా టెస్టింగ్ లోనే తెలిసిపోతుంది, అనుమానం ఉంటే అప్పుడు స్కాన్కి వెళ్ళచ్చు. సరే.
3: శ్రోతలు మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారని అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే ఎక్కువ మంది మరి మగవారు ఫోన్ చేయడం జరిగింది, అంటే ఇంకా స్త్రీలలో ఈ విషయం మాట్లాడడానికి మొహమాటం ఉంది అని మనం గుర్తించగాలి. ఎందుకంటే ఒక రకమైనటువంటి సామాజిక ముద్ర కొన్ని తరాల నుండి అనుకోవాలి మనకి ఇది ఏర్పడింది కాబట్టి త్వరగా పోగొట్టడం అనేది కష్టతరమైతే కాదు కానీ పోగొట్టుకోవాలి. స్త్రీలలో కూడా ఈ అనుమానాలు కానీ ఇటువంటి సామాజిక ముద్ర నుండి బయటపడాలి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన వారిలో వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే మగవారు చక్కగా వాళ్ళు ఓపెన్గా వాళ్ళ సమస్యని చెప్పగలిగారు, వాళ్ళు సొల్యూషన్ను మరి తీసుకోగలిగారు మీ నుండి. మరి చివరిగా మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి మా శ్రోతలకు?
0: ఏదైనా ఫస్ట్ మనది మనది
3: అంటే ఒక చిన్న బాబు ఇప్పుడు కూడా మదన పడుతున్నాడు మానసికంగా.
0: ఏ అనుమానాలు ఉన్నా డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనుమానాలని నివృత్తి చేసుకోండి. మీలో మీరు కృంగిపోవడం అనేది కరెక్ట్
3: కాదు. ఎందుకంటే మానసిక సమస్య కూడా దాని మీద ప్రభావం
0: చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ.
3: రైట్.
0: అండ్ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా డాక్టర్లు చిన్న చిన్న సలహాలతో కూడా మీకున్న సమస్యలను నివృత్తి చేయగలరు. మేజర్గా ఉన్నవి చాలా తక్కువ, చిన్న చిన్న మార్పులతో మనము ఈ సంతాన సాఫల్యం అనేది చేసుకోవచ్చు, ఈజీ అవుతుంది. సో అపోహలతోటి భయము వీటితోటి ఇంట్లో ఉండిపోకండి, వెళ్ళి సలహాలు తీసుకోండి. నేను ట్రీట్మెంట్ తీసుకోమని కూడా చెప్పట్లేదు, మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పి సలహాలు తీసుకున్నా కూడా 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి మనకి టైంకి ఆ పిల్లలు పుట్టడం అనేది ఈజీ అవుతుంది.
3: ఎస్ మ్యామ్. కాబట్టి భార్య భర్తలు ఇద్దరూ సమానమైనటువంటి ప్రతిదానికి అర్హులండి. కాబట్టి సంతానాలేమి కూడా ఇద్దరిది పాత్ర ఉంటుంది కాబట్టి ఇద్దరూ కలిసి వెళ్ళండి, చక్కటి మరి సొల్యూషన్ తీసుకోండి, మీ యొక్క కుటుంబాలని అభివృద్ధి చేసుకోండి. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ, నమస్తే.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్, ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 5 గంటలు మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2026 బ్రిక్స్ భారత అధ్యక్షతన హర్యానా గురుగ్రామ్లో 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది. అందరికీ ఇంధనం అనే నినాదంతో సాగిన ఈ సదస్సులో ఇంధన భద్రత, స్థిరత్వం, సాంకేతిక ఆవిష్కరణలపై చర్చించారు. భారత్ విద్యుత్ ఉత్పత్తి వినియోగంలో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈరోజు ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించిన మంత్రి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. తెలంగాణ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ ఫలితాలను రాష్ట పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ అధికారికంగా విడుదల చేశారు. ఫలితాల కోసం bse.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించాలి. పేదలకు ఉచిత విద్య వైద్యం అందించడమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అంబర్పేటలో నిర్వహించిన జనంబాట కార్యక్రమంలో మాట్లాడుతూ కవిత ప్రజల ఆశీర్వాదంతో భవిష్యత్తులో అధికారంలోకి వచ్చి పేదల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం నీట్ పేపర్ లీక్ చేశారని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నారాయణగూడలో జరిగిన ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లీకేజీ వల్ల 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయని, ఇంత జరుగుతున్న ప్రధానమంత్రి గాని విద్యాశాఖ మంత్రి గాని స్పందించకపోవడం దారుణమన్నారు. వెనిజులాలో సంభవించిన 2 భారీ భూకంపాల వల్ల ఇప్పటివరకు 164 మంది ప్రాణాలు కోల్పోగా 971 మంది తీవ్రంగా గాయపడినట్టు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ప్రకటించారు. వందలాది భవనాలు కుప్పకూలడంతో శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఉద్యోగంలో ప్రెషరు, బిజినెస్లో టెన్షన్లు, బయట చూస్తే పొద్దున పూట ఎండలు, సాయంత్రం పూట వర్షాలు, లేదంటే ట్రాఫిక్ తెచ్చే కష్టం. లైఫ్ అంతా కన్ఫ్యూజన్ కదా. కానీ ఇలాంటి టైంలోనే వీటన్నిటిని ఒకే సొల్యూషన్ ఉంటుంది. అదేంటంటే మన కడక్ ఛాయ్. అవును, ప్రపంచం ఎటుపోయినా చేతిలో వేడి కప్పు టీ ఉంటే చాలు. ఛాయ్ తాగుతూ ప్రశాంతంగా ఆలోచిస్తే ఏ కష్టాన్నైనా ఈజీగా దాటచ్చు. సో మీ కష్టాలని ఛాయ్లో అలా ముంచేయండి, హ్యాపీగా నవ్వేయండి ఈ హాట్ అండ్ కూల్ సాయంత్రాన్ని. మరి చల్లని మాటలు, పసందైన పాటలతో ఎగ్దమ్ ఎంటర్టైనింగ్ షో ఛాయ్తో హాయ్ కబుర్లు రెడీగా ఉంది. మరి మీ ఆర్జేశ్వర విరమేష్ మంచి మంచి మాటలు, పసందైన పాటలన్నీ కూడా వినిపిస్తారు. వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి, వివిధ భారతి అంటే వైబ్రేటింగ్ సాంగ్స్.

0: ఎంజాయ్మెంట్ యూలో మన బాసు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu gudi zonu. Hey, kinnak kitaal lepi kattu mogi poddi taunu. Hey, salam kattu chillam kattu manate ra place. Hey, teenu maru yella kattu bench zara dosu.
1: Hey, don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.

0: అయ్యా పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dancing. Ponakalu lo.

0: డోంట్ స్టాప్ డాన్సింగ్. పూనకాలు లోడింగ్ కదా, బాడీలో ఎటువంటి నీరసం ఉన్నా ఇలాంటి పాట వింటే నో డౌట్ ఎనర్జీ ఆటోమేటిక్గా బాడీ మొత్తానికి వచ్చేస్తుంది. ఇలాంటి ఎనర్జెటిక్ సాంగ్స్ కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం వాల్తేరు వీరయ్య నుంచి రోల్స్ రైడర్ అమ్మిడేలా పాడినటువంటి పాట. రోల్స్ రైడర్ సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్ అద్రిపోయే ట్యూన్ అందించాడు కదా. ఇలాంటి పాటలు ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా వినిపిస్తాను. మీరు దానికోసం ట్యూన్ చేయే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: లైఫ్ ఒక రేస్లా పరుగుతుందా? ఆఫీస్ డెడ్లైన్లు, కాలేజ్ అసైన్మెంట్స్తో మైండ్ బ్లాంక్ అవుతుందా? అయితే కాసేపు ఆగి జస్ట్ ఒక ఇలా డీప్ బ్రీత్ తీసుకోండి, ఒక స్మైల్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు నేషనల్ డే ఆఫ్ జాయ్. ఆనందం అంటే ఏదో కోట్లు సంపాదించడం, కాస్ట్లీ ఫోన్లు కొనడం కాదు బాసు. సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? ఒక చిన్న నవ్వు మీ బాడీలో కార్టిస్టాల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ని తుడిచేసి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఏళ్ల క్రితం అరిస్టాటిల్ చెప్పిన యుడోమోనియా అయినా కూడా నిన్న మోగాక మొన్న వచ్చినటువంటి పాజిటివ్ సైకాలజీ అయినా చెప్పేది ఒకటి, సింపుల్ థింగ్స్లోనే సూపర్ హ్యాపీనెస్ ఉంటుంది. అంటే సింపుల్ థింగ్స్ అంటే ఏంటి అంటే, సో ఈరోజు మన రేడియో మంత్రం ఒకటే, స్ప్రెడ్ ది జాయ్. మీ పక్కనున్న వాళ్ళ ఒక చిన్న కాంప్లిమెంట్ ఇవ్వండి. కిచెన్లో మీకు నచ్చిన పాటకి చిన్న స్టెప్ వేయండి, లేదా పాత ఫ్రెండ్కి ఫోన్ చేసి కాసేపు నవ్వేయండి. గుర్తుపెట్టుకోండి, సంతోషం ఒక ఖరీదైన ట్రీట్ కాదు, అది మన హెల్త్కి ఒక ఇంపార్టెంట్ విటమిన్. ఇలాంటి జాయ్ఫుల్ మాటలు, ఎనర్జీ పాటల కోసం జస్ట్ ట్యూన్ అయ్యి ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. దలేర్ మెహందీ, ఉమా నేహా, అనురాగ్ కుల్కర్ని పాడినటువంటి పాట. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యంలో అనుప్ రుబెన్స్ కంపోజ్ చేసినటువంటి మస్తు పాట. వసూలు వసూలు వసూలు అంటున్నారు. మరి ఈ వసూలు సినిమాలో అంటే పైసా వసూల్లో మరి బాలకృష్ణ గారు ఎంత బాగా తనదైన మార్క్ను క్రియేట్ చేశారో, మరి మరో మార్క్ను క్రియేట్ చేయడానికి కూడా ఒక సినిమా రెడీ అవుతుంది. మరి ఆ సినిమా అప్డేట్స్ ఉండకూడదు చెప్తాను ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: వసూలు వసూలు వసూలు వసూలు పైసా వసూలు అంటున్నారు మరి బాలకృష్ణ. ఎప్పుడు 2027 సమ్మర్లో పైసా వసూలు చేస్తాం కొత్త సినిమాతో అంటున్నారు. ఆ సినిమా అప్డేట్ చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: యా స్టూడియో క్లాక్ల సమయం 5:37 దాటలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. నేను మీ ఆర్జేశ్వర రమేష్, మనం ఉన్నాం చాయ్తో. హాయ్ కబుర్లు. మరి సినిమా కబురి ఏంటి అంటే బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతోటి మరి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్నటువంటి హీరోల్లో నందమూరి బాలకృష్ణ గారు ముందున్నారని చెప్పాలి. ఎందుకంటే ఒక సినిమా తర్వాత అంటే రాజకీయాలు అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా సినిమా రంగంలో కూడా తనదైన మార్క్ మూవీస్ని తీస్తూనే ఉన్నారు. అట్ ప్రజెంట్ ప్రస్తుతం గోపీచంద మల్లినేన దర్శకత్వంలో తన 111వ సినిమా షూటింగ్ బిజీగా ఉన్నప్పటికీ కూడా అంటే ఈరోజే ఒక మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ NBK 112 అమరావతిలో ఈరోజే ఘనంగా ప్రారంభమైంది. దీని అప్రాక్సిమేట్లీ 200 కోట్ల భారీ బడ్జెట్తో మరి ఈ సినిమా స్టార్ట్ అవుతుందంట. ఆగస్ట్ నుంచి షూట్ని ప్రారంభించడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఆల్రెడీ ఈరోజు ఎలాగైతే షూటింగ్ స్టార్ట్ అంటే అనౌన్స్ చేశారో, షూటింగ్ ప్రారంభం కాకపోయినా సినిమా అనౌన్స్ చేశారో, సినిమా రిలీజ్ డేట్ను కూడా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మూవీ 2027 వేసవి రేసులో వచ్చేస్తుంది అంటున్నారు. బాలయ్య రేంజ్కి తగ్గ భారీ యాక్షన్ విజువల్స్తో కొరటాల శివ ఈ సినిమాని మలిచే పనిలో ఉన్నారట. చూద్దాం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారు. ఎస్పెషల్లీ కొరటాల శివ అనగానే మంచి మంచి డైలాగ్స్, మంచి మంచి పాటలు అంటే ఎలా ఉంటాయంటే ఇగో ఇలా ఉంటాయి పాటలు కూడా.

0: దిమ్మ తిరిగా అంటూ సింహాని గీతామాద్రి పాడినటువంటి పాట రామజోగి శాస్త్రి సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్లో. దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే, నో డౌట్, 2027 సమ్మర్కి మరి ఇలాంటి దిమ్మ తిరిగే పాటలు మాటలతోటి కొరటాల శివ బాలకృష్ణ గారి సినిమా వచ్చేస్తుంది. బీ రెడీ. మరి మంచి మాటలు, పసందైన పాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్?

0: ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
5: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
6: స్టూడియో క్లాక్ల సమయం 5:25:41 దాటి అలా ముందుకు వెళుతుంది. మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు, నేను మీ ఆర్జే సురభి రమేష్. ఎస్, రోజుకి 100 మెసేజ్లు ఎమోజీలు షేర్ చేస్తూ ఉంటాం కదా, కానీ ఎదురెదురుగా కలిసినప్పుడు ఒక్క సాలిడ్ షేక్ హ్యాండ్ ఇస్తే వచ్చే ఆ వైబే వేరే లెవెల్లో ఉంటుంది కదా. మన కాన్ఫిడెన్స్ ఏంటో, మన యాటిట్యూడ్ ఏంటో అవతలి వాళ్ళకి సింగిల్ సెకండ్లో అర్థమైపోయేలా చేసే పవర్ఫుల్ మ్యాజిక్ ఇది. ఈరోజు నేషనల్ షేక్ హ్యాండ్ డే. ఇంటర్వ్యూ రూమ్ అయినా, ఫ్రెండ్స్తో చిల్ అయ్యే స్పాట్ అయినా, మన చేతి పట్టుతో ఎలా ఇంప్రెస్ చేయాలి, ఈ రోజుని గెట్ టుగెదర్గా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా మరి తెలుసుకుందాం. మరి డోంట్ గో ఎనీవే, జస్ట్ స్టే ట్యూన్ ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, మలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది అర్మాన్ మాలిక్ పాడినటువంటి మస్తు పాట, కృష్ణకాంత్ సాహిత్యం, గౌరాహరి సంగీతంలో వచ్చినటువంటి మిరాయ్ మూవీ నుంచి.

0: అమ్మాయిల్లోనే కాదు అరచేతుల్లో కూడా ఒక వైబ్ ఉంటుంది. మంచి షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది కూడా తెలిసి ఉండాలి. దాంట్లో ఉండే ఒక వైబ్ అనేది ఎదుటి వాళ్ళని అలా కనెక్ట్ చేసేస్తూ ఉంటుంది. ఆ కనెక్షన్ గురించి మరిన్ని విషయాలు చెప్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి ఇతరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజన్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు చాయ్తో హాయ్ గబులు, మీ ఆజసు రమేష్తో, మీ ఆకాశవాణి వివిధ భారతిలో. మీ చేతి అరచేతిలో ఎంత పవర్ ఉందో ఎప్పుడైనా గమనించారా? కేవలం 2 సెకండ్ల స్పర్శ కానీ 100 మాటలు చెప్పలేని నమ్మకాన్ని, 100 రకాల భావాలను అవతలి వ్యక్తికి ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫర్ చేయగల శక్తి ఒకే ఒక్క షేక్ హ్యాండ్కి ఉందట. ఒక పర్ఫెక్ట్ షేక్ హ్యాండ్ అనేది హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అయ్యే ఒక కూల్ బాడీ లాంగ్వేజ్. బై ది వే, దీని వెనుక ఒక క్రేజీ హిస్టరీ కూడా ఉంది. అదేంటంటే, సెంచరీల క్రితం అంటే క్రీస్తుపూర్వం 9వ శతాబ్దంలోనే యుద్ధాల్లో నా చేతిలో ఆయుధం లేదు, నేను నీ ఫ్రెండ్నే అని నమ్మించడానికి రాజులు చేతులు కలపడం స్టార్ట్ చేశారట. శాంతిని కోరుకుంటున్నామని చెప్పడానికి ఈ అలవాటును ప్రారంభించారు. అదే కాలక్రమంలో సమానత్వానికి ఒక ప్రతీగా, సింబల్గా కూడా మారిపోయింది. మరి ఈరోజు సెలబ్రేషన్స్ ఎలా ఉండాలంటే, ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఐ కాంటాక్ట్ పర్ఫెక్ట్గా ఇస్తూ ఒక క్రేజీ స్మైల్తో కాన్ఫిడెంట్గా ఇవ్వండి. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు తడి చేతులతో ఇవ్వకూడదు. ఒకవేళ అవతలి వాళ్ళు కరచాలనానికి కంఫర్టబుల్గా లేకపోతే, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కంఫర్టబుల్గా లేకపోతే, నో వరీస్, ఒక స్వీట్ నమస్తే స్టైలిష్గా చేతులూపి రెస్పెక్ట్ ఇచ్చేయండి. అల్టిమేట్గా కనెక్షన్ ముఖ్యం అనేది గుర్తుంచుకోండి. హ్యాపీ నేషనల్ హ్యావ్ షేక్ హ్యాండ్ డే. గుర్తుంచుకోండి, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఒక అదిరిపోయే పాట ఫ్రమ్ గబ్బర్ సింగ్ మూవీ నుంచి, పవర్ స్టార్ అండ్ వద్దేపల్లి శ్రీనివాస్ పాడినటువంటి పాట. దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించారు, అలాగే మరి సంగీతాన్ని కూడా అందించారు. ఆ అదిరిపోయే పాట
3: అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే మనకి రకరకాలుగా, ఎస్పెషల్లీ రేడియో ఉంది, సినిమా ఉంది, నాటకం ఉంది, పాట ఉంది, ఆట ఉంది, వీటన్నిటిలో కూడా మరి ఎక్కువగా ప్రతి ఇంట్లోకి దొరికిపోయేది ఒకటి ఉంటుంది. ఏంటి? కలర్ టీవీ. ఎస్, ఓటీటీ 4K అల్ట్రా హెచ్డి మూవీస్ నుంచి మీ ఫోన్లో ఆడే హై గ్రాఫిక్స్ గేమ్ వరకు మన లైఫ్ అంతా ఇప్పుడు ఫుల్ కలర్ఫుల్ కదా. కానీ జస్ట్ ఇమాజిన్, అసలు మన చుట్టూ ఈ రంగుల ప్రపంచమే లేకపోతే. అవును, ఒకప్పుడు టీవీలన్నీ కేవలం బ్లాక్ అండ్ వైట్ అంటే ఆ బోరింగ్ బోడిద రంగు షేడ్స్లోనే ఉండేవి. మన రోజు చూసే ఈ కలర్ టీవీ వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ హిస్టరీ ఉంది తెలుసా. మరి ఈరోజు కలర్ టీవీ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి కొంత హిస్టరీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోజు గంటలు గంటలు కూర్చొని కుటుంబం మొత్తం చూస్తూ ఉంటాం కదా. నిజానికి 19వ శతాబ్దం ఎండింగ్లోనే టీవీ కోసం ట్రై చేసిన

అసలు టెక్నాలజీ అంతగా అప్డేట్ అవ్వలేదట. ఆ తర్వాత 1928లో జాన్ లోగి బెడ్ అనే ఒక సైంటిస్ట్ ఫస్ట్ టైం కలర్ టీవీని డెమో ఇచ్చి అందరికీ షాకిచ్చారు. కానీ నార్మల్ పీపుల్కి కనీసం బ్లాక్ అండ్ వైట్ ప్రసారాలు అందుబాటులోకి రావడానికి 1935 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. మరి ఆ నలుపు తెలుపు స్క్రీన్లోకి అసలైన రంగుల హంగామా ఎప్పుడు స్టార్ట్ అయిందనుకుంటారు? మరి హిస్టరీలోనే ఫస్ట్ కలర్ టీవీ షో ఏంటో తెలుసా? అవేంటో కూడా నేను చెప్తాను. మీరు మాత్రం ఇప్పుడు కలర్ఫుల్ సిలక అండ్ వండర్ఫుల్ ట్రాక్ మీకోసం ఎక్స్ప్రెస్ రాజా నుంచి వచ్చేస్తుంది. నరేంద్ర పాండే అటువంటి ఈ పాటకి భాస్కర్ భట్ల సాహిత్యాన్ని అందించారు. లేట్ చేయకుండా పాట విందాం.

0: కలర్ఫుల్ సిలక గురించి మంచి పాట విన్నారు కదా. మరి కలర్ టీవీ గురించి మరిన్ని మాటలు చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మనం మనం చాయ్తో హాయ్ కబుర్లు మరి కలర్ టీవీ గురించి కబుర్లు మాట్లాడుకుంటూ ఉన్నాం. బ్లాక్ అండ్ వైట్లో ఉన్నటువంటి మన వినోదాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళేది కలర్ టీవీ కదా. మరి జూన్ 25 కలర్ టీవీ డే సెలబ్రేషన్లో భాగంగా కలర్ టీవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, యుఎస్ఏలో మరి 1951 జూన్లో సిబిఎస్ ఛానల్ ప్రీమియర్ అని ఒక క్రేజీ వెరైటీ షో వరల్డ్ ఫస్ట్ కమర్షియల్ కలర్ టెలికాస్ట్ని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 1954 జనవరి 1 జరిగిన టోర్నమెంట్ ఆఫ్ రోజెస్ పరేడ్ ఫస్ట్ నేషనల్ లైవ్ కలర్ బ్రాడ్కాస్ట్గా ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఇంజనీర్ల తెలివిని బాగా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఏంటంటే, ఈ కలర్ సిగ్నల్స్ పాత బ్లాక్ అండ్ వైట్ టీవీల్లో కూడా నలుపు తెలుపు రంగుల్లో క్లియర్గా వచ్చేలా డిజైన్ చేశారట. ఇక యూకే వాళ్ళు అయితే 1967 వింబుల్డన్ టెన్నిస్ మ్యాచ్లతో కలర్ ప్రసారంలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ అప్పట్లో ఈ టీవీ ధరలు ఆకాశంలో ఉండేవి. అందుకే 1980ల నాటికి కానీ మరి మెజారిటీలలోకి కలర్ టీవీలు రాలేకపోయి. అయితే కలర్ టీవీ మనకు ఎంత అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా కూడా కొన్ని జాగ్రత్తలు మస్ట్ అండ్ షూడ్. వాటిలో చీకటి గదిలో మరీ ఎక్కువ బ్రైట్నెస్తో చూడటం, అలాగే స్క్రీన్కి బాగా క్లోజ్గా కూర్చోవడం వల్ల మీ కళ్ళు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మధ్య మధ్యలో కళ్ళకు చిన్న బ్రేక్ ఇస్తూ ఈ కలర్ఫుల్ వరల్డ్ని ఎంజాయ్ చేయండి. ఏమంటారు రైట్? ఐ థింక్ ఐ హోప్ ఈరోజు అన్ని కబుర్లు కూడా భలే భలేగా ఉన్నాయి కదా. ఇలాంటి భలే భలే మాటల కోసం పాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అని చెప్తూ ఉంటే రాహుల్ సిబ్లికాంజా అండ్ గీతా మాదిరి వచ్చేస్తూ ఉన్నారు లైఫ్ అంటే ఎలా ఉండాలో చెప్పడానికి.

0: ఇచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.
1: అజక్జా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.

యాజ్ ఆఫ్టర్నూన్ చీర్ హౌస్ బిగాన్స్ అండ్ గీతా మాదిరి పాడినటువంటి పాట కాసల శ్యామ్ సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో మరి అదిరిపోయే పాట విన్నారు కదా. ఇది ఈరోజు ఛాయ్తో హాయ్ కబుర్లో మరి రకరకాల కబుర్లన్నీ విన్నారు కదా. ఇలాంటి కబుర్లు ప్రతిరోజు 5 నుంచి 5:50 వరకు ఉంటాయి, మీరు వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5:50 కావస్తుంది. మరియు బుర్దులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై. స్టూడియో క్లాక్ల సమయం 6:05:43.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

శ్రీరామ్ చంద్ర పాడినటువంటి ఈ పాట టిల్ స్క్వేర్ నుంచి విన్నారు. శ్రీ చరణ్ పాకాల, అలాగే రామ్ మిర్యాల కంపోజిషన్లో సిద్ధు జనలగడ్డ లిరిక్స్ అందించారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్లో సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించేందుకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు జరిగాయి. కర్ణాటకలోని హోస్పేట్లో తుంగభద్ర ప్రాజెక్ట్ కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డికే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితా నిర్ధారించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. జూన్లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. వార్తల వివరంగా. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించడానికి ఈ సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఆసక్తి గల బ్యాంకులతో ఈ ఒప్పందం ఖరారు చేశారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు ఇతర రాష్ట్ర మంత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది రాష్ట్ర కార్మిక శక్తికి ఆర్థిక భద్రతను నిర్ధారించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొంటున్నారు. కర్ణాటకలోని హాస్పిటల్లో జరిగిన తుంగభద్ర ప్రాజెక్ట్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 2024 ఆగస్టు వరదల్లో 19వ గేటు కొట్టుకుపోవడంతో నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా 51 కోట్ల రూపాయల వ్యయంతో ఈ గేట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అంతరాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుందని, ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో తాగునీటి సాగునీటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని స్టేడియం గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నషాముక్త సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జానకి హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జరీనా మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
1: మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉండాలి, యువత అంతా కూడా దీని బారిన పడకూడదు, తద్వారా వాళ్ళ జీవితంలో వచ్చే కష్ట నష్టాల గురించి కోలుకోలేని ప్రమాదాల్లో ఉంటారనే ఉద్దేశంగా మనిషి మనిషిగా బ్రతకాలంటే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.
0: డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు బానిసలు అవ్వకుండా ఉత్తమమైన మార్గంలో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ, ఈగల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వనపర్తి జిల్లాలో 2K రన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఎలాంటి వ్యసనాలకు లోను కాకుండా, అది గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇతర వ్యసనాలకు లోను కాకుండా వాళ్ళ యొక్క జీవితాన్ని ఉత్తమ మార్గంలో తీర్చిదిద్దుకుని ఉన్నతంగా ఎదిగి తెలంగాణ రాష్ట్రానికి తర్వాత భారతదేశాన్ని మంచి పౌరులున్న దేశంగా మార్చాలని చెప్పేసి కోరుకుంటూ,
0: వైద్య సేవలు, సౌకర్యాలు, పరిశుభ్రత, మందుల లభ్యతను తనిఖీ చేయడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి సౌకర్యాలను సమీక్షించిన మంత్రి ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా రోగులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పేదల జీవనోపాధికి ఆటంకం కలగకుండా వారి పని ప్రదేశాలకు సమీపంలో 10 అంతస్తుల ఇందిరమ ఇళ్లను నిర్మించడం ద్వారా వారి గృహ కళలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఈ ప్రాజెక్టును సమీక్షిస్తూ, ఈ ఏడాది క్యూర్ ఫ్రేమ్ వర్క్ కింద ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్లతో ప్రారంభించి 100,000 ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితా నిర్ధారించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ చొరవ కాదని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు కూడా పాల్గొనాలని ముఖ్యమంత్రి కోరిన నేపథ్యంలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తప్పుపట్టారు. ఇది ఆ పార్టీల ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందని అన్నారు. నకిలీ లేదా చట్టవిరుద్ధమైన ఓటర్ల నమోదును తొలగించడంలో అధికారులకు సహకరించాలని ఆయన పౌరులను, పార్టీ ప్రతినిధులను కోరారు.

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేడు ప్రారంభమైంది. ఇది వచ్చే నెల 24వ తేదీ వరకు కొనసాగుతుంది. బూత్ స్థాయి అధికారులు నేరుగా ఇళ్లకు వెళ్లి ఓటర్ వివరాలను సేకరించి కొత్త ఫారాలను పంపిణీ చేస్తారు. ఇందుకోసం మ్యాపింగ్ కొరకు 2002 నాటి ఓటర్ల జాబితాతో పాటు పాత ఓటర్ల జాబితాను కూడా ప్రాతిపదికగా ఉపయోగిస్తారు. జూన్లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం ఉత్తీర్ణత శాతం 82.61% నమోదైంది. పరీక్షకు 27,857 అభ్యర్థులు హాజరవగా 23,013 మంది ఉత్తీర్ణులయ్యారు. 81.29 బాలుల ఉత్తీర్ణత శాతంతో పోలిస్తే బాలికలు 84.87 ఉత్తీర్ణ శాతంతో బాలులను అధిగమించారు. జయశంకర్, భూపాల్పల్లి, సిద్దిపేట, ములుగు జిల్లాలు 100% ఉత్తీర్ణత సాధించగా వికారాబాద్ జిల్లాలో అత్యల్పంగా 44.43 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేంద్రతో కలిసి బంజారాహిల్స్లోని వెంకటేశ్వర కాలనీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓట్ల తొలగింపును నిర్ధారించడానికి బూత్ స్థాయి అధికారులు అందించిన ఓటర్ నమోదు పత్రాలను పౌరులు పూరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం జూలై 24 వరకు కొనసాగుతుందని, ముసాయిదా జాబితా జూలై 31 విడుదలవుతుందని ఆయన పేర్కొన్నారు. పౌరుల బాధ్యతను తెలియజేస్తూ కరీంనగర్ కార్పొరేషన్ డ్రైన్ల నుండి భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్న ఫోటోలను కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పంచుకున్నారు. పేరుకుపోయిన ఈ వ్యర్థాలు ప్రజల నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని, కోర్టు జంక్షన్, ట్రినిటీ కాలేజ్ వంటి రద్దీ ప్రాంతాల్లో పారవేసిన ప్లాస్టిక్ సీసాలు, కప్పులు దశాబ్దాలుగా డ్రైనేజీ వ్యవస్థను ఎలా మూసివేశాయో ఆయన తెలియజెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ అధ్యక్షతన నారాయణగూడలో జరిగిన ఛాత్రోస్కీ గూంజ్ విద్యార్థి ప్రదర్శన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సామాజిక, విద్యా, సాంకేతిక అభివృద్ధిపై వినూత ఆవిష్కరణలను ప్రదర్శించారు. యువత సృజనాత్మకతను మహేష్ కుమార్ గౌడ్ ప్రశంసిస్తూ వారి ఆలోచనలు దేశ భవిష్యత్తుకు మార్గమని పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనసభ్యుడు అరికపూడి గాంధీలతో కలిసి నానక్రామ్గూడలో ఏపీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఇంప్లాంట్ సెంటర్ను ప్రారంభించారు. తెలంగాణ ఒక ప్రముఖ మెడికల్ హబ్గా ఆవిర్భించడంపై స్పీకర్ మాట్లాడుతూ వైద్య వృత్తి పవిత్రతను వివరించారు. అధునాతన స్థానిక సౌకర్యాలు అంతర్జాతీయంగా ఈ నగరానికి చికిత్స నిమిత్తం వచ్చేవారిని ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన ZBHS ఓజీఆర్ఎం పాఠశాల HHVR 2025-26 గాను జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మిడిపల్లి సత్యం అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం గంగాధర మండలానికే కాకుండా మొత్తం చొప్పదండి నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీన నల్గొండ జిల్లాలో ఎన్జీ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి మాట్లాడుతూ సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని, తప్పులుంటే అప్డేట్ చేయించుకోవాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రత్యేక ఓటర్స్ జాబితా సమగ్ర సవరణ SIR ప్రక్రియలో భాగంగా కుటుంబ సమేతంగా పాల్గొని ఓటు హక్కు వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటు హక్కు ఎంతో ముఖ్యమని, అర్హులైన ప్రతి ఒక్క ఓటరు బాధ్యతతో SIR ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ జిల్లా రుద్రంగ మండలంలో ఇందిరం ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరం ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించేందుకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు జరిగాయి. కర్ణాటకలోని హోస్పేట్లో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డికే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితా నిర్ధారించడానికి

ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు అన్నారు. జూన్లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై. స్టూడియో క్లాక్ల సమయం 6:54.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారా ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జేసు రమేష్. ఎస్, మరి సమయం 6 గంటల 22 నిమిషాలు అలా దాటి అలా ముందుకు వెళుతూ ఉంది. మరి ఎక్కడ చూసినా కూడా ఇక దాదాపుగా అటు ఇటుగా కొంచెం ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆఫీసుల నుంచి, వ్యాపారాల నుంచి ఇళ్ళకి వెళ్తూ ఉంటారు, కాలేజీల నుంచి, కోచింగ్ సెంటర్ల నుంచి ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. మరి వెళ్ళే వాళ్ళకి తొందరగా వెళ్ళాలనే క్రమంలో కొంచెం ఆఫీస్ బిజీలో మరి రోడ్స్ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కొంచెం ఓపిక బట్టి ఎవరికి వాళ్ళు బాధ్యతాయుతంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీరు ప్రయాణం చేస్తూ ఉండండి. మరి ఈ ప్రయాణంలో అలుపు రాకుండా మంచి మంచి మాటలు పాటలు వినిపిస్తాను. ఎస్పెషల్లీ వర్షాకాలం వచ్చిందంటే చల్లని గాలులు, చిరుచరులు, భారీ వర్షాలు మాత్రమే కాదు బాబాయ్, మరి ప్యాషన్కి కూడా కేర్ ఆఫ్ అడ్రస్, వాడుకున్నోడికి వాడుకున్నంత అనే డైలాగ్ లాగా కొందరు ఈ సీజన్ని అంత ఈజీగా వదిలిపెట్టరు. అందులోనూ ఇంటి విషయాల నుండి బయట విషయాల వరకు ప్రతిదీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసే మహిళలు అస్సలు వదలరు. అంటే ఫ్యాషన్ రేస్లో ఎప్పుడు ఒక అడుగు ముందే ఉండే మన నారీమణులు ఈ వానాకాలాన్ని కూడా తమ స్టైల్ స్టేట్మెంట్గా మార్చేసుకుంటారు అని అంటుందన్నమాట. వాళ్ళ ఇంట్రెస్ట్ని కనిపెట్టిన మరి బిజినెస్ మెన్స్, ఆ బిజినెస్ మెన్స్ తమ బిజినెస్ మైండ్స్తో ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోరు. అందుకే మార్కెట్ అంతా ఒక ట్రెండ్స్ కొత్తగా వచ్చేసాయి. ఇంతకీ బిజినెస్ మెన్స్, మన ఉమెన్స్ అందరూ ఈ రెయినీ సీజన్లో ఏ విషయాల్లో ట్రెండ్ని, ఫ్యాషన్ని కంటిన్యూ చేస్తారో తెలుసా? మరి అప్పుడప్పుడు రోడ్ల మీద వినబడుతూ ఉంటాయి, పక్కకు ముఖ్యంగా మన ఈ వర్షాకాలంలో మన గల్లీల్లో వినబడుతుంటాయి. ఏమని, గడుగులండి, గడుగులు, గడుగులు, గడుగులు, ఎస్, గొడుగులండి. మనల్ని వానలో తడవకుండా చూసి ఆ గొడుగుల వెనుక కొంత హిస్టరీ ఉంది. మరి ఈ వర్షాకాలంలో మనం బాగా వాడుకునే ఆ గొడుగుల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను, వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. మరి వానాకాలం అంటే వానపాట వినకుండా ఏం బాగుంటుంది చెప్పండి? అందుకోసమే వచ్చేస్తుంది మీకోసం.

0: ఇలాంటి పాటలు వింటే బాగానే ఉంటుంది, కానీ వర్షాకాలంలో మరి వానకు తడిస్తే మాత్రం అబ్బో, ఒకవేళ జలుబు కానీ చేసిందా, ఇలాగా జలుబుతో ఇబ్బంది పెట్టేస్తుంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, పాటలు మటుకు ఎంజాయ్ చేయండి, వర్షం నుంచి కొంచెం కాపాడుకునేందుకు గొడుగులు వాడండి. గొడుగుల గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మరి రెయినీ సీజన్ అనగానే చల్లగాలుడు వానజల్లులే కాదు, గొడుగుల గురించి కూడా కొంచెం థింక్ చేయాలి. గొడుగు అనగానే మనకు గుర్తొచ్చేది వాన లేదా ఎండ, కానీ దీని వెనక చాలా పెద్ద హిస్టరీ ఉంది. అంటే దీని పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? గొడుగు నీ ఇంగ్లీష్లో అంబ్రెల్లా అంటాం కదా, ఆ పదం లాటిన్ భాషలో అంబ్రా అనే పదం నుండి వచ్చింది. మరి లాటిన్లో అంబ్రా అంటే నీడ అనే అర్థం. అంటే కేవలం నీడ కోసం పుట్టిన వస్తువు అన్నమాట. కానీ ఇక్కడ ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంది. 18వ శతాబ్దంలో యూరప్, బ్రిటన్ దేశాల్లో గొడుగును కేవలం మహిళలు మాత్రమే వాడారట. అవును, మీరు విన్నది నిజమే. అప్పట్లో మగవారు గొడుగును పట్టుకొని బయటికి వెళ్తే అదొక అవమానంగా, ఒక వింతగా భావించేవారట. మరి మగవాళ్ళు వానొస్తే తడవాలే కానీ గొడుగు పట్టకూడదనే రూల్ ఉండేదట. మరి మగవాళ్ళు వాడటం ఎప్పుడు మొదలుపెట్టదు తెలుసా? లండన్కు చెందినటువంటి జోనాస్ హనవే అనే ఒక రచయిత, గొప్ప ప్రయాణికుడు కూడా ఆయన. మరి ఆయన ఏమన్నాడంటే, ఏంటిది వానొస్తే మగవాళ్లే తడవాలా, ఏంటిది మానస్య మగవాళ్ళు దడవాలా అని ఆలోచించి 1750లో మొదటిసారి ధైర్యం చేసి లండన్ వీధుల్లో గొడుగు పట్టుకొని తిరిగాడు.

మొదట్లో అందరూ ఆయన్ని చూసి నవ్వుకున్నారు. ఆ తర్వాత మెల్లమెల్లగా పురుషులు కూడా గొడుగులు వాడటం అలవాటు చేసుకున్నారు. అలా మా చేతుల్లోకి, మా మగ పురుషుల చేతుల్లోకి కూడా గొడుగులు వచ్చాయన్నమాట. గొడుగు సంబంధించిన మరికొన్ని విషయాలు కూడా చెప్తాను. మరి వర్షాకాలంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకుంటే దిలే భలే ఖుషిగా ఉంటుంది. ఇప్పుడు మరో ఇంకో వానపాట వస్తుంది. ఈసారి వానపాట మామూలు వానపాట కాదు, సిరిమల్లె వాన. వాన

0: వాన సినిమా నుంచి సిరిమల్లె వాన పాటలు విని బాగా తడిసిపోయారు కదా. మరి ఇలా తడిసిపోయారు పాటలో మీరు తడిసిపోయారు, మరి నిజమైన వారిలో మీరు తడిసిపోకుండా ఉండాలంటే గొడుగులు గొడుగులు గొడుగులు కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఆ గొడుగుని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో కూడా విషయం చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారా ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. రైట్, మరి కొడుకుల చరిత్ర తెలుసుకుంటూ ఉన్నాం, బాగానే ఉంది. మరి ఈ రోజులో కొడుకు కేవలం వర్షం నుంచి రక్షించేది మాత్రమే కాదు, మన పర్సనాలిటీని చూపించే ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కూడా. ఇప్పుడు మార్కెట్లో బ్లాక్ కలర్ గొడుగులు పాత ఫ్యాషన్ అయిపోయాయి. సింగిల్ కలర్స్ కాకుండా మల్టిపుల్ కలర్స్ డిజైన్ గొడుగులు మరి బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ వానాకాలంలో మీరు పర్ఫెక్ట్ గొడుగును ఎలా ఎంచుకోవాలి అనే విషయాల్లోకి వెళ్తే, నెంబర్ వన్, అవసరం అండ్ సైజ్. అంటే మీరు ఒంటరిగా ఆఫీస్గా లేదా కాలేజీకి వెళ్ళిన వారైతే చిన్న సైజ్, లైట్ వెయిట్ అండ్ కాంపాక్ట్ గొడుగులు బెస్ట్, ఈజీగా బ్యాక్లో ఎండిపోతే. ఒకవేళ ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళేటప్పుడు అయితే పెద్ద సైజ్ గోల్ఫ్ అంబ్రెల్లాస్ తీసుకోవాలి. ఇక నెంబర్ టూ, క్వాలిటీ అండ్ విండో ప్రూఫ్. గొడుగు ఎంత అందంగా ఉన్నా గాలి వానకు విరిగిపోతే కదా, మరి అందుకోసమే కొంచెం మంచిది కాస్ట్ పెట్టేనా తీసుకోవాలి. ఇక నెంబర్ త్రీ, కంఫర్ట్. గొడుగు పట్టుకున్నప్పుడు చేతికి బరువుగా ఉండకూడదు. అబ్బా ఏంటికి వచ్చిన బాతరా ఈ గొడుగు అని పడేసే విధంగా ఉండకూడదు అనమాట. కొంచెం గుర్తుపెట్టుకోండి, బరువుగా ఉంటే అలాగే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి జే షేప్ హ్యాండిల్ ఉంటుంది కదా, మరి ఆటోమేటిక్గా గొడుగు ఇలా పట్టుకోవడానికి సులువుగా ఓపెన్ మరి క్లోజ్ చేయడానికి కంఫర్ట్గా ఉండేటటువంటి ఆటోమేటిక్ క్లిప్స్ కూడా ఉంటాయి. దాన్ని అలాంటి ఇది మీరు సెలెక్ట్ చేసుకోవడం బెటర్. అలాగే ఇక మహిళామణులకి స్పెషల్గా ఉండేటటువంటి ట్రెండీగా ఉండే గొడుగులు మార్కెట్లో ఉన్నాయి బ్రైట్ కలర్స్ తోటి. మరి అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకుని మీరు ఈ వర్షాకాలాన్ని ఎంజాయ్ చేయండి. ఎండల నుంచి రక్షణ కోసం కొనేటప్పుడు యువి ప్రొటెక్షన్ కోటింగ్ ఉందో లేదో చూసి కొనడం మాత్రం మర్చిపోకండి. అయితే ఎన్ని ఉన్నా కూడా అప్పుడప్పుడు గొడుగు పక్కన పెట్టి ఈ చిరుజల్లుల్లో కాసేపు తడుస్తూ ప్రకృతిని అలా అలా ఆస్వాదిస్తూ ఉంటే ఆ మజానే వేరే ఉంటుంది. మరి అలా అంటే ఆ వర్షంలో తడుస్తూ తడుస్తూ ఆ పాట కూడా మరి ఇలా పాట కూడా పాడుకుంటే భలే ఖుషిగా ఉంటుంది. ఇగో హరిహర అండ్ సుజాత పాడినటువంటి ఒక మంచి పాట వచ్చేస్తుంది. వేటూరు గారి సాహిత్యం, మణిశర్మ సంగీతంలో, అన్నయ్య మూవీ నుంచి. స్టే ట్యూన్డ్.

ఎస్, ఇలాంటి సమయంలో ఇలాంటి పాటలు వింటే దిల్ భలే ఖుషి అవుతుంది కదా. మరి ఇలాంటి పాటలు మాటల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 6:40 అయింది. ఇప్పుడు వినండి వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. అలసట అనేది విశ్రాంతి తీసుకున్నా కూడా తగ్గని ఒక అలుపు మరియు బడలిక. నిద్రలో ఆటంకాలు, ఆహారం లేదా రోజువారీ చర్యలలో మార్పులు, అనారోగ్యం, అధిక శ్రమ కారణంగా అలసట సంభవిస్తూ ఉంటుంది. అండ్ సాధారణంగా అది విశ్రాంతితో మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక తీవ్రమైన అలసట ఒక ఖచ్చితమైన కారణం లేకుండా సంభవిస్తుంది. 6 నెలల కంటే ఎక్కువగా కొనసాగుతుంది. మానసిక కలత కూడా తరచుగా అలసట లేదా దీర్ఘకాలిక అలసట వ్యాధితో ముడిపడి ఉంటుంది. దాని ప్రధాన సంబంధిత సంకేతాలు, లక్షణాలు ఏమిటి, ఇప్పుడు మనం వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో తెలుసుకుందాం. అలసట క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అంటారు. దీర్ఘకాలిక అలసట వ్యాధి లేదా మయాల్జిక్ ఎన్సెఫలోమైలైటిస్ ఇదొక ముఖ్యమైన లక్షణం వీటికి కలిగి ఉంటాయి. అవేంటంటే, అలసట సంభవించడానికి ముందు చేయగలిగిన రోజువారీ కార్యకలాపాలను చేపట్టే సామర్థ్యంలో గణనీయమైన తగ్గుదల. మయాల్జిక్ ఎన్సెఫలోమయోలైటిస్ సంభవించడానికి ముందు చేసిన సాధారణ రోజువారీ కార్యకలాపాలు, తర్వాత తీవ్ర నీరసం, అలసట, విశ్రాంతి, నిద్ర తర్వాత కూడా అలసటకు ఉపశమనం లేకపోవడం, మానసిక శారీరక శ్రమ తర్వాత కొన్ని రోజుల పాటు ఉండే అలసట. ఇతర లక్షణాలు ఏమిటంటే, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి సమస్యలు, ఏకాగ్రత పెట్టడంలో కష్టం, భావోద్వేగ సున్నితత్వం పెరగడం, అంటే ఎమోషనల్ గా అవుతారు, యాంగ్జైటీ పెరుగుతుంది, పానిక్ అటాక్స్ తొందరగా వస్తాయి, మీ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది, అంటే నిద్ర క్రమాలు తారుమారు కావడం, అధిక నిద్ర, నిద్ర లేకపోవడం, నిద్రలో కలతలు, తలనొప్పి, మైకం, అస్పష్టమైన దృష్టి, అంటే కంటి చూపు కూడా సరిగ్గా కనపడదు, కండరాలు మరియు కీళ్ల నొప్పులు, శక్తి లేకపోవడం, జీర్ణక్రియలో సమస్యలు, ఫ్లూ వంటి లక్షణాలు, లింఫ్ నోడ్స్ లో నొప్పులు, అవి సున్నితంగా ఉండొచ్చు, సెన్సిటివ్ అయిపోతాయి. అలసటకు వివిధ కారణాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, రక్తహీనత, ఎనిమిక్ గా ఉండడం, దీర్ఘకాలిక నొప్పి, గర్భం, అంటువ్యాధులు, శస్త్రచికిత్స, థైరాయిడ్ సమస్యలు, క్షయవ్యాధి వంటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్యం, క్యాన్సర్, నిరాశ, డిప్రెషన్ కూడా కారణాలు అవ్వచ్చు ఈ ఫెటిక్ కి. మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన, ఆహార అలవాట్లు, నిద్ర క్రమాలు వంటి రోజువారీ దినచర్యల్లో ఆటంకాలు. అలసట యొక్క వివిధ కారణాలు తెలుసుకునేందుకు వైద్యులు వివిధ ప్రయోగాలు, పరీక్షలు, ఇతర పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఏ విధమైన ఖచ్చితమైన కారణం లేకుండానే అలసట ఉంటే దాని నిర్ధారణకు మునుపటి ఆరోగ్య చరిత్ర, శారీరక పరీక్ష ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మెడికల్ హిస్టరీకి సంబంధించి లక్షణాల యొక్క ప్రారంభం, వ్యవధి, రోజువారీ దినచర్య, ప్రేరేపకాలు అంటే ట్రిగర్స్, మునుపటి వ్యాధులు అంటే ఇంతకుముందు ఏం వ్యాధులు ఉన్నాయి వాటి గురించి, మీ డిజీజ్ హిస్టరీ, సర్జరీస్ అయ్యాయా, ఇవన్నీ తెలుసుకుంటారు. ఫిజికల్ ఫిట్నెస్ కి కొన్ని ఎక్సర్సైజెస్ అలాంటివి చెప్తారు, ఆ టెస్ట్లు కూడా చేస్తారు. లింఫ్ నోడ్స్ పరీక్ష, పాదం వాపు ఇలాంటివి కూడా చూస్తారు. హృదయ స్పందనలు, శ్వాసలో అసాధారణత తనిఖీ కోసం ఛాతి పరీక్ష, నాడీ వ్యవస్థ, థైరాయిడ్ గ్రంథి యొక్క పరీక్ష, పరిశోధనలు, ప్రయోగశాల పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి. బ్లడ్ టెస్ట్ కూడా, అంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్, దాంట్లో అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ ఎంత, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు, ఈసీజీ చేస్తారు. అలసటకు బాధ్యత వహించే కారణానికి చికిత్స ఇస్తారు. క్యాన్సర్, ఇన్ఫెక్షన్, డిప్రెషన్, థైరాయిడ్ సమస్యలు మొదలైన వాటికి, వీటి ద్వారా లక్షణాల యొక్క నిర్వహణ, అంటే తగినంత క్రమమైన ఎక్సర్సైజ్, చిన్న చిన్న అంకాలుగా పనిని విభజించడం, పని చేసేటప్పుడు తరచూ విరామాలు తీసుకోవడం, ఒక సమయంలో చిన్న చిన్న పనులు చేపట్టడం, ధ్యానం, యోగా, మీరు చూసారు కదండి, యోగా అండ్ మెడిటేషన్ ఇస్ సో వెరీ హెల్ప్ఫుల్, తగినంత రిలాక్సేషన్ అండ్ స్లీప్. కొంతమందికి ఏ అనారోగ్యం లేకపోయినా నీరసం, నిస్సత్తువ ముంచుకొస్తాయి. ఉదయం లేచినప్పటి నుంచి డల్ గా పనిచేస్తూ ఉంటారు, చిన్న పని చేయడానికి అలసిపోతూ ఉంటారు, తరచుగా అలసట, బద్ధకం, ఏ పనిపైనా దృష్టి లేకపోవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయినా కూడా అలసత్వం ఆవరిస్తూ ఉంటుంది. కొంతమంది నీరసాన్ని తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తారు. చాలా మంది పేషెంట్స్ చక్కగా తింటున్నాం, బీపీ, షుగర్ లేదు, కానీ ఇలా నీరసంగా ఉంటుందని డాక్టర్స్ కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ నీరసం వెనుక కారణం ఏమిటి? అనారోగ్యం లేకపోయినా

0: శరీరం నిసత్తువ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? మన శరీరంలో విటమిన్ డి లోపించిన ఎప్పుడు నీరసంగా అనిపిస్తుంది? విటమిన్ డి లోపం వల్ల ఎముకలు కండరాలు పటుత్వం తగ్గి నీరసంగా ఉంటుంది. విటమిన్ డి లోపాన్ని నిర్ధారించడానికి కొన్ని టెస్టులు చేయాలి. దాన్ని నివారించడానికి రోజు ఉదయం పూట ఎండలో కొంతసేపు ఉండండి. మీ డైట్ లో ట్యూనా, సాల్మన్, మ్యాక్రెల్, ఫిష్ ని యూజ్ చేయండి. డైరీ ప్రొడక్ట్స్, మిల్లెట్స్, ఎగ్స్ ఇవన్నీ కూడా మంచివి. విటమిన్ B13 లోపం కారణంగా కూడా నీరసం ముంచుకొస్తుంది. విటమిన్ B12 ప్రధానంగా మాంసం, పాల ఉత్పత్తుల్లోనే లభిస్తుంది. అందుకే శాకాహారంలో చాలా మందిలో దీని లోపం కనబడుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో విటమిన్ B12 గ్రహించుకోవటము తగ్గుతుంది. నిశ్చల జీవన శైలి విపరీతమైన అలసటకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల నీరసంగా ఉంటుంది. మీ శరీరంలో శక్తిని పెంచడానికి మీ మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. మీరు ఒక మంచి డైలీ రొటీన్ పెట్టుకుని దాన్ని ఫాలో అయిపోండి. రోజు తగినన్ని నీళ్లు తాగకపోయినా నీరసంగా అనిపిస్తుంది. రోజుకి కనీసం 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలని మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం కదా. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, నూడిల్స్, బర్గర్స్, స్వీట్స్, ఏరియేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటి జంక్ ఫుడ్ ని ఎక్కువగా తినే వాళ్లలో కూడా నీరసం ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నా అలసటగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి. మీరు పోషకాహారం తీసుకోవడం మంచిది. ఎనర్జీ డ్రింక్స్ లో కెఫీన్ ఉంటుంది. ఇది తాత్కాలిక శక్తినిస్తుంది కానీ త్వరగా అలసిపోయేలా చేస్తుంది. కాబట్టి ఎనర్జీ కోసం ఎప్పుడూ ఎనర్జీ డ్రింక్స్ మీద ఆధారపడకూడదని అంటున్నారు మన హెల్త్ ఎక్స్పర్ట్స్. మన శరీరంలో మెటాబాలిజం ప్రక్రియ బాగా జరగాలి అంటే మనం సరిపడా ప్రోటీన్ తీసుకోవాలి. ఇది అలసట, నిస్సత్తువను దూరం చేస్తుంది. కానీ మనం తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే త్వరగా అలసిపోతాం. నీరసం తగ్గించుకోవాలంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే చాలా మందికి ఫెటీగ్, అలసట ఉంటుంది. అది ఎందుకుంటుందో ఏంటో తెలియదు, ఏ పని చేయాలనిపించదు. మెంటలీ ఆల్సో దే ఆర్ వెరీ ఇనాక్టివ్. ఎప్పుడు చూసినా కాస్త పడుకుందామా అన్న స్థితిలో ఉంటారు. అలాగని మంచి నిద్రపోయి రిలాక్స్డ్ గా ఫీల్ అయి రిఫ్రెష్డ్ గా లేస్తారా అంటే అలా కూడా ఉండదు. నిద్ర సగం సగం పోతారు. అలా లేచాక కూడా అదే నిద్రమైకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడికన్నా వెళ్దామంటే వద్దు అంటారు, ఏదైనా పని చేద్దామంటే వద్దు అంటారు. చేయడానికి బోల్డ్ పని ఉంటుంది కానీ ఏ పని చేయలేరు. ఒక్కసారి పనంతా తమ పైన పడ్డట్టు ఒక బర్డన్ గా ఫీల్ అవుతారు. ఇలాంటివి చాలా కారణాలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే లైఫ్ స్టైల్ కూడా దెబ్బతింటుంది, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా దెబ్బతింటుంది. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. సో ప్లీజ్ అడ్రస్ దిస్ ఇష్యూ ఆఫ్ ఫెటీగ్. బద్ధకం, అలసట ఎక్కువగా ఉంటే ఎందుకుందో నిర్ధారించేసుకోండి. చిన్న ప్రాబ్లం కదా అని తోసిపుచ్చుకోకండి. చిన్నపిల్లల్లో కనబడుతుంది కదా, ఏ వాళ్ళ చిన్న అలవాట్లు అనకండి వాళ్ళని. D3 లోపం ఉందా, B12 డెఫిషియన్సీ ఉందా నిర్ధారించండి. ఈ మధ్య చిన్న పిల్లల్లో కూడా D3 అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నాయి. దీని వల్ల బోన్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది కూడా అలసటకి కారణం కావచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ ఆల్ దిస్ లవ్లీ అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫెటీగ్ అండ్ వాట్ కాజెస్ ఇట్ అండ్ హౌ టు ప్రివెంట్ ఇట్ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ ఆర్ ద మెజర్స్ టు బి టేకెన్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ అండ్ టు ఓవర్కమ్ ఇట్. This is Chetan signing off for today's Vennela program. I'll get back to you in our next program of Vennela. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207039. నంబర్ మరోసారి 0951522207039. మా ఇమెయిల్ అడ్రస్ feedback amc1@gmail.com. ఐ రిపీట్ feedback amc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676040944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి.

0: హషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ కంపోజిషన్ లో, శివ నిర్వాణ సాహిత్యంలో శ్రీ శ్రీరామ్ చిన్మయ మదన్ పడినటువంటి ఈ పాట ఖుషి మూవా నుంచి మీరు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. నేను వ్యాజేశ్వరి రమేష్. మీలో ఎవరైనా రెగ్యులర్గా ట్రైన్ జర్నీలు చేస్తూ ఉంటారా? ధూమ శకటం ఎక్కి దొంగగా ధూమపానం చేసే అలవాటుందా? అయితే ఈ అప్డేట్స్ మీకోసమే, అస్సలు మిస్ అవ్వద్దు. ట్రైన్లో ఇకపై మీ స్మోకింగ్ స్టాండ్లు చూపిస్తే

అనే కదా అని లైట్ తీసుకుంటే ఇకపై కుదరదు బాస్. ఆ 100 రూపాయలు జరిమానాను ఇప్పుడు ఏకంగా 2000 రూపాయలకు పెంచేశారు. అంతేకాదు స్మోకింగ్ చేస్తూ దొరికితే అక్కడికక్కడే టికెట్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ స్టేషన్లోనే మిమ్మల్ని లెఫ్ట్ రైట్ అంటూ గెట్ అవుట్ అంటారు. ఇక లైసెన్స్ లేకుండా ట్రైన్లలో బిజినెస్ చేసే హ్యాకర్స్ బెగ్గర్స్ పైన కంప్లీట్ బ్యాన్ పడింది. ఫైన్ కట్టకపోతే కోర్టు చుట్టూ తిరగడమే కాదు 3 నెలల నుంచి 7 ఏడాది వరకు జైల్లో ఖైదీ నెంబర్ 1, అంటే ఖైదీ నెంబర్ పెట్టుకొని బోర్డు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొంచెం జరభద్రంగా ఉండాడు. ఓకే, ట్రైన్ జర్నీ వాళ్ళు, ట్రైన్లోకి వెళ్ళేవాళ్ళు, ఇలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు. ఓకే రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోద్ 118 118 మూవీ నుంచి ఎజిన్ నజీర్ పాడినటువంటి పాట, రామాంజనేయులు సాహిత్యం, శేఖర్ చంద్ర సంగీతంలో ఒక అందమైన పాట.

0: చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 7 గంటలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చాయి. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో కొత్తగా తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులతో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన సనా సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీ తరఫున ఎన్నికైన లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు అరుణాచల్ ప్రదేశ్ నుండి బీజేపీ సభ్యుడు తాయ్ తగక్, ఒడిశా నుండి బీజేపీ సభ్యుడు దేబాశిష్ సమంతరాయ్, తమిళనాడు నుండి కాంగ్రెస్ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుండి బీజేపీ సభ్యుడు రాజేష్ పరమానంద్ శుక్లా ప్రమాణం స్వీకారం చేశారు. జార్ఖండ్ నుండి ఎన్నికైన జార్ఖండ్ ముక్తిమోర్చా సభ్యుడు బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యుడు పరిమల్ నత్వానీ కూడా ఈరోజు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత అధ్యక్షతన హర్యానాలోని గురుగ్రామ్లో 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం విజయవంతంగా జరిగింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 540 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక దేశంగా అవతరించిందన్నారు. ఇందులో సగానికి పైగా శిలాజరహిత ఇంధన వనరులేనని, సౌరశక్తి సామర్థ్యం 154 గిగావాట్లకు పైగా పెరిగిందని తెలిపారు.
1: Future energy systems must balance sustainability with reliability. India is making significant investments across the entire energy value chain. India is laying the foundation for one of the world's largest digitally enabled electricity systems. More than 60 million smart meters have already been deployed, and this transformation will continue at scale in the coming years, empowering consumers while strengthening utility performance.
0: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యానవన రంగాన్ని ప్రోత్సహించడానికి లక్నోలో క్లీన్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శనగలు, ఆవాలు, ఎర్ర కందిపప్పుల కొనుగోలు గడువును పొడిగించారు. జూలై నుండి ప్రారంభం కానున్న వీబీజీరామ్జీ ఉపాధి పథకం అమలు గురించి చెబుతూ శివరాజ్ సింగ్, పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బకాయిల ప్రతిపాదనలను వెంటనే పంపాలని కోరారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై ఇరు ప్రభుత్వాలు సంయుక్త కార్యాచరణకు అంగీకరించాయి. వివక్ష లేని పథకాల ద్వారా మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత, మహిళల్లో నైపుణ్యాభివృద్ది, వ్యాపార సామర్థ్యాలను పెంచడమే ఎన్ఎండిఎఫ్సి లక్ష్యమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దక్షిణ గోవాలో జాతీయ మైనారిటీల అభివృద్ది, ఆర్థిక సంస్థ లబ్దిదారులతో మంత్రి సమావేశమయ్యారు. గోవాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ మైనారిటీ నిధులు పూర్తిస్థాయిలో వినియోగం కావడం లేదని, మహిళా వ్యవస్థాపకతను మరింత ప్రోత్సహించాలని

0: అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలను అడ్డుకుంటూ మత సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట్రం జమ్మూకాశ్మీర్ లద్దాఖ్ పరిధిలోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల నాణ్యత పురోగతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అత్యున్నత నాణ్యత జవాబుదారీతనాన్ని పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధికారులను నిర్మాణ సంస్థలను మంత్రి కోరారు. రహదారుల మన్నిక ప్రయాణ సౌకర్యాన్ని పెంచేందుకు అధునాతన నిర్మాణ సాంకేతికతలు ఉపయోగించాలన్నారు. ప్రాంతీయ అనుసంధానం, ఆర్థిక వృద్ది, పర్యాటక రంగాల అభివృద్దికి మెరుగైన రహదారులు ఎంతో కీలకమని గడ్కరీ చెప్పారు. ఈ సమావేశంలో సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుండి 29 తేదీ వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఆ దేశ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 నావికాదళ యుద్ద నౌకలు కూడా పాల్గొంటాయి. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషెల్స్ అధ్యకులు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీతో ద్వైపాక్షిక సహకారం, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. అలాగే అక్కడి జాతీయ అసెంబ్లీనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో మోదీ ముచ్చటిస్తారు. బ్రిటన్తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇప్పటి వరకు భారత్ కుదుర్చుకున్న వాటిలో అత్యంత సమగ్రమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. జూలై 15 నుండి అమల్లోకి రానున్న సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సంసిద్ధతను సమీక్షించడానికి గోయల్ లండన్లో పర్యటిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా చేకూరే ప్రయోజనాలు ఎనలేనివని, ప్రస్తుతం ఉన్న 48 బిలియన్ పౌండ్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచేలా వ్యాపార వర్గాలు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని మంత్రి కోరారు. ఈ ఒప్పందం భారత పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. రక్షణ, ఖనిజాల రంగాల్లో సహకారం విస్తరిస్తోందని, ఉగ్రవాద నిర్మూలన, ప్రపంచ శాంతి పట్ల ఇరు దేశాలు ఒకే నిబద్ధతతో ఉన్నాయని గోయల్ స్పష్టం చేశారు.
1: We see the United Kingdom Free Trade Agreement as helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom wherever we compete with them, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy and together becoming a force multiplier to support the global economy.
0: వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ విపత్తులో 164 మంది మరణించగా 971 మందికి పైగా గాయపడ్డారు. బాధితులకు సహాయం అందించడానికి అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ తీవ్ర భూకంపాల వల్ల జరిగిన నష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు, ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సామాజిక మాధ్యమం ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఈ కష్ట సమయంలో భారత్ వెనిజులాకు అండగా ఉంటుందని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. కోల్కతాలో నిన్న గోడౌన్ పైకప్పు కూలిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి విచారం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిరాభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత జవాబుదారీతనం పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. అవసరమైన సహాయం అందిస్తాయని హామీ ఇచ్చాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:15:55 దాటింది. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం. స్టాక్ మార్కెట్లో సైబర్ నేరాలు. సిడిఎస్సి చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం రెండవ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన స్టాక్ మార్కెట్లో సైబర్ నేరాలు. ఈ అంశం గురించి ఆసక్తికర విషయాలు తెలియజేయడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సైంటిస్ట్ జి డాక్టర్ సిహెచ్ఏఎస్ మూర్తి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ ఏఎస్ మూర్తి గారు.
1: నమస్కారం సార్.
0: మూర్తి గారు, ఇలా సైబర్ నేరాలు అంటే ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో మోసానికి గురైపోయిన వాళ్ళు, ఇది మా కర్మ అనుకుని ఊరుకోవడం కరెక్టా, లేదంటే దాని పట్ల ఏదైనా చర్య తీసుకోవడానికి మనకు వెసులుబాటు ఉందంటారు?
1: సి, రెండవ దశలో ఎప్పుడైతే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారో వీళ్ళందరినీ ఒక వాట్సాప్ గ్రూప్ కానీ లేదంటే మరొక సోషల్ మీడియా గ్రూప్లో అందరినీ ఒక దగ్గరికి తీసుకొస్తారన్నమాట. వాళ్ళు ఎట్లా మొదలవుతుందంటే, మనం రేపటి నుంచి మార్కెట్ ఎలా ఉంటుందో, మార్కెట్ లైవ్ మన లైవ్ ఒకటే అని చెప్పి మార్కెట్ టైంలోనే రెండు మూడు సెమినార్లు పెడతారన్నమాట. ఉదయం 9 నుంచి 10 గంటలలోపు, మళ్ళీ మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటలలోపు. ఎప్పుడైతే ఇలా పెడతారో మనం అటెండ్ అవుతాం. ఎవరైతే అటెండ్ అవుతారో కంటిన్యూస్గా 10, వాళ్ళు 1000 రూపాయలు కూడా ఇస్తారు. ఈ 1000 రూపాయలు ఇస్తారన్న ఆశతో రెండో రౌండ్లో అవి వింటాం. వినేటప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్లోని ఇలా గేలమేసి పట్టుకున్న వాళ్ళతో పాటు మరొక ఆ టీంలోనే, అంటే ఎవరైతే మోసం చేస్తున్నారో మనల్ని, వాళ్ళు ఒక 10-15 మంది వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా మనలాగే ఉంటారు. మొదలు పెడతారన్నమాట అక్కడ, నేను 10,000 ఇన్వెస్ట్ చేశాను, నాకు 16,000 అయింది, ఈరోజు 16,000 వచ్చింది. ఇంకొకటి అంటారు, నేను 25,000 ఇన్వెస్ట్ చేశాను, నాకు 34,000 అయిపోయింది. రోజు ఒక 10 రోజులు ఇలాగా వాళ్ళే వాళ్ళలోనే, వీళ్ళు ఏంటంటే సామాన్య మానవులు మనలాగే ఉంటారేమో అనుకుని భ్రమలో మనం ఉంటామన్నమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళు వాళ్ళ గ్రూప్లోనే ఈ క్రియేట్ చేస్తారన్నమాట. సో మనం ఏం చేస్తాం, వాళ్ళతో చాట్ చేస్తాం సెపరేట్గా. సో ఇక్కడ కూడా మనం వాట్సాప్ గ్రూప్లో ఉన్నాం, మనకు ఒక మాస్టర్ ఉన్నాడు. మాస్టర్ ఎలా ఉంటాడంటే స్టాక్ మార్కెట్లో మాస్టర్ కింద గురువు గారు అంటారు, స్టాట్ గురువు అని. ఆయన చెప్పింది వింటూనే పక్కన మనల్ని టెస్ట్ చేసుకోవడానికి, ఇది నిజమా ఇంత విన్ అయిందా అని వాళ్ళతో మనం షేర్ చేసుకోవడం మొదలెడతాం. చాట్స్ పర్సనల్ చాట్ చేస్తాం. అప్పుడు చెప్తాడు, నేను 10 లక్షలు ఇన్వెస్ట్ చేశాను, ఇప్పటి వరకు 25 లక్షల వరకు విన్ అయ్యాను, గురువు గారు చాలా గ్రేట్, గురువు గారికి దండం పెట్టాలి, నా జీవితం మారిపోయింది, నేను నా జాబ్ కూడా మానేద్దాం అనుకుని. ఇలాగా అందులో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, అందరూ ఉంటారు. సో మిమ్మల్ని రెండో దశలకి తీసుకొచ్చేసారన్నమాట. ఇది రెండో దశ. ఇక మూడో దశ ఏమవుతుందంటే, ఇది ఎలా వస్తాయి అంటే వాళ్ళది ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇప్పుడు మనం మీరు షేర్ కాన్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, లేకపోతే ఐసిఐసి బ్యాంకు ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో చేశారు, అలా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ ఏంటంటే నోన్ బ్యాంక్స్, వాళ్ళ ట్రేడ్ ప్లాట్ఫామ్స్లో మనం చేస్తాం. మోతిలాల్ జైస్వాల్ ఇవన్నీ ఎన్ఎస్సి, వీళ్ళ దగ్గర కూడా ఒక ట్రేడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. సో మీరు అందులో వచ్చి మీకు ఒక యూజర్ క్రియేట్ చేసి అందులో మీకు ఒక 1 లక్ష రూపీ ఆర్ 2 లక్ష రూపీ అన్నది ఏం చేస్తారంటే డమ్మీ మనీ ఇచ్చి మీరు కూడా టెస్ట్ చేసుకోవచ్చు అని మొదలు పెడతారు. సో టెస్ట్ చేసుకోగానే మీకు 1 లక్ 2-3 రోజుల్లోనే 1,30,000 అవుతుంది. లేదంటే కొత్త రకంగా ఇప్పుడు చూడండి ఐపీఓలు వస్తున్నాయి. ఈ ఐపీఓలు ఎట్లా ఉంటాయంటే మనకి పార్టిసిపేట్ చేస్తే మనకు రావు. వీళ్ళకి ఏంటంటే బ్లాక్ మార్కెట్ అని ఉంటుంది, అంటే బ్లాక్ మార్కెట్లో మనం కొనుక్కోవచ్చు ఐపీఓస్. లేదా 9 to 9:15 ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఇస్తున్నాం మీకు అంటారు. ఎందుకంటే మీకు డౌట్ వస్తుంది, ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ ట్రేడ్ ప్లాట్ఫామ్ లేదంటే షేర్ కాన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఒకలాగే ఉంటాయి కానీ దీనికి ఒక వేరే పేరు ఉంటుంది, లైక్ ఇన్వెస్ట్ ఇన్ అనో లేకపోతే ఏదో ఒక పేరు ఉంటుంది. దానిలాగే మనం ఏమనుకుంటున్నాం, సేమ్ ప్లాట్ఫామ్ సేమ్ కొనుక్కుంటున్నాం, సేమ్ షేర్స్ వస్తున్నాయి, అలాగే ఉన్నాయి, మనం డబ్బులు వేసుకోవాలని అనుకుంటాం. కానీ ఇందులో ఏంటంటే మేము ఎఫ్ఐఐ అని చెప్తారు, ఎఫ్ఐ ప్లాట్ఫామ్ తీసుకున్నాం, మాకు 1000 వేకెంట్స్ వస్తాయి, మనం అందరికన్నా ముందు కొనవచ్చు. 9:15 మార్కెట్ స్టార్ట్ అయితే మనం 9 to 9:15 కొనుక్కోవచ్చు, సో దాట్ మనకి ఈ స్టాక్లన్నీ వస్తాయని.

0: ఇట్లా కొన్ని స్టాక్లు ఏమిటి అంటే అది ఫస్ట్ ఇలా మార్కెట్ స్టార్ట్ అవగానే 5% హిట్ అయిపోతాయి అన్నమాట కొన్ని స్టాక్స్. అలాంటి స్టాక్స్ పెట్టుకుని వాళ్ళు ఎగ్జాంపుల్ చూపిస్తారు. అంటే మీకు ప్రతిరోజు 5% పెరిగిపోతుంటుంది ఆ స్టాక్ మీద. అలాంటి స్టాకుల గురించే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ 9 to 10, 2 to 3 9 to 10 పెరగగానే 2 to 3 MM అని చెప్తారు. మీకు ఏంటంటే ఒక 1-2 నెలల వరకు ఇది మీకు ఒక మీరు ఒక స్వర్గంలో ఉన్నట్టు అనమాట. నాకేంటి ఇలా పెరిగిపోతుందని చెప్పి అంటే మీరు అక్కడ డబ్బులు పెట్టలేదు. అప్పుడు 4th stage మీ యాక్చువల్ మనీ పెట్టమని చెప్తారు. 5 లక్షలు 8 లక్షలు అవుతుంది. 5 లక్షలు ఏంటి 8 లక్షలు ఏంటి నువ్వు ఇంకా ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఒక ఇన్వెస్ట్మెంట్ గురువు అని చెప్పి ఇంకొకరిని అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇన్వెస్ట్మెంట్ గురువు అని చెప్పి ఓ 10 మందికి ఒకరిని పెడతారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. మీ సత్తా బట్టి 10 లక్షల 20 లక్షల 1 crore 2 crore ఈ సంవత్సరంలోనే 1500 కోట్లు లాగేశారు వీళ్ళు
1: ఇలా మోసం చేసేసి.
0: ఇవన్నీ ఇండివిజువల్స్ ఎవరికున్న కెపాసిటీ దాన్ని బట్టి. మీ దగ్గర 20 లక్షలు ఉంటే 20 లక్షలు లాగేస్తారు. మీ దగ్గర 1 crore రూపాయలు ఉన్న కెపాసిటీ అంటే 1 crore రూపాయలు కూడా లాగేస్తారు.
1: ఈ దెబ్బతో మీ జీవితం మారిపోతుందని చెప్తారు.
0: జీవితం మారిపోతుంది అంటారు. ఇప్పుడు ఎవరైనా వ్యాపారస్తులు
1: మారిపోతుంది
0: అన్నమాట. మీకు మామూలుగా పోలీసు వీళ్ళు చెప్పేది అంటే 1500 crore అంటే ఇలా చెప్పలేక మదన పడుతూ ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించండి.
1: అదే నేను ఇంతకుముందు మనం అనుకున్నట్టు నా కర్మ అని సైలెంట్ గా ఉండేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. అఫీషియల్ గా ఈ సంవత్సరం 1500 కోట్లు సైబర్ స్టాక్ మార్కెట్ లో మోసం జరిగిందంటే
0: ఇది చాలా విపరీతంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ఇది ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల వల్ల చాలా మంది చిన్న ఇన్వెస్టర్స్ చాలా మంది లోపలికి వచ్చారు. వాళ్ళకి చిన్న పెద్ద మధ్య తరహా అన్నది ఏమీ లేదు. ఒక్కసారి మీరు అట్రాక్ట్ అయ్యారంటే ఏంటి ఇక్కడ మేజర్ ప్రాబ్లం, ఐ వాంట్ టు ఎర్న్ మోర్ దెన్ 15 to 20%. రెండోది ఏంటంటే నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేకుండా ఎవరో చెప్పింది ఇన్వెస్ట్ చేశాను నేను మొదటిసారి కూడా నా బంధువులు చెప్పారో లేకపోతే నా ఫ్రెండ్స్ చెప్పారు. వాళ్ళు దే ఆర్ ఎర్నింగ్ ఫ్రమ్ లాస్ట్ 10 ఇయర్స్ బై స్టేబుల్ మార్కెట్. బట్ నేనేంటంటే వాళ్ళకన్నా ముందు ప్రూవ్ అయి చేసుకోవాలన్న ఆశ లేకపోతే ఎక్కువ సంపాదిస్తున్నానా నాకు కూడా తెలుసనా నువ్వు చెప్పేదేంటి అన్న ఇదో. సో ఇందులో పడిపోతాం అన్నమాట.
1: వీళ్ళు సైబర్ నేరగాలు చూపించే ఆశలు ఆత్యాశలు అన్ని కూడా మనను గల్లిబుల్ చేసేసి మోసానికి గురయ్యేటట్టు చేస్తుంది. మూర్తి గారు, ఇలా మోసానికి గురైన వాళ్ళు నా కర్మ అని ఊరుకోవడం కరెక్టా లేదంటే దానికి చట్టపరంగా ఏదైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందంట?
0: సార్, ఇప్పుడు అన్ని నేరాల్లాగా అన్ని సైబర్ నేరాల్లాగానే డబ్బులు తీసుకురావడం అన్నది ఒక కష్టమైన ప్రాసెస్. ఎందుకంటే ఇది మన ఇష్టానుసారంగా ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు వేరే అకౌంట్ లోకి. అది ఇమీడియట్ గా మీరు 24 గంటల్లో అది రికగ్నైజ్ చేసి నేను చేసింది తప్పు ఇలాగా అని రికగ్నైజ్ చేసి ఇమీడియట్ గా రిపోర్ట్ చేస్తే ఆ 24 గంటల్లోని ఆ డబ్బుల్ని వెనక్కి తీసుకుని వచ్చే అవకాశం ఉంది. ఈ స్టాక్ మార్కెట్ లో ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారంటే ఇలా డైరెక్ట్ గా మీకు ట్రాన్స్ఫార్మ్ అకౌంట్ అంటే ఇప్పుడు HDFC అకౌంట్ లోకి మీ అకౌంట్ లోంచి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ ఇలా FII అకౌంట్ పేరు చెప్పి మనం డైరెక్ట్ గా చేయలేని చెప్పని వాళ్ళు ఒక ట్రేడింగ్ అకౌంట్ అని క్రియేట్ చేస్తారు. అది కూడా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో 10 చూస్తారు, 10 మందికి 10 డిఫరెంట్ అకౌంట్స్ ఇస్తారన్నమాట. అది కూడా 3 నెలల్లో ఉంటుంది. ఇది ఎందుకంటే మీరు యాజ్ ఎ ఇండియన్ మనం ఒకసారి నమ్మకం కుదిరిన తర్వాత వాళ్ళు ఎలా నమ్మిస్తారంటే మిమ్మల్ని ఇది మీరు ఇండియన్ కదా, ఇండియన్ ఉన్నప్పుడు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఉండకూడదు. ఈ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేస్తాం అంటే మీరు ఫారెన్ లో ఉన్నట్టు క్రియేట్ చేస్తాము, న్యూ యూజర్ ఐడి క్రియేట్ చేసి ఆ మనీని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి మీరు ఈ అకౌంట్స్ లో పోయండి అని వాళ్ళు స్పెషలైజ్డ్ అకౌంట్స్ నియమిస్తారు.
1: అంటే ప్రాక్టికల్ గా రికవరీ చేయడానికి సాధ్యం కాకుండా చేస్తారు
0: చేయొచ్చు. ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ ఇండియన్ అకౌంటే ఉంటుంది, ఎవరిదో ట్రేడర్స్ అని చెప్పి లేకపోతే ఏ పాటియాలలోనో ఏ కలకత్తాలోనో. ఇక్కడ మీరు హైదరాబాద్ అని తెలిస్తే ఎందుకంటే మీ వాళ్ళు ఎంత చేస్తారంటే ఎగ్జాక్ట్ గా మీరు మీ ఆధార్ కార్డు పాన్ కార్డు అన్నీ తీసుకుంటారు. తీసుకుని అంటే మనకు అంత నమ్మకం కల్పిస్తారు అన్నమాట. తీసుకుని ఆ అకౌంట్ నెంబర్ ఇస్తారు. ఎందుకంటే మీరు ట్రాన్స్ఫర్ చేసి రేపు ఎప్పుడైనా రికవర్ చేసుకోవాలంటే ఈ కావాలి అకౌంట్లోకి అని చెప్పి మరి ఆ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎప్పుడైతే మీరు ట్రాన్స్ఫర్ చేస్తారో మీకు ఇది డౌట్ అనిపించిందో ఇమీడియట్ గా యూ కెన్ కంప్లైంట్ ఇట్ అండ్ దే కెన్ టేక్ ఇట్ బ్యాక్.
1: కంప్లైంట్ నెంబర్ ఏంటంటారు?
0: కంప్లైంట్ cybercrime.gov.in ఒకటి, అదర్ 1930. ఇవన్నిటికన్నా ఏంటంటే ఇమీడియట్ గా ఇవన్నీ నేషనల్ ప్లాట్ఫామ్స్ మీరు రిపోర్ట్ చేసి వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి చెప్పే బదులు ఇమీడియట్ గా లోకల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి. ఇప్పుడు ఏంటంటే సైబర్ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ అన్న వ్యాధం లేదు. ఏ పోలీస్ స్టేషన్ లో అయినా సైబర్ క్రైమ్ అన్నది రిజిస్టర్ చేయొచ్చు ఇప్పుడు. కాబట్టి ఇమీడియట్ గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇది జరిగింది, మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి బ్యాంక్ మేనేజర్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ నుంచి ఏ అకౌంట్ లోకి మారిందో ఆ అకౌంట్ నెంబర్ ఇస్తే ఇమీడియట్ గా ఈ పోలీస్ ఏం చేస్తారంటే ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ కి చెప్తారు. చెప్పి ఈ అకౌంట్ ని స్టాల్ చేయండి అండ్ ఆల్సో ఇన్ఫార్మ్ దట్ అదర్ అకౌంట్ ఆల్సో. ఏ అకౌంట్ లో ట్రాన్స్ఫర్

0: చేశారో ఒక బ్యాంకు మేనేజర్ అక్కడికి వెళ్ళి ఇమీడియట్ గా స్టాప్ చేయమని చెప్తే అది రికవర్ చేయడానికి ఈజీ అవుతుంది.
1: ఏదేమైనా 24 గంటల్లో మనం గనక రెస్పాండ్ అయినట్లయితే ఖచ్చితంగా జరిగిన మోషన్ నుంచి కొంతమందికైనా మనము బయటపడే అవకాశం ఉందంటారు. కాబట్టి శ్రోతలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, స్టాక్ మార్కెట్లో గనక సైబర్ క్రైమ్కి గురవుతున్నట్టుగా మీకు అనుమానం వచ్చినట్లయితే వెంటనే 1930 ఫోన్ నంబర్కి ఫోన్ చేసి రిపోర్ట్ చేయడము, అలాగే cybercrime.gov.in ఈ వెబ్సైట్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయడము, వీటితో పాటు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్లాలని ఏం లేదు, మీ సమీప పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసినట్లయితే యాక్షన్ వెంటనే మొదలై మీరు ఏదైతే మోసానికి గురయ్యారో అని ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ని విత్హోల్డ్ చేసి మీకు లాస్ని మినిమైజ్ చేసి రికవరీ చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వ యంత్రాంగం మొదలు పెడుతుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు మూర్తి గారు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

0: ఇంతవరకు ఇది మన చట్టం. స్టాక్ మార్కెట్లో సైబర్ నేరాలు. సిడిఏసీ చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం రెండవ భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్సు లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీ కండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీ లోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 7:30 అయింది. ఎస్, ఆఫీస్ హడావిడి, రోడ్డు మీద ట్రాఫిక్ జామ్లు, వీటన్నిటికీ మధ్య మైండ్ని రిలాక్స్ చేయాలంటే ఒక మంచి పాట పాడాల్సింది. అందుకే మీ జర్నీని మరింత హాయిగా మార్చేయడానికి మీకోసం రెడీ పాటతో ప్రయాణం. నేను మీ ఆర్జెస్ రవి రమేష్. జనరల్గా సినిమా అంటే పాటలు, పాటలు హిట్ అయితే సినిమా కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మరి ఎక్కువ సినిమాల్లో హీరో ఎంట్రీ సాంగ్స్, హీరో హీరోయిన్ల డ్యూయిట్లు, డ్యాన్స్ నెంబర్సు, స్పెషల్ సాంగ్స్ క్రేజ్ ఉంటుంది. మరి కథకు సంబంధం ఉన్నా లేకపోయినా ఎంటర్టైన్ మాత్రం చేస్తూ ఉంటాయి ఈ పాటలని. అయితే కొన్ని పాటలు మాత్రం కేవలం పిల్లల కథలతో వచ్చాయి. వాళ్లపై కూడా సాంగ్స్ చేసి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాల్లోని కొన్ని పాటల్ని ఈరోజు స్పెషల్గా 7:30 to 8 వరకు పాటతో ప్రయాణంలో వినిపిస్తాను. మరి దాంట్లో వచ్చేటటువంటి ఫస్ట్ సాంగ్ ఏంటంటే, 3 జాతీయ చలనచిత్ర పురస్కారాలు గెలుచుకుంది, 14

అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం ఇండియన్ పనోరామ విభాగంలో కూడా ప్రదర్శించబడింది. అంతేకాదు 1991లో ఆస్కార్ అవార్డులకు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా సెలెక్ట్ అయింది. నామినేట్ కాకపోయినా కూడా సెలెక్ట్ అవడం అనేది చాలా ముఖ్యం కదా. ఈ మరి ఆ సినిమా మానసిక వికలాంగురాలైన ఒక బాలిక కథ, ఆ సినిమానే అంజలి. మణిరత్నం డైరెక్షన్, ఇళయరాజా మ్యూజిక్, 3 సంవత్సరాల బేబీ శ్యామిలి యాక్షన్, మరి ఈ సినిమా విజయంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయి. ఇందులో పాటలు అన్నీ కూడా ఎవర్ గ్రీన్గా ఉంటాయి. మరి దాంట్లోంచి ఒక పాట మీకోసం వచ్చేస్తోంది. ఇళయరాజా ఇళయరాజా సంగీతంలో రాజశ్రీ సాహిత్యాన్ని అందించినటువంటి ఈ పాట ఇప్పుడు మీకోసం.

0: నిజంగా ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత 2-3 రోజుల వరకు కూడా చాలా మందికి అంజలి అంజలి అంజలి అంటూ పాడుకోవడమే సరిపోయేది కదా ఆ రోజుల్లో 1991 లో. రైట్, మరి ఇలాంటి మరిన్ని మంచి పాటలు కూడా వినిపిస్తాను. ఎస్పెషల్లీ పిల్లల మీద చిత్రీకరించిన క్రియేట్ చేసినటువంటి మంచి పాటలు మీకోసం నేను రెడీగా సిద్ధం చేసి ఉంచుంటాను. మన పాటతో ప్రయాణంలో తప్పకుండా వినండి, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్లు 0402324052, వాట్సాప్ నంబర్ 7382608586.
0: స్టూడియో క్లాక్ల సమయం 7:38:21 దాటలా ముందుకు వెళుతూ ఉంది సమయం. నేను మీ ఆర్జీ సురభి రమేష్. ఎస్, మనమున్నాం పాటతో ప్రయాణంలో. మరి ప్రయాణం సాఫీగా సాగుతున్నా లేకపోయినా పాటలు వింటే మాత్రం దిల్ భలే ఖుషి అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలపై క్రియేట్ చేసినటువంటి మంచి పాటలన్నీ కూడా మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంటాయి. మరి మరి నెక్స్ట్ ఈ సెగ్మెంట్లో వచ్చేటటువంటి మరో వండర్ఫుల్ సాంగ్ ఏంటంటే 1996 విడుదలైన ఈ మూవీ అప్పుడు వస్తున్న మూస చిత్రాలకు భిన్నంగా చిన్నపిల్లల తో గుండం గంగరాజు డైరెక్షన్లో వచ్చినటువంటి ఒక ప్రయోగాత్మకమైన సినిమా, అదే లిటిల్ సోల్జర్స్. మరి క్రైమ్ సస్పెన్స్తో పాటు కామెడీని కూడా యాడ్ చేయడం వల్ల ఈ సినిమా సాఫీగా అలా సాగిపోతూ ఉంటుంది. ఈ సినిమాలో అంతా బన్నీ క్యారెక్టర్ వేసిన బేబీ కావ్య, అలాగే సన్నీ క్యారెక్టర్ వేసిన బాలాదిత్య చుట్టే తిరుగుతూ ఉంది. సాంగ్స్ విషయంలో శ్రీ అందించిన సాంగ్స్ వెరీ వెరీ స్పెషల్. ఈ మూవీ నుండి ఆల్ టైమ్ హిట్ సాంగ్ ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ అంటూ వండర్ఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. మరి మీరు ఒకసారి అలా అలా మెమరీస్లోకి వెళ్ళి రావచ్చు.

0: రామ, దీన్ని బాగా తొందామా?
1: ఇది పేరెంట్స్ కి పరీక్ష,
0: ఇది బ్రదర్ కి శిక్ష.
1: దీనికి యాంటీబయాటిక్ లేదా?
0: దీనికి నీరసం రాదా?
1: దీంతో మాట్లాడను,
0: దీంతో ఆట్లాడను.
1: ఇదో సైతాన్,
0: ఇదో తూఫాన్,
2: ఇదో నా బంగారు పాప.
3: Yes, what a song కదా లిటిల్ సోల్జర్స్ నుంచి. నిజంగా ఇలాంటి చెల్లెళ్ళతోటి అన్నలకి ఎప్పుడూ కష్టాలే. నైనా కూడా పాట భలే ఉంటుందా బా, చెల్లెళ్ళు కూడా భలే ఉంటారా బా. రైట్, ఇలాంటి మరిన్ని పాటలు వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
4: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
5: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
4: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
5: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
6: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మీరు వింటున్నారు పాటతో ప్రయాణం, మీ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే పాటలు, పాటలు అంటే అదిరిపోయే పాటలు. ఎస్పెషల్లీ మరి ఈ టైంలో అంటే పాటతో ప్రయాణంలో మనం ఒక స్పెషల్ థీమ్ మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, చిన్న పిల్లల మీద, పిల్లల చుట్టూ ఉండే కథల చుట్టూ ఉండే కొన్ని పాటల్ని, సినిమాల నుంచి పాటలు మనం వింటూ ఉన్నాము. మరి నెక్స్ట్ వస్తుంది ఒక వండర్ఫుల్ సాంగ్.

మంచి కామెడీ ఉంటుంది, టచ్ ఉంటుంది. ఒకసారి చూడగానే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అని మీకు గుర్తు చేస్తుంది ఈ పాట. అంటే తక్కువ బడ్జెట్తో ఎక్కువ కలెక్షన్లు సాధించిన మూవీ ఇది, ఆ మూవీనే చిత్రం. తేజ డైరెక్షన్లో వచ్చినటువంటి ఫ్యామిలీ అండ్ యూత్ఫుల్ లవ్ స్టోరీ ఇది. అందరూ కొత్త యాక్టర్స్తో తీసిన మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలవడం అనేది చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. మరి ఆర్పి పట్నాయక్ సంగీతం సూపర్ హిట్. ఈ సినిమాలో ఎస్పెషల్లీ కుక్క కావాలి అని మారం చేస్తున్న పాపని ఊరుకోబెట్టే క్రమంలో వచ్చే పాట చాలా ఫనీగా ఉంటుంది. ఈ క్యారెక్టర్ని ప్రముఖ నటులు ఉత్తేజ్ గారి కూతురు పెద్ద కూతురు యాక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ పాట కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైపోయింది. కులశేఖర్ సాహిత్యాన్ని అందించారు ఆర్పి పట్నాయక్ సంగీతంలో. ఆర్పి పట్నాయక్, నిహాల్, సందీప్, రవివర్మ, గాయత్రి, రమణ అండ్ తేజ పాడినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: కుక్కి కోతి లేకుంటాడు గాని రామస్వామిని ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో, కుక్కని కొట్టాడు కొడతాడు.
1: అసలు నిన్ను ఎవడరా మాట్లాడమంది
0: సార్? ఇప్పుడు
2: నోరు మూసి పక్కన లాక్కి వెళ్ళిపోతాడు.
1: నోరు ఇప్పని
3: అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములో అవిక్రమ పరాక్రముండు కురువంశోద్భవుండు సుయోధనుండు.

0: లక్షల ఫైటింగ్ షురూ అయింది. భీముడు గదలీసిండు పిచ్చిండు, దుర్యోధనుడు పోయి గదలీసిండు పిచ్చిండు, ఎవడి కొడలు అల్లాలు కొట్టుకున్నారు. ఆడు కొట్టిండు, ఈడు కొట్టిండు, ఆడు కొట్టిండు, ఈడు కొట్టిండు, తలక మీద కొట్టిండు, కాలు మీద కొట్టిండు, కాలు మీద కొట్టిండు, తలక మీద కొట్టిండు, కొట్టిండు కొట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భాయ్, దుర్యోధనుడు ఖాళీ విలన్. ఏమైతుంది, భీముని చేతుల కుక్క సావు దాచిడు.
1: అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రా.
2: అయితే ఎట్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అబ్దుల్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు సార్, నువ్వు చెప్పు. అవనే రే శ్రీశైలం మధ్యలో వచ్చాడు కదా, కానీ నువ్వు చెప్పరా సాలి.
0: అరే రే రే రే, చిన్న పోరానికి కథ చెప్ప నీకు వస్తలేదు. ఏం చదువుకున్నారు మీరు? ఈ స్టోరీ నేను చెప్తా, చెవులు పెట్టి నుండ్రి.

0: ఒకప్పుడు ఏమైందో ఎరికెనా. మాయల పక్కిరిగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసాడు. గంతి బాలనాగమ్మ మారిపోయింది.
1: ఎలా మారిపోయింది?
0: అదే మారిపోయిందని చెప్పినా కదా.
2: అదే ఎలా మారింది?
0: ఎన్నిసార్లు చెప్తారు భయ్, పాపం పాపం ఫోటోలు మారిపోయింది అంతే.
2: చెప్తావా లేదా?
0: చెప్పా.
2: చెప్తావా లేదా?
0: చెప్పా. నీ దండం పెడతా. చెప్పా.
2: చెప్పా.
0: కొడతారా? అందరూ కొడతారా?
2: డౌటా?
0: డౌట్ ఏం లే, చెప్పినా చెప్పకుండా కొడతారు. మ్యాటర్ అసుంటిది. మీ చేతులలో నేను తావు నీకు కుక్క లెక్క మారింది భయ్.
3: ఈ పాట విన్న తర్వాత భలే ఆ రోజులన్నీ గుర్తొచ్చేసాయి కదా. ఎస్పెషల్లీ ప్రతి ఇంట్లో ఇలాంటి పిల్లలు ఉంటారు. మరి ఈ సినిమాలో కాబట్టి ఆ పిల్లని ఆ చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అలా ఊరుకోబెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ అదే మా ఇళ్లలో చిన్నప్పుడు జరిగిన విషయాలను ఒకసారి గుర్తు చేసుకుంటే మేము కానీ అలాగా ఏడ్చామా? ఇంట్లో వాళ్ళు కుక్క కావాలి కాదు, కుక్కను కొట్టినట్టు కొట్టేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎనీవేస్ మంచి పాట విన్నారు. మరో మంచి పాట కూడా మీకోసం రెడీగా ఉంది. పిల్లల మీదకి సంబంధించినటువంటి ఒక మంచి బ్యూటిఫుల్ అండ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఇంకోటి కూడా ప్లే చేస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
6: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
7: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
6: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
7: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీ ప్రయాణం అటు ఇటుగా చికాగ్గా ఉన్నా మా పాటతో ప్రయాణం మాత్రం భలే సరదాగా సాగిపోతూ ఉంది కదా. రైట్, మరో వండర్ఫుల్ ట్రాక్. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్ని బేసిక్ చేసి అంటే సెంట్రిక్ చేసుకొని ఒక మంచి మంచి పాటల్ని క్రియేట్ చేశారు, మంచి మంచి కథల్ని క్రియేట్ చేశారు డైరెక్టర్స్, ఫిల్మ్ మేకర్స్. మరి అలాంటి సినిమాల్లో ఒక మరో అద్భుతమైనటువంటి సినిమా. 6 నేషనల్ అవార్డ్స్తో పాటు స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డులన్నీ కలిపి 40 అవార్డులు అందుకున్న సినిమా అమృత. ఎస్, శ్రీలంక అంతర్యుద్ధం నేపథ్యంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైన భావోద్వేగ భరితమైన చిత్రం ఇది. మరి దత్తత తీసుకున్న 9 ఏళ్ల కూతురు తన కన్నతల్లిని కలుసుకోవడం కోసం ఒక భారతీయ దంపతుల యుద్ధ ప్రాంతంలో చేసిన ప్రమాదకరమైన ప్రయాణమే మరి ఈ సినిమా కథాంశం. అమృత క్యారెక్టర్లో విఎస్ కీర్తన యాక్ట్ చేసింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఒక మ్యాజిక్ చేసిందని చెప్పాలి. అంతేకాదు నేషనల్ అవార్డ్స్ కూడా అందుకోవడం అనేది జరిగింది. మరి ఈ సినిమా నుంచి ఒక అందమైన పాట, వేటూరు గారి సాహిత్యం, ఏఆర్ రెహమాన్ కంపోజిషన్లో కార్తీక్, సుజాత, టిప్పు, మధుమ పాడినటువంటి పాట జంట సోకల సుందరి అంటూ మంచి పాట వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

జంట తోకల సుందరి అంటూ అమృత మూవీ నుంచి అద్భుతమైనటువంటి పాట విన్నారు. ఇలాంటి పాటలు వింటూ వింటూ వింటూ ఉంటే పాటతో ప్రయాణం అలా కొనసాగుతుంది. సమయం అయిపోతూ ఉంది, స్టూడియో క్లాక్లో సమయం 8 గంటలకు కావస్తుంది కాబట్టి మరి ఈ పాటతో ప్రయాణానికి టాటా బాయ్ బాయ్ చెప్దాము. మరి 8 గంటలకు న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మస్తీ మజా మీకోసం రెడీగా ఉంటుంది. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

క్లౌడ్ సేవలను భారత్లో భారీగా విస్తరిస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం రానున్న 5 ఏళ్లలో అదనంగా 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించేందుకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితాను నిర్ధారించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన రాజ్యాంగబద్దమైన ప్రక్రియ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, తప్పులుంటే అప్డేట్ చేయించుకోవాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఆయన కుటుంబ సమేతంగా పాల్గొని ఓటు హక్కు వివరాలను నమోదు చేసుకున్నారు. పేదల జీవనోపాధికి ఆటంకం కలగకుండా వారి పని ప్రదేశాలకు సమీపంలో 10 అంతస్తుల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించడం ద్వారా వారి గృహ కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం జమ్మూకాశ్మీర్ లద్దాఖ్ పరిధిలోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల నాణ్యత పురోగతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అత్యున్నత నాణ్యత జవాబుదారీతనాన్ని పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జూన్లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం ఉత్తీర్ణత 82.61% నమోదైంది. పరీక్షకు 27,857 మంది అభ్యర్థులు హాజరుకాగా 23,013 మంది ఉత్తీర్ణులయ్యారు. TG20 లీగ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్కు వరుసగా 2వ విజయం దక్కింది. రంగారెడ్డి రైజర్స్పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన రంగారెడ్డి 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో హైదరాబాద్ జట్టు 18 ఓవర్లలోనే 4 వికెట్లను మాత్రమే కోల్పోయి గెలుపొందింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 27 నుండి 29 వరకు సెషల్స్ దేశంలో పర్యటిస్తారు. ఆ దేశ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 నావికాదళ యుద్ధ నౌకలు కూడా పాల్గొంటాయి. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఏఐ

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో గల సమయం 8:38 దాటింది.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరు టూన్ చేశారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 స్టూడియో క్లాక్లో సమయం 8:05:37 దాటాల ముందుకు వెళుతూ ఉందంటే ఈ టైంలో సుష్టిగా భోంచేసి ఫ్రెండ్స్తో ముచ్చట పెడితే ఇంట్లో ఎంత మజా వస్తుందో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రేజీ కబుర్లను రేడియోలో వింటూ ఉంటే కూడా అంతే మజా వస్తూ ఉంటుంది. అందుకోసమే మీకోసం అన్ని ట్రెండింగ్ టాపిక్స్తో రెడీగా ఉంది మన మస్తీ మజా.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా.
0: మరి మస్తీ మజా అంటే మామూలుగా ఉండదు కదా, సోషల్ మీడియాని షేక్ చేసిన క్రేజీ వైరల్ ముచ్చట్లతో మీ మూడ్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మన మజా మజా

మాటలతోటి మస్తి మస్తి రెడీగా ఉంది షో. సో మరి అది షో స్టార్ట్ చేసాక ముందు ఒక మంచి జోష్ సాంగ్ మీకోసం నేను వినిపిస్తాను. ఆ పాట తర్వాత మస్తు మాటలు మనం తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సో వేటూర్ సాహిత్యంలో ఏఆర్ రహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో చిత్ర ఉన్నిమీనాన్ శ్రీనిప అనేటువంటి మాస్తు పాట మెరుపు కళలు మూవీ నుంచి విన్నారు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: అట్ ప్రజెంట్ మరి వైరల్ గా మారినటువంటి, ట్రెండింగ్ గా మారినటువంటి వైరల్ న్యూస్ ఏంటో తెలుసా సోషల్ మీడియాలో? ఎస్, నార్మల్ గా రిటైర్మెంట్ అంటే మన మైండ్ లోకి వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి అంటే రిటైర్ అయిన వాళ్ళంతా ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవడం, వీలైతే తీర్థయాత్రలు టూర్ ప్యాకేజీలు బుక్ చేసుకోవడం, లేదా మనవడు మనవడాలతో రీల్స్ చూస్తూ టైం స్పెండ్ చేయడం. మహా అయితే కొందరు లైఫ్ లో మిస్ అయిన పాత హాబీస్ వైపు లుక్ చేస్తారు అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం రిటైర్మెంట్ గోల్స్ అనే ఒక పదానికి నెక్స్ట్ లెవెల్ డెఫినేషన్ ఇచ్చారు. అంటే తను రిటైర్మెంట్ అయిన తర్వాత చేయాల్సిన పనిని ముందుగానే క్రియేట్ చేసుకొని ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఆవిడెవరు అంటే తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏకంగా 33 ఏళ్ళు కాకి యూనిఫామ్ వేసి క్రైమ్ అండ్ డ్యూటీలో బిజీగా ఉన్నటువంటి 76 ఏళ్ల మాలతి గారు. 2010 రిటైర్ అయ్యారు, కొన్నేళ్ళు విద్యారంగంలో కూడా పనిచేశారు. ఆ తర్వాత ఖాళీగా కూర్చుంటే బోరు కొడుతుందనుకున్నారేమో, కానీ సమాజంలో అంటే సమాజం ఆలోచించే దానికి అంతకు మించి అనేలా ఒక క్రేజ్ రూట్ని ఎంచుకున్నారు. ఆ రూట్ ఏంటో తెలుసా చెప్తా, వెరీ క్రేజీగా ఉంటుంది. ఆ రూట్ ఏంటో చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు మస్తీ మజా, ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది వకీల్ సాబ్ నుంచి శ్రీరామ్ పాడినటువంటి పాట, రామజగ శాస్త్ర సాహిత్యం, ఎస్ఎస్ థమన్ కంపోజిషన్.

0: ఇంటిని, పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, దూర చుట్టాలని, వీళ్ళలాంటి వాళ్ళని మెయింటైన్ చేయడమే కాదు మగవాళ్ళ పని. మరి వాళ్ళు తలుచుకుంటే అడవుల్లో ఉన్న వాటిని కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోగలరు అని చెప్పడానికి ఒక నిదర్శనమే, ఒక ఇంట్రెస్టింగ్ విషయం. అదేదో చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: కొంచెం మస్తి బోలెడంత మజా, వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: నో గూగుల్ మ్యాప్స్, నో లొకేషన్ షేరింగ్, జస్ట్ ఒక్క వాయిస్ కమాండ్. ఆమె నోటు నుంచి పిలుపు అలా వచ్చిందో లేదో, కొండల మీద నుంచి, చెట్ల చాటు నుంచి గుంపులు గుంపులుగా ల్యాండ్ అయిపోతాయి. ఏంటో తెలుసా? వందలాది కోతులు అండి. ఇంతకీ ఎవరు ఆవిడంటే, తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏకంగా 37 ఏళ్ళు కాకి యూనిఫామ్ వేసి క్రైమ్ అండ్ డ్యూటీలో బిజీగా ఉన్నటువంటి 76 ఏళ్ల మాలతి గారు. ఎస్, కొండల మీద నుంచి, చెట్ల చాట నుంచి గుంపులు గుంపులు ఏళ్ళైపోతూ ఉంటాయి మరి ఆ వందలాది కోతులు. తిరుప్పరన్ కుండ్రం మురుగన్ టెంపుల్ చుట్టుపక్కల ఉండే సుమారు 400 కోతులకు మన మాలతీ గారి అఫీషియల్ అమ్మ. 2015 నుంచి, అంటే గడిచిన 10 ఏళ్ళుగా, ప్రతి శనివారం మధ్యాహ్నం ఈ మదర్ సెంటిమెంట్ సూపర్ హిట్గా రన్ అవుతూ ఉంది. వృద్ధాప్య సమస్యలు ఉన్నా వీకెండ్ వస్తే చాలు, సెలవు అనే ముక్కే లేకుండా మరి మూగజీవాల ఆకలి తీరుస్తున్నారు. మనుషులను చూస్తే అటాక్ చేసే కోతులు కూడా మాలతీ గారి దగ్గరకు వస్తే మాత్రం ఎంతో సాఫ్ట్గా మారిపోతాయి. డ్యూటీలో ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్ కాపాడినటువంటి చేతులే ఇప్పుడు అంటే రిటైర్మెంట్ తర్వాత 400 కోతులకు ప్రేమక బో పెడుతున్నాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్యూర్ లవ్ కదా, వాట్ ఏ వైబ్ కదా, మీరేమంటారు? రైట్. మరి ఆడవాళ్ళకు తలుచుకుంటే ఇంట్లో వాళ్ళనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎంతో అందంగా, అద్భుతంగా ప్రేమించగలరు, కాపాడుకోగలరు. అది అలా ముఖ్యంగా ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత అందరిది అని మరొకసారి ఇలాంటి ఇన్సిడెంట్ల వల్ల మనకు తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. జనతా గ్యారేజ్ నుంచి శంకర్ మహాదేవన్ పాడినటువంటి పాట, రామజోగేశ్ శాస్త్రి సాహిత్యం, దేవ్ శ్రీ ప్రసాద్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. బయట చూస్తేనేమో పలకరించే రైనీ సీజన్, ఇంట్లో చూస్తేనేమో మురిపించే పెళ్లిళ్ల సీజన్. ఈ వర్షాల వేళ పెళ్లి బాజాల మూత మధ్య మీ వెడ్డింగ్ కార్డ్స్ రెడీ చేసుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం మీ చెవిని ఇటు పడేయండి, మీకు ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తాం.
2: కొంచెం మస్తీ బౌలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
1: మరి మస్తీ మజా అనగానే మస్తు మస్తు విషయాలు, మంచి ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ విషయాలు కూడా ఉంటాయి. ఇకపై పెళ్లి పత్రికలపై వధూవరుల పేర్లకు ముందు అబ్బాయిలకు చిరంజీవి అని, అమ్మాయిలకు చిరంజీవి లక్ష్మి, సౌభాగ్యవతి అని రాస్తే సరిపోదు. వాటితో పాటు వారి ఒరిజినల్ పుట్టిన తేదీని కూడా ఖచ్చితంగా ప్రింట్ చేయాల్సిందే. ఒకవేళ ఏజ్ ప్రూఫ్ చూడకుండా కార్డుపై బర్త్డే డేట్ వేయకుండా పెళ్లి పత్రికలు ముద్రిస్తే ఆ ప్రింటింగ్ ప్రెస్లను కూడా సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తారు.

చేస్తారట. రూల్స్ చాలా స్ట్రిక్ట్. అయితే ఈ రూలు ప్రస్తుతం మాత్రం మన దగ్గర కాదు. బాల్య వివాహాల జాడ్యాన్ని పూర్తిగా తుడిచివేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సంచలన చట్టాన్ని తేబోతోంది అట. అసెంబ్లీలో సమర్పించిన వివరాల ప్రకారం పర్భణి జిల్లాలో దాదాపు 48% మంది, బీడ్ జిల్లాలో 43.7% మందికి, దులేలో 40.5% మందికి, షోలాపూర్లో 40.3% మందికి బాలికలకు 18 ఏళ్ళు నిండకుండానే వివాహాలు జరుగుతున్నట్లు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అందుకే రాజస్థాన్ ఈ మోడల్ని అమలు చేయడంలో సక్సెస్ అవ్వడంతో అదే మోడల్ని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయాలని చూస్తుంది. చట్టాన్ని ఉల్లంఘిస్తే కేవలం పేరెంట్స్కే కాదు, పెళ్లి జరిపించే పూజారి, వాయించే బ్యాండ్ మేళం, క్యాటరింగ్ వాళ్ళకు కూడా ఈ శిక్ష తప్పదు అని కూడా చెప్తుంది. దీనికోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా రంగంలోకి దిగుతాయి. ఈ బిల్లు త్వరలోనే అధికారిక చట్టంగా మారే అవకాశం కూడా ఉంది. ఇలాంటి చట్టం రావాల్సిన అవసరం ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇది ఈరోజు మరి మస్తీ మజాలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా చెప్తాం కాబట్టి ప్రతిరోజు 8 నుంచి 8:30 వరకు తప్పకుండా వినండి మస్తీ మజా మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది అదర అదర కొట్టు అంటే అద్దర కొట్టే ఒక వండర్ఫుల్ సాంగ్ ఫ్రమ్ దూకుడు నుంచి స్టేట్యూ.

0: కార్తీ కోటి రామజోగ శాస్త్రి వర్ధిని రెండినారెడ్డి పాడినటువంటి పాటకి రామజోగ శాస్త్రి సాహిత్యం థామన్ ఎస్ఎస్ కంపోజిషన్ లో దూకుడు మూవీ నుంచి అద్రిపోయే పాట విన్నారు కదా. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా.

0: రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ఉంటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ అజయ్ సురభి రమేష్. ఎస్, స్టూడియో క్లాక్ల సమయం 8:32 దాటేలా ముందుకు వెళుతూ ఉంది. మరి ఈ టైం ఏ టైం? ఎస్, కథ ఒక్కటే కానీ స్వరాల ప్రయాణం అద్భుతం. ఒకే సినిమాలోని ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్స్తో మీ మనసును మరింత ఖుషి చేయడానికి రెడీ అయింది ఏకచిత్రగానం. మరి ఇవాళ మన ఏకచిత్రగానంలో వినబోయే సినిమా పాటలేంటో తెలుసా? సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీని తిరగరాసిన సంచలనం. హీరో విక్రమ్, డైరెక్టర్ శంకర్ల కాంబినేషన్లో వచ్చినటువంటి సూపర్ డూపర్ హిట్ మూవీ అపరిచితుడు. మూవీ నుంచి మనం పాటలు వినబోతున్నాం. ముఖ్యంగా గరుడ పురాణం శిక్షలతో సమాజాన్ని వణికించిన ఈ సినిమా వచ్చి ఇన్నేళ్ళైనా కూడా క్రేజ్ అస్సలు తగ్గనే లేదు. మెయిన్గా ఈ సినిమాని అంత పెద్ద హిట్ చేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ అందించిన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా ఈ సినిమాకు ఒక అతిపెద్ద పిల్లర్లా నిలిచాయనే చెప్పాలి. ఈ రోజుకి కూడా ఈ బీజిఎం వింటే బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి. ఈ సినిమాలో పాటలు, మంచి మాటలు కూడా నేను ఈ 8:15 వరకు చెప్తాను. ఎస్పెషల్లీ ఇక సినిమాలో పాటల గురించి వెళ్తే, అంటే సినిమా గురించి మనం ప్రధానంగా వెళ్తే, అపరిచితుడు అనగానే గుర్తొచ్చేది విక్రమ్ గారి విశ్వరూపం. రామానుజం, రెమో, అపరిచితుడిగా ఏ క్యారెక్టర్కి ఆ బాడీ లాంగ్వేజ్ మేనరిజమ్స్తో అద్దరుగొట్టాడు. ఇక రెమో క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చే ఈ సాంగ్, లవ్ ఎలిఫెంట్లా వస్తాడు రమ్య అనే సాంగ్, అప్పట్లో యూత్లో ఒక విపరీతమైన క్రేజ్ సృష్టించి పక్క స్టైలిష్ అండ్ వెస్టర్న్ వెరైటీ నెంబర్ అని చెప్పాలి. విక్రమ్ మోడర్న్ కాస్ట్యూమ్స్, హారిస్ జయరాజ్ ఇంగ్లీష్ రాప్ బీట్స్, అలాగే కొరియోగ్రఫీ కూడా కేక బుట్టిచ్చింది. మరి ఆ పాట ఇప్పుడు మీకోసం నేను వినిపించబోతున్నాను. నకుల్, జీవి ప్రకాష్, టిప్పు పాడినటువంటి ఈ పాటకి భువన చంద్ర, చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. లేట్ చేయకుండా పాట విందాం. స్టే ట్యూన్డ్.

0: ఈ పాట వింటూ వింటూ మీరు కూడా అలా రెమోలా మారిపోయే ఫీలింగ్ కలిగింది కదా పాట వింటూ ఉంటే. ఎస్, మరి ఇలాంటి పాటలు ఇంకా ఇంకా ఉన్నాయి ఈ సినిమాలో. ఆ పాటలన్నీ కూడా వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలలించే సంపూర్ణ వినోదం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియో క్లాక్ల సమయం 8:40.

యొక్క నిమిషం దాటింది. అలాగా సమయం వెళ్తూ ఉంటే మంచి మంచి పాటల కోసం మీరు వెయిట్ చేస్తున్నారన్న సంగతి నాకు అర్థమవుతుంది. ఎస్పెషల్లీ ఏకచిత్ర గానంలో అపరిచితుడు మూవీ నుంచి మంచి పాటలు వినే ముందు మంచి మాటలు కూడా మనం తెలుసుకుందాం. సమాజంలో జరిగే చిన్న చిన్న తప్పులను లంచగొండితనాన్ని చూసి తట్టుకోలేక రామానుజం అనే ఒక సాదాసీద లాయర్ మానసికంగా డిస్టర్బ్ అవుతాడు. దాంతో అతనిలో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ వల్ల అపరిచితుడు, రేమో అని రెండు క్యారెక్టర్లు పుట్టుకొస్తాయి. అపరిచితుడుగా మారి గరుడ పురాణంలో చెప్పిన శిక్షణను సమాజంలోని అవినీతి పరులపై వేస్తూ వ్యవస్థను మార్చడానికి అతను చేసే పోరాటమే ఈ మూవీ మూల కథ. దీన్ని అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ శంకర్. మరి ఈ సినిమాలో పాటల విషయంలోకి వెళ్తే మరో అందమైన అద్భుతమైనటువంటి పాట మెలడీ కింగ్ హరీష్ జయరాజ్ అద్భుత కంపోజిషన్. ఈ పాటలు అప్పట్లో ప్రేమికులకు ఒక యాంథంలా నిలిచింది. కర్ణాటక సంగీత రాగాల మేళవింపుతో బ్యూటిఫుల్ లొకేషన్లో షూట్ చేసినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం వినిపిస్తూ ఉన్నాను. శంకర్ మహాదేవన్ హరిణి పాడినటువంటి ఈ పాటకి భువనచంద్ర చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. లేట్ చేయకుండా పాట విందాం.

0: ఒక్క మాట నిజం చెప్పండి, ఈ పాట వింటూ వింటూ అంటే ఆ టైంలో ఈ పాట పాడుకుంటూ ఎంతమంది అమ్మాయిల వెంబడబడి ఉంటారు, చాలామంది కదా రైట్. అలాగే ఒక లవ్ ఎంతంగా కూడా ఈ పాట బాగా క్రేజ్ని సంపాదించింది. ఇలాంటి పాటలు ఇంకా ఇంకా ఈ సినిమాలోంచి వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. మనమున్న మేక చిత్రగానంలో అపరిచితుడు మూవీ నుంచి మంచి పాటలు వింటూ ఉన్నాము. ఇక ఈ సినిమాలో హరీష్ జయరాజు పాటలకే కాదు తను క్రియేట్ చేసినటువంటి బీజిఎంకు కూడా మంచి క్రేజ్ ఉంది. ఎక్కువగా ఆ పాట దాన్ని కూడా బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా అపరిచితుడు స్క్రీన్ పైకి వచ్చినప్పుడు వచ్చే ఆ విచిత్రమైన వాయిస్ థీమ్ బీజిఎం థియేటర్లలో ఆడియన్స్ని అస్సలు కుర్చీలో కూర్చొనివ్వలేదు. ఆ బీజిఎం కూడా మీకు వినిపించాలనుకుంటున్నాను ఒకసారి.

ఈ బీజిఎం వింటూ ఉంటే ఇప్పుడే అపరిచితుడు పక్క నుంచో వెనక నుంచో వచ్చేటట్టు కనబడుతుంది కదా, రైట్? అంత ఇంపాక్ట్ని క్రియేట్ చేశారు మరి హరిజయరాజు గారు. రియల్లీ ఇట్స్ అ గ్రేట్.

మ్యూజిక్ కంపోజిషన్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో విక్రమ్ మూడు పాత్రల చుట్టూ తిరిగే కథను అంతే అందంగా ముందుకు నడిపించిన మరో ముఖ్యమైన పాత్ర హీరోయిన్ సదా. ఎస్, సదా పోషించినటువంటి నందిని క్యారెక్టర్ ఎంతో అమాయకపు, అంటే ఎంతో అమాయకంగా కూడా ఉంటుంది. అయితే ఈ అమాయకపు హీరోయిన్, అమాయకపు రాముని విసిగిస్తూ, స్టైలిష్ ప్రేమో ప్రేమలో మునిగిపోతూ, అపరిచితుడిని చూసి భయపడుతూ, ఒకే వ్యక్తిలోని మూడు పార్శ్వాల మధ్య నలిగిపోయే అమ్మాయిగా సదా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా కర్ణాటక సంగీతం నేర్చుకున్న అగ్రహారం పిల్లకుండాల్సిన ఆ సాంప్రదాయక కట్టు బొట్టు హుందాతనం సదా క్యారెక్టర్లు బాగా అనిపిస్తాయి. ఈ అగ్రహారపు అందాల నందిని కోసమే కదా రాము మనసులో ప్రేమను దాచుకుని హ్యారీస్ జేరా స్వరకల్పనలో జీయంగా గారి ఇంటి సొగస అంటూ ఆరాధనగా పాడుకుంటాడు. ఆ పాట వింటుంటేనే అచ్చ తెలుగు అగ్రహారపు వాతావరణం నందిని హొయలు మన కళ్ళ ముందు కదలాడతాయి. మరి ఆ పాట ఇప్పుడు మీకోసం నేను ప్లే చేస్తున్నాను. భువన చంద్రబోస్ రాసినటువంటి ఈ పాటకి కేజే యేసుదాసు అలాగే హరిణి పాడారు. మరి ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: పాట వింటూ వింటూ వింటూ అలా అలా అలా అగ్రహారంలో విహరించి వచ్చారు కదా. రైట్, అపరిచితుడు మూవీ నుంచి అద్భుతమైనటువంటి పాట జీఎం గారు ఇంటి మనసాంటి మంచి పాట విన్నారు కదా. ఇలాంటి పాటలు మరో రెండు పాటలు సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ మీకోసం రెడీగా ఉన్నాయి, వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్ ల సమయం సరిగా 9 గంటలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఏకచిత్ర గానంలో అపరిచితుడు మూవీ నుంచి అద్భుతమైనటువంటి పాటలు. నేను మీ అర్జెస్ రవి రమేష్ గా ఈ సినిమా గురించి మరికొన్ని క్రేజీ ఇంపార్టెంట్ విషయాల గురించి తెలుసుకుంటే, ఎన్టీఆర్ ని చూసా, ఏఆర్ఆర్ ని చూసా, కమల్ని చూసా, నీలాంటి నటుడిని మాత్రం ఇప్పటిదాకా చూడలేదురా. అవునండి, అపరిచితుడు సినిమాలో విక్రమ్ విలక్షణ నటనను చూసి, ఏకంగా ప్రకాష్ రాజ్ నోటి నుంచి వచ్చినటువంటి డైలాగ్ ఇది. కేవలం సినిమాలో ప్రకాష్ రాజ్ నోటి నుంచి వచ్చిన డైలాగ్ మాత్రమే కాదు, థియేటర్లో చిఎన్ విక్రమ్ విశ్వరూపాన్ని చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా అన్నమాటే. ఆ క్లైమాక్స్ ఇంటరాగేషన్ సీజన్ గుర్తుందిగా, ప్రకాష్ రాజ్ ముందు కూర్చొని కేవలం సెకండ్ల వ్యవధిలో రామో రేమో అపరిచితుడిగా విక్రమ్ హావభావాలు మార్చేస్తారు. ఎలాంటి గ్రాఫిక్స్ లేదా కట్స్ లేకుండా సింగిల్ టేక్లో విక్రమ్ ఆ సీన్ చేశారట. ఆ నటన చూసి అప్పట్లో షూటింగ్ స్పాట్లో ఉన్న యూనిట్ అంతా కూడా స్టన్ అయిపోయారట. అది విక్రమ్ యాక్టింగ్ టాలెంట్. మరి ఆ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్, మరి డ్యాన్స్, మరో డ్యాన్స్ నెంబర్, ఎస్పెషల్లీ అప్పట్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి మొబైల్ టెక్నాలజీ బ్రాండ్ల పేర్లతో హుషారైన సాహిత్యాన్ని జోడించి చేసిన ఒక వినూత్నమైన పెప్పి డ్యూయట్స్ సాంగ్ ఇది. విక్రమ్ సదాల మధ్య వచ్చే ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ థియేటర్ను ఊపేసింది, ఇప్పుడు మీ బాడీని కూడా ఊపేయడానికి రెడీగా ఉంది. కునాల్ వాసుంధర

ప్రతి ఫ్రేము గ్రాండ్ ఇయర్ గ్రాండ్ ఇయర్ గ్రాండ్ ఇయర్. శంకర్ సినిమాలంటేనే గ్రాండ్. ఈ సినిమా సక్సెస్లో ఫుల్, అంటే ఒక క్యాప్టెన్కి ఉండాల్సినటువంటి లక్షణాలన్నింటినీ కూడా శంకర్, డైరెక్టర్ శంకర్ ఉనికిపుచ్చుకొని సినిమానే వెరీ గ్రాండ్ ఇయర్గా క్రియేట్ చేశారు. మరి గ్రాండ్ ఇయర్కి కేర్ ఆఫ్ అడ్రస్ శంకర్. భారీ క్యాస్టింగ్, ట్రెండింగ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, డిఫరెంట్ లొకేషన్స్, అది ఇది అని కాదు, ప్రతిదీ భారీగానే ఉంటుంది ఆయన సినిమాలో. అప్పట్లోనే హాలీవుడ్ రేంజ్ టెక్నాలజీ వాడారు. తీసిన 360 డిగ్రీస్ షాట్ కోసం దాదాపు 120 కెమెరాలను ఉపయోగించారు. దీనినే టైం స్లైస్ టెక్నాలజీ అంటారు. హాలీవుడ్లో ది మ్యాట్రిక్ సినిమాకు ఈ టెక్నాలజీని వాడారు. అలాగే మరి సౌత్ ఇండియాలో మాత్రం ఈ సినిమాకి మొదటిసారి వాడడం అనేది జరిగింది. ఇక ఈ సినిమాలో రండక్క రండక్క రండక్క పాట గుర్తుందిగా, అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. ఈ ఒక్క పాట కోసం పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా భారీ సెట్ వేసి వేలాది మంది జానపద కళాకారులతో షూట్ చేశారు. ఆ కాలంలోనే ఈ ఒక్క పాటకు దాదాపుగా 1.5 కోటి బడ్జెట్ అయిందని టాక్ వినబడుతుంది. అలాగే నరకం, గరుడ పురాణం, శిక్షల కోసం ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి గారు వేసిన సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ అప్పట్లో ఒక సంచలనం అనమాట. ఇక లేట్ చేయకుండా మీరందరూ వెయిట్ చేస్తున్నారు, నేను కూడా వెయిట్ చేస్తున్నటువంటి మంచి జోష్ ఫుల్ సాంగ్ రండక్క రండక్క రండక్క మీకోసం రెడీగా ఉంది. స్టే ట్యూన్. జెస్ గిఫ్ట్ కేకే సుజాత పాడినటువంటి అద్రిపోయే పాట.

ఈ పాట వింటూ మీరు కూడా కార్లు కదిపే ఉంటారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను మాత్రం బ్రహ్మాండంగా కదిపాను. ఒక్కసారి మా స్టూడియోని అలా ఊపేశాను అనమాట. ఎనివేస్, అపరిచితుడు నుంచి అదిరిపోయే పాటలు ఈ రోజు మనము విన్నాం కదా. ఎస్, ఏకచిత్ర గానంలో ఏక్సే బడ్కర్ ఏక్ ఉన్నటువంటి పాటలన్నీ కూడా ఉన్నాము. ఎస్పెషల్లీ ఒరిజినల్ అంటే ఈ సినిమాకి సంబంధించి ఒరిజినల్ తమిళ వెర్షన్ కంటే కూడా తెలుగులో అపరిచితుడు వెర్షన్ ఇక్కడ మన ఏపీ తెలంగాణలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ చూసి దీనిని ఫ్రెంచ్ భాషలో కూడా డబ్ చేశారు. మరి ఫ్రాన్స్ దేశంలో థియేటర్లో రిలీజ్ అయిన మొదటి సౌత్ ఇండియన్ సినిమాకి కూడా ఇది రికార్డ్స్ క్రియేట్ చేసింది అనమాట. ఏది అని చెప్పినా ఈ సినిమాకి ప్రాణం పోసిన మన మల్లుడు కింగ్ హరీష్ జయరాజ్ గారి మ్యూజిక్ ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. కుమారి పాటలు క్లాసికల్ టచ్, రెండక్కల పక్క మాస్ బీట్స్, లవ్ ఎలిఫెంట్లలో స్టైలిష్ వెస్ట్రన్ వేరియేషన్స్ చూసిన ఆల్బమ్స్ను అంటే ఈ దీంట్లో ఉన్నటువంటి ఈ ఆల్బంలో ఉన్న ప్రతి పాట కూడా ఒక డైమండ్ లాగా ఉన్నాయి. ఎనివేస్, ఇంత మంచి పాటలు అందించినందుకు స్పెషల్ థ్యాంక్స్ ఈ సినిమా యూనిట్ అందరికీ కూడా. ఓకే రైట్, ఇలాంటి ఇది ఈరోజు మరి ఏకచిత్ర గానంలో పాటలు విన్నారు కదా. రేపు మరో మూవీలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ల సమయం 9:15 కావస్తుంది. 9:15 ఉర్దూలో వార్తలు వింటారు, 9:30 వివిధ భారతి ముంబై ప్రసారాలు వింటారు. మళ్ళీ 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమల కలుగుతాం. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెర్ట్స్ పై మరి ఈరోజు కార్యక్రమంలో మరికొద్ది క్షణాల్లో మధురిమ మీకోసం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియో క్లాక్ల సమయం 10:10. మరి వెన్నెల కురుస్తున్నా కురవకపోయినా మనసులో మాత్రం ఒక అందమైన భావం మొదలయ్యే సమయం. ఎప్పుడో విన్న పాట ఎవరినో తలపిస్తూ కనురెప్పల చాటున ఒక చిన్న తడిని, పెదవులపై ఒక చిరునవ్వును మిగులుస్తుంది. అలాంటి అపురూపమైన మధుర గీతాల సమాహారమే మధురిమ మీకోసం. ఇప్పుడు వినండి.
2: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి.
3: '1961లోని తొలి తరంగీతంగా ఈ పాట మనకు వినిపించింది. కాటుకలు, కుంకుమలు, ముంగురులు, సిగ్గులు, మనసు ఊహలు, మిసిమి మధువులు అన్నింటినీ కలిపేస్తూ ఇది ఏకాంత గానం అంటూ రాసిన పాట. ఉండమ్మ బొట్టు పెడతా చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట. దేవులపల్లి రచన, కెవి మహదేవన్ సంగీతం.

రచయితకు అలలు పొంగినా పాటే, కలలు పండినా పాటే. కొండల్లో ఎకోలు గుండెల్లో పలుకుతుంటే మదిని కోరికలు గూటి గువ్వలై ఎగురుతాయని, అలా వెళ్ళి నింగి నేల కలిసే చోట ఈ ప్రణయగీతి పాడుకుందామంటూ పాడుతున్న పాట కులగోత్రాలు. ఈ చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సాళూరి రాజేశ్వరరావు సంగీతం.

కోరికలు మనం కోరుకుంటే అది స్వార్థం అంటారు. పరాయి వాళ్ల కోసం కోరితే అది ఆశీర్వచనం అంటారు. కన్ను తెరిచి కన్ను మూసేలోగా జరిగిపోతున్న ఈ రెప్పపాటు జీవితకాలంలో నిండు నూరేళ్లు హాయిగా సాగాలని, ఆశలు నెరవేరాలని మనసారా కోరుకుంటున్న పాట. మట్టిలో మాణిక్యం చిత్రంలో పి సుశీల, ఆచార్య ఆత్రేయ గేయం, సత్యం సంగీతం.

బంగారు భరిణి వంటి భారతదేశం ఆసేతు హిమాచలం అద్భుతాలకు నిలయం, సుజలాం సుఫలాం సస్యశ్యామలంగా పిలుస్తూ త్రివేణి సంగమమైన వేద వేదాంగాలైన గీతామృతమైన ఆ కాలంలో భారతీయతను చాటి చెప్పాయని, వాటిని అనుసరించి చూపిన అలనాటి నేతలు వీరమాతలకు మనం ముద్దుబిడ్డలమ్మని చెబుతున్న పాట. బడిపంతులు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆచార్య ఆత్రేయ గేయం, కెవి మహదేవన్ సంగీతం.

కన్ను చూస్తుంది, ప్రేమలో వెలిగి నవ్వుతుంది. మనసు బాగుంటే జగమంతా బాగున్నట్టు అనిపిస్తుంది. నరుడి నాలుగు కాలాలలో, ప్రత్యేకించి యవ్వనంలో అనుభూతుల సవ్వడి, అవి ఎదలో చేసే సందడి వర్ణించడం కొంచెం కష్టమే. దేవత చిత్రంలో ఘంటసాల, పిసుశీల, శ్రీరంగం శ్రీనివాసరావు రచన, ఎస్పి కోదండపాణి సంగీతం.

రేకలు విప్పుకుని పువ్వులు సువాసన వెదజల్లుతాయి. రెక్కలు విప్పుకుని పక్షులు ఆకాశంలో ఎగురుతాయి. మంచి మనసు విప్పుకొని, మానవత్వపు రెక్కలు విప్పుకొని మనిషి ఎగరాలని, మనిషే మాధవుడని, అహింసతో ప్రశాంతిని పొందొచ్చని, నీతితో అవినీతిని ఎదిరించచ్చని, మనుషులుగా కలిసి ఉండాలంటూ ఆ గొంతు ఇప్పటికీ చెవిలో మారుమోగుతూనే ఉంటుంది. ఒకే కుటుంబంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, దాశరథి గేయం, ఎస్పి కోదండపాణి సంగీతం.

మమత మనసుకు సుగంధాన్నిస్తుంది, ఆశహారతలా పైకిలేస్తూ ఉంటుంది. వేణుగానం వినిపించగానే అన్నీ మర్చిపోయి యమునా తటిపై నల్లనయ్య వెన్నెల్లో ఆడిన ఆటలు గుర్తు చేసుకుంటూ మమతల మాలికలు అల్లిన గీతం ఒకే స్వరంలో మధురగాయని గళంలో. అమాయకురాలు చిత్రంలో పి సుశీల, దాశరథి గేయం సాళూరి రాజేశ్వరరావు సంగీతం.

ప్రేమకు హద్దులుండవు అంటారు. అందుకేనేమో గగన మేఘమాలికలపై తల్పంలాగా శయనిస్తూ భూమిపై సుమసౌరభాల పారిజాతపు గంధాన్ని ఆస్వాదిస్తూ రూపాన్ని గుండెల్లో దాచుకుని పండు వెన్నెల్లో చేతిపై పరుండి ఊపిరిలో ఊసులో జన్మ జన్మలకు తలుచుకునే యుగుల గీతం. జీవితం చిత్రంలో పీసుశీల రామకృష్ణ, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, రమేష్ నాయుడు సంగీతం.

సినీ గేయాలలో నాయిక నాయకులకే కాక హాస్యపాత్రలు కూడా యుగళగీతాలు కొండుకుచూ ఉంటాయి. వాళ్ళకీ కళలుంటాయి, వాళ్ళకీ ప్రేమలుంటాయి, వాళ్ళకీ పెళ్లిళ్ళుంటాయి, వాళ్ళకీ విదేశీయానాలుంటాయంటూ 61లోని సరదాల పరదాలతో ఒకరినొకరు సంబోధించుకుంటూ ప్రబోధించుకుంటూ పాడుకుంటున్న గీతం ఇది. ఆరాధన చిత్రంలోనిది. ఘంటసాల ఎస్ జానకి గానం, ఆరుద్ర రచన సాలూరి రాజేశ్వరరావు సంగీతం.

పెళ్లి రెండు మనసుల కలయిక. రెండు మనసులు మెలివేసుకుని, రెండు కొంగులు ముడివేసుకుని, బాసికాలతో, బంధువుల ఆశీస్సులతో ఒకరికొకరు తోడై నీడై ఉంటామని బాసలు చేసుకుంటూ పల్లెక్కిలో ఊరేగి మరీ చెబుతారు. ఇక పెళ్లికి వచ్చిన వారు సాక్షులుగా లేకపోయినా 24 గంటలకు ఇద్దరికీ సాక్షులు వాళ్ల రెండు హృదయాలే. ఈ భావాన్ని పాటగా తొలినాళ్లలో జాతకరత్న మిడతం భొట్లు చిత్రం కోసం శ్రీపతి పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట శిష్యులతో కలిపి వీటూరి రచన ఎస్పి కోదండపాణి సంగీతం.

ముందు రాగి రంగులో, ఆ తర్వాత లేత ఆకుపచ్చలో పూర్తిగా పెరగగానే పచ్చని పచ్చగా, పండిపోగానే పసుపు పచ్చగా చింతాకులు రంగులు మార్చుకుంటాయి. ప్రకృతిని దగ్గరగా చూసి ప్రేమించి రచయితలు పాటలను ప్రకృతికి చుట్టేస్తారు. ప్రేమను ప్రకృతిని రెండిని కలిపి మరీ ఆనందంగా పాటలు అల్లేస్తారు. చింత చిగురుకు ఇంటి పొగరకు జత కట్టేసి ఆ పాలవయసు పొంగులని వాళ్లు చూపు వన్నెల్ని సిగ్గు చిటుకులు వేస్తుండగా పాటగా అందించేవాళ్లు ఆతరం రచయితలు. అదృష్టవంతుల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, సుశీల, ఆరుద్ర రచన, కెవి మహదేవన్ సంగీతం.

నువ్వంటే నాకెందుకో అది, ఒక ఇది, ఇదంటే అదే ఇది, ఇదే అని చెప్పాలన్నా ఇది, అదే అని అనాలన్నా తెలియని ఇది అంటూ తెలియకుండా రాత్రి కలలోకి వచ్చి, లేచేసరికి మనస్సులోకొచ్చి, ఆ తర్వాత వయస్సులోకొచ్చి, ఆ తర్వాత ఒళ్లంతా వచ్చి ఆ గీతం మధురమైన కళలకు మనసుకు జోకొట్టడానికి అదో ఇదిగా ఉంటుంది ఈ పాట. అంతస్తుల్లో ఘంటసాల సుశీల, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

0: తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: ఇంతవరకు నాటిమేటి సినీ గీతమాలిక మధురేమ విన్నారు.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం,
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో మాదక ద్రవ్యాల వ్యసనం, కుటుంబం, సమాజం బాధ్యత ఈ అంశంపై సైకాలజిస్ట్ డాక్టర్ దేవికారాణి గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త సుధాకర్ రెడ్డి. రేపు సాయంత్రం 7:15 మాదక ద్రవ్యాల అక్రమ వినియోగం, రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా అవగాహన కల్పించే రోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసింది.

0: 0232408052, మరొక నంబర్ 2324-0856.
1: వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా.
0: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.